శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెడ్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శాక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 30 రోజు, క్రీశకం 2026 సంవత్సరం జూన్ నెల 20 తేదీ శనివారం. నిలయంలో సమయం సరిగ్గా 5:53 దాటి 45 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 6:10 భావనలో భ్రాంతి గురించి సుసర్ల శైలజ గారి భావజాలం. 6:15 భక్తిరంజన్లో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం స్తోత్రం ప్రపత్తి మంగళాశాసనం. 6:35 పొలం పనులు వ్యవసాయదారులకు సూచనలు కార్యక్రమంలో రెట్టింపు ఆదాయానికి ఉద్యాన పంటల సాగు గురించి కేవీకే కంపాసాగర్ ఉద్యానవన శాస్త్రవేత్త హిమబిందు గారి వివరాలు. 7:00 శ్రీ బీబీఆర్ఆర్ ఫణికుమార్ అందించే ఖమ్మం జిల్లా సమాచార లేఖ. 7:15 ఉదయ తరంగిణిలో ప్రపంచ శరణార్థుల దినోత్సవం గురించి కొన్ని వివరాలు. అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన జీవనశైలి వ్యాధుల్లో యోగా ప్రాముఖ్యత డాక్టర్ తెలికి కృష్ణమూర్తి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ లొడుగు వాసు బృందంచే నాదస్వరం. 9:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం చిత్రసీమ. ఈ ఉదయం 10:00 వార్తల ముఖ్యాంశాలనంతరం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా ఆవశ్యకత గురించి త్రినాథరావు గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. 11:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం ఈ వారం అతిథి శీర్షికన పద్మశ్రీ పురస్కార గ్రహీత శ్రీ యడ్లపల్లి వెంకటేశ్వరరావు గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ వలేటి గోపీచంద్. 12:12 యోవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 హిందీ కార్యక్రమం. యోగ్ సే రహే నిరోగ్ అనే అంశం గురించి డాక్టర్ జేహెచ్ పవిత్ర గారితో పరిచయం. పరిచయకర్త సీమాకుమారి గారు.

మధ్యాహ్నం 1:20 వంతాలొక్కన్ శ్రీల కార్యక్రమంలో అత్తలూరి విజయలక్ష్మి గారి కథానిక ప్యారడైజ్ లాస్ట్, 2:30 బాలానందం చిన్నారుల కార్యక్రమంలో జిగ్నాస్ ప్రైమరీ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. ఇక మా సాయంత్ర ప్రసారాలలో ఈరోజు 5:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం శ్రీ సింగరపు బోధయ్య బృందంచే గొల్లకేతమ్మ మల్లన్న కళ్యాణ ఘట్టం 2:00 బోగు కథ, 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాజెక్ట్ కార్యక్రమం, 6:50 వ్యవసాయ సూచనలలో కుందేళ్ల పెంపకం వివరాల గురించి రాజేంద్రనగర్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ స్వాతి గారి వివరాలు, 7:15 ఇళ్ళు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో రాష్ట్రంలో పట్టు పరిశ్రమల విస్తరణ అభివృద్ధి గురించి మహబూబ్నగర్ జిల్లా పట్టు పరిశ్రమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి జి నాగరత్న గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఎస్ రామ్ గోపాల్. రాత్రి 8:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం ఆంగ్ల కార్యక్రమాల్లో భాగంగా సెలబ్రేటింగ్ ద రీథమ్ ఆఫ్ మైండ్ఫుల్నెస్, ఏ స్పెషల్ ఫీచర్ ఆన్ ఇంటర్నేషనల్ యోగా డే. రాత్రి 9:16 స్పాట్ లైట్, 9:30 నేషనల్ మ్యాగజైన్, 10:00 జాతీయ సంగీత కార్యక్రమంలో శ్రీ వివేక్ కర్మహే గారిచే ఓకల్ తుమ్రి దాద్రై. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈ మధ్యాహ్నం 1:20 వంతాలోకం శ్రీల కార్యక్రమంలో అత్తలూరి విజయలక్ష్మి గారి కథానిక ప్యారడైజ్ లాస్ట్ ప్రసారమవుతుంది. అలాగే 2:30 బాలానందం చిన్నారుల కార్యక్రమంలో జిగ్నాస్ ప్రైమరీ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: and played a key role in India's engagement with the global anti-money laundering and counter-terror financing watchdog. The decision was taken during the FATF plenary held from 17th to 19th of June. The Minister of External Affairs has termed Mr. Agarwal's selection a major win for India. In a social media post, the ministry said the appointment reinforces India's commitment to combating terrorism, financing and illicit financial networks. It added that Mr. Agarwal's experience as former head of India's FATF delegation and former director of FIUIND will help advance the FATF's mandate of safeguarding financial integrity. External Affairs Minister Dr. H. Jaishankar has stressed that India must optimize relationships across geographies while pursuing its national interests, strategic autonomy and multipolarity in a turbulent world. Speaking at the India-US Forum 2026 in New Delhi last evening, Dr. Jaishankar spoke about the deepening India-US partnership across domains, even as both nations navigate its issues and complexities. He added that as India rises, its interests will expand and diversify. The National Testing Agency has said that it is fully prepared for a smooth, fair and transparent conduct of the National Eligibility Cum Entrance Test, NEET, UG 2026 re-examination, which is scheduled for tomorrow. In a statement, NTA said that the exam will be conducted across 551 cities in India and 14 cities abroad for over 22.79 lakh candidates. The agency noted that more than 2 lakh personnel, including observers, coordinators, police forces and administrators have been deployed. The NTA noted that multi-layered security framework has been put in place to ensure a fair and transparent examination. The Supreme Court has expressed serious concern over what it described as a deep-rooted nexus between banks, asset reconstruction companies and borrowers, questioning the manner in which large loan defaults are being settled. A bench comprising Chief Justice Surya Kant and Justice V. Mohan observed yesterday that public money collected from taxpayers is being lent through banks, but effective efforts are often not made to recover these dues. The court said it was concerned about the misutilization of public money, which should have been spent for the welfare of people. In cricket, the third and final ODI between India and Afghanistan will be played at the M. H. Chidambaram Stadium in Chennai this afternoon. The match is scheduled to begin at 1:30 p.m. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి భావన కార్యక్రమంలో భ్రాంతి గురించి సుశీర్ల శైలజ గారి భావజాలం విందాం.
2: మనము ఏ అంశాన్ని గురించి మాట్లాడుకోవాలన్నా ఆ అంశము యొక్క పరిచయము, నిర్వచనము, ప్రాచీన కాలములో దాని వాడుక, చారిత్రక స్థితి, నేటి సమాజంలో ఆ విషయంపై ప్రజలు ఆలోచించే తీరు మొదలైన విషయాల గురించి మాట్లాడుకోవాలి. ఒక పదము, అది పుట్టిన కాలము, దాని అర్థమును గురించి మాట్లాడుకునే సందర్భంలో మనకు ముందుగా గుర్తుకు వచ్చేది భ్రాంతి అనే పదం. దీనికి మాయా అనే అర్థము వాడుకలో కనిపిస్తుంది. ఇదే పదము నిర్వచన రూపంలో వస్తే ప్రతి మనిషి తన వ్యక్తిగత జీవితంలో అనుభవించే ఒక మానసిక భావన. ఇది మనిషి తనకు తానుగా అనుభవించేది లేదా జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలపై ఒక స్థిరమైన కల్పనతో లేదా ఊహలతో కూడిన నమ్మకాలను ఏర్పరచుకునే స్థితిని భ్రాంతి అంటారు. ఇదే తాత్వికంగా ఆలోచిస్తే అసలు మనిషి పుట్టుక నుండి మరణించేంత వరకు మధ్య గడిపిన జీవితాన్ని భ్రాంతిగా చెప్తారు. వేద వేదాంగాలు కూడా మనిషి పుట్టినప్పుడు కానీ పోయేటప్పుడు కానీ దేనిని తీసుకుపోడు, తీసుకురాడు అని భారతీయ సనాతన ధర్మం మనకు చెప్తుంది. అందుకే ఋషులు, మునులు వంటి వారు కూడా ఈ సమయంలో జీవితాన్ని గడపకుండా మాయను జయించాలని బోధిస్తూ వచ్చారు. మనిషి మాయను జయిస్తే అందరి పట్ల సమానత్వపు భావన కలుగుతుందని వారి ఆలోచన. భగవంతుడు కూడా మానవ రూపంలో కదలి వచ్చినప్పుడు లోకధర్మాన్ని అనుసరించి మాయను స్వీకరించినట్లుగా పెద్దలు చెప్తారు. ఇందుకు రామకృష్ణావతారాలను ఉదాహరణగా తీసుకోవచ్చు. కాలాంతరంలో ఈ భ్రాంతి

0: అలంకారంగా మార్చి వాడడం మనకు సాహిత్యంలో కనిపిస్తుంది. ఇందుకు ఉదాహరణ దూరపు కొండలు నునుపు అని నిత్య జీవితంలో ప్రతి ఇంటిలోనూ అందరూ వాడే నానుడిని తీసుకోవచ్చు. అంటే ఏ కొండలు అయినా దూరం నుండి చాలా అందంగా కనిపిస్తాయి. అదే దగ్గరకు వెడితే ఆ కొండలపై ఉన్న ఎత్తుపల్లాలు వంకర్లు కనిపిస్తాయి. అలాగే ప్రతి మనిషి నిత్య జీవితంలో ఎన్నో కష్టసుఖాలను అనుభవిస్తూ తోటివారు తనకన్నా సంతోషంగా కాలం గడుపుతున్నారన్న భ్రాంతిలో తన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. రెండవ ఉదాహరణగా భ్రాంతికి సినిమాను తీసుకోవచ్చు. మనం కుటుంబంతో సినిమాకు వెళ్ళినప్పుడు ఆ సినిమాలోని కథ అంతా కల్పితమని తెలిసినా ఆ కథలో మాటలలో పాటలలో లీనమై భ్రాంతికి గురి అవుతారు. కొంతమంది ఈ భ్రాంతిలో మునిగి తమ జీవితాలను కూడా నాశనం చేసుకున్నారు. అందుకే మన ఆలంకారికులు ఈ భ్రాంతిని అందంగా ఎంతవరకు అర్థం చేసుకోవాలనే విషయాన్ని మనకు హాస్యంగా పద్యాల రూపంలో చెప్పారు. ప్రతి మనిషి నిత్యం కొంత భ్రాంతిలో మునుగుతూ జీవితాన్ని గడపడం మనం చూస్తున్నాం. ఈ భ్రాంతిని మనం సినిమా తెరపై దృశ్యాలు, వర్షము, సూర్యోదయ సూర్యాస్తమయాల రూపాల్లో చూస్తాం. అలాగే అందరూ చూసే ఇంద్రజాల ప్రదర్శన ఈ భ్రాంతికి చక్కని ఉదాహరణ. ఇలా తెలుగు సాహిత్యంలోని భ్రాంతి అనే పదానికి ఉన్న ప్రయోజనాలను మనం చక్కగా అర్థం చేసుకోవచ్చు. ఇంతటి గొప్ప పదజాలం గల మన మాతృభాషను మనమందరము కాపాడుకుందాం.
1: భ్రాంతి గురించి సుసర్ల శైలజ గారి భావజాలం అది. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
2: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఈ ఉదయం 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో ప్రపంచ శరణార్థుల దినోత్సవం గురించి కొన్ని వివరాలు, అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన జీవనశైలి వ్యాధుల్లో యోగా ప్రాముఖ్యత అనే అంశం గురించి డాక్టర్ తెలికి కృష్ణమూర్తి గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఆకాశవాణి

ప్రపద్యే పార్థాయ సత్సారథినాయౌదర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూజోపి మహ్యమిహతౌ.

భక్తిరంజనిలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం స్తోత్రం ప్రపత్తి మంగళాశాసనం విన్నారు. భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి పొలం పనులు.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: వ్యక్తిగత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఇప్పుడు విందాం రెట్టింపు ఆదాయానికి ఉద్యాన పంటల సాగు గురించి కేబీకే కంపాసాగర్ ఉద్యాన శాస్త్రవేత్త హిమబిందు గారి వివరాలు.
2: నమస్కారం అండి, నా పేరు హిమబిందు. నేను కృషి విజ్ఞాన కేంద్రం కంపాసాగర్లో ఉద్యానవన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు ఉద్యాన పంటల్లో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవడానికి వాడవలసిన వివిధ సాంకేతిక పద్ధతుల గురించి వివరిస్తాను. అందులో ముఖ్యమైనది, మనకు ఈ ఖరీఫ్ సీజన్ రాబోతున్నందున కూరగాయల పంటల సాగు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎందుకంటే మనకు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వరి సాగు అవుతుంది కాబట్టి పంట మార్పిడి యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి రైతు

అవకాశం ఉన్న రైతులు కూరగాయ పంటలను పండించుకోవాలి. అదేవిధంగా కూరగాయల సాగులో అధిక దిగుబడులు మరియు అధిక లాభాలను పొందడానికి పాటించవలసిన సాంకేతిక పద్ధతులను గురించి వివరిస్తాను. అందులో ప్రధానమైనది, ఏ కూరగాయ పంట సాగుకైనా ముందు పచ్చిరొట్ట ఎరువుల సాగు అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ పచ్చిరొట్ట ఎరువుల సాగు ద్వారా భూమి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఈ పచ్చిరొట్ట ఎరువుల్ని జనుము, జీలుగ, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట పంటల్ని వేసుకొని అవి పూత దశకు వచ్చిన తర్వాత భూమిలో కలియదున్నట్లయితే మనం పంటకు వాడే యూరియా శాతాన్ని, నత్రజని శాతాన్ని తగ్గించుకోవడంతో పాటు నేల ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా పచ్చిరొట్ట సాగు అవకాశం లేని రైతులు పచ్చిరొట్ట ఆకులను కూడా చెట్ల పాదుల్లో వేసుకొని వాటిని కుళ్ళింపజేసి మనము ఉపయోగించే యూరియా లేదా నత్రజని శాతాన్ని తగ్గించుకోవచ్చు. పచ్చిరొట్ట ఆకులలో ముఖ్యమైనవి గ్లైరిసీడియా. ఈ పచ్చిరొట్ట ఆకులకు సంబంధించినవి గ్లైరిసీడియా ఆకులు కానీ వేప, కానుగ ఇలాంటి ఆకులను మనం పచ్చిరొట్ట ఆకులుగా ఉపయోగించుకోవచ్చు. ఇంకా కూరగాయల సాగులో అతి ముఖ్యమైనది ఏంటంటే కూరగాయల నారు పెంపకం. ఇది కూరగాయల సాగులో మొదటి మరియు ప్రధానమైన అంశము. ఈ ముఖ్యంగా కూరగాయల సాగులో వివిధ రకాల హైబ్రిడ్లను వాడుతున్నందున హైబ్రిడ్ విత్తనం యొక్క ధర అధికంగా ఉంటుంది. కాబట్టి మనం ఈ నారు పెంపకం అనేది, కూరగాయల నారు పెంపకం అనేది ప్రాముఖ్యతను సంతరించుకుంది. అయితే ఈ కూరగాయలు ఆరోగ్యవంతమైన ప్రోట్రేలలో పెంచిన కూరగాయల నారును మాత్రమే రైతులు వాడుకోవాల్సి ఉంటుంది. దీనికోసం మనకు 98 గదుల గల ప్రోట్రేలను ఉపయోగించడం జరుగుతుంది. టమాటా, వంగ, మిర్చి మరియు బంతి ఈ రకాల కూరగాయలు మరియు పూల సాగుకు ఈ 98 గదులు గల ప్రోట్రేలను ఉపయోగిస్తారు. వీటిలో కోకోపీట్ మరియు వర్మీ కంపోస్ట్ ఈ రెండూ కలిపిన మిశ్రమాన్ని ఉపయోగించి దానిలో విత్తనాలను ఒక్కొక్క ట్రేలో ఒక్కొక్క విత్తనం ఉంచడం ద్వారా మనం నారు పెంపకం అనేది చేపట్టవచ్చు. ఈ నారు పెంచేటప్పుడు ఈ ప్రోట్రేలలో ఒక్కొక్క విత్తనానికి సరిపడా గాలి, వెలుతురు, పోషకాలు మరియు నీరు అందడం వలన మనకు మొలక శాతం బాగా ఉండి ఆరోగ్యవంతమైన నారును పొందేటందుకు ఆస్కారం ఉంటుంది. ఇంకా ఇందులో మట్టి ఉండదు కనుక మనం వాడే మొక్కల పెంపకానికి సంబంధించిన మిశ్రమంలో కోకోపీట్ మరియు వర్మీ కంపోస్ట్ మాత్రం ఉండడం, అది కూడా స్టెరిలైజ్డ్ కోకోపీట్ వాడడం వల్ల మనకు నారుకుళ్ళుకు సంబంధించి శిలీంధ్రాలు కూడా ఆశించడం చాలా తక్కువగా ఆశిస్తాయి. కాబట్టి నారుకుళ్ళు బెడద కూడా ఈ ప్రోట్రేలలో పెంచిన నారుకు ఉండదు. ఈ ప్రోట్రేలలో 25 రోజుల్లో టమాటా, వంగ మరియు బంతి యొక్క నారు పెంపకాన్ని చేపట్టవచ్చు. అలాగే మిర్చికి సంబంధించి మనకు 45 రోజుల నారును ప్రధాన పొలంలో నాటుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత కాల వ్యవధి గల నారును మాత్రమే నాటాలి. అంటే మనకు టమాటా, వంగ, బంతి వంటి కూరగాయలలో 25 రోజుల నారును, అలాగే మిర్చిలో 45 రోజుల నారును మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది. ఇంతకన్నా ఎక్కువ కాల పరిమితి ఉన్న నారును వాడడం వల్ల మనకు ప్రధాన పొలంలో నాటుకునే సామర్థ్యం మరియు మనకు వచ్చే దిగుబడి మీద కూడా ప్రభావం ఉంటుంది. ఈ రకంగా ప్రోట్రేలలో పెంచిన కూరగాయల నారును వాడుకోవడం వలన మనకు కూరగాయల పెంపకంలో అధిక లాభాలు ఆర్జించే అవకాశం ఉంటుంది. ఇంకొకటి, కూరగాయల సాగులో ప్రధానమైన అంశం ఏంటంటే ఎత్తుమడులలో కూరగాయల సాగు. ఈ ఎత్తుమడుల అనేవి మనకు ట్రాక్టర్కి అమర్చిన మన ఎత్తుమడుల వేసే యంత్రాల ద్వారా కూడా చేసుకోవచ్చు. అయితే ఈ ఒక్కొక్క మడిని 50 నుంచి 30 సెంటీమీటర్ల ఎత్తులో రూపొందించుకోవాల్సి ఉంటుంది. దీని వెడల్పు 1 మీటర్ వెడల్పు గల ఎత్తుమడులలో గనక మనం కూరగాయల సాగును చేసుకున్నట్లయితే మనకు నీటిపారుదల సరిగ్గా, మురుగునీటి పారుదల సౌకర్యం సరిగ్గా ఉండి మనకు మొక్కలు అనేవి కుళ్ళి పోకుండా మొక్క పెరగడానికి, మొక్క వేరు వ్యవస్థ పెరగడానికి అనుకూలమైన వాతావరణం సృష్టించుకోవడంతో ఈ ఎత్తుమడుల మీద కూరగాయల సాగు అనేది లాభదాయకంగా ఉంటుంది. ఇంకొకటి, ప్లాస్టిక్ మల్చింగ్ టెక్నాలజీ. ప్లాస్టిక్ మల్చింగ్ కానీ
లేదా మనకు వివిధ రకాల సేంద్రియ మల్చింగ్ పద్ధతులను కూడా కూరగాయల సాగులో అవలంబించవచ్చు. ఒకవేళ ప్లాస్టిక్ మల్చింగ్ విధానాన్ని కనుక తీసుకున్నట్లయితే దానికి 25 నుంచి

0: 30 మైక్రాన్ల మందమున్న ప్లాస్టిక్ షీట్ను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాస్టిక్ షీట్ లోపలి వైపు నలుపు రంగుతోనూ బయట వైపు మెరిసే మనకు వెండి రంగులోనూ ఉండడం వల్ల అది దీని మీద ప్రసరించిన సూర్యకాంతి అనేది మనకి రిఫ్లెక్షన్ జరగడం వల్ల రసం పీల్చే పురుగుల ఉధృతి నుంచి కూడా తప్పించుకోవచ్చు. అయితే ప్లాస్టిక్ మల్చింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కలుపు నివారణ. ఈ ప్లాస్టిక్ మల్చింగ్ వేయడం వల్ల సమర్థవంతంగా కలుపు నివారణతో పాటు నీరు ఆవిరైపోయే ఇబ్బందిని కూడా మనం తగ్గించవచ్చు. దీని ద్వారా నీటి ఎద్దడి ప్రాంతాల్లో మనం సాగునీటిని కూడా సమర్థవంతంగా ఉపయోగించుకునే వీలుంటుంది. దీని ప్లాస్టిక్ మల్చింగ్తో పాటు మనం బిందు సేద్యం పద్ధతి అంటే డ్రిప్ ఇరిగేషన్, ఈ డ్రిప్ ఇరిగేషన్ టెక్నాలజీ వల్ల మనకు 40-65% నీరు మనకు ఆదా అవుతుంది. ప్రస్తుత ఎల్నినో వాతావరణ పరిస్థితులలో మనకు నీటి లభ్యత తక్కువగా ఒకవేళ ఉన్నప్పటికీ కూడా మనం ఈ డ్రిప్ టెక్నాలజీ వాడి 40-60% వరకు మనకు పంటకి వినియోగించే నీటిని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పద్ధతిలో ఏంటంటే మనకు చుక్కలు చుక్కలుగా నీరు అనేది మొక్క యొక్క పీచువేరు వ్యవస్థ వద్ద డైరెక్ట్గా వెళ్ళడం వలన మనకు నీటి లభ్యత అనేది మొక్కకు బాగా ఉండి తద్వారా మొక్క యొక్క పెరుగుదల మరియు ఈల్డ్ రావడం అనేది చాలా బాగా ఉంటుంది.
1: రెట్టింపు ఆదాయానికి ఉద్యాన పంటల సాగు గురించి కేవీకే కంపాసాగర్ ఉద్యానవన శాస్త్రవేత్త హిమబిందు గారితో వివరాలు విన్నారు. పొలం పనుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి నిలయంలో సమయం 6:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు తెలుగులో విజయవాడ నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం నిధులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విడుదల చేయనున్నారు. భూ హక్కుల పరిరక్షణలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అభివృద్ది సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న 7 బుల్లెట్ రైలు ప్రాజెక్టుల్లో 3 తెలంగాణకు కేటాయించిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకంలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి తొలి విడతగా సుమారు 3,125 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుందని అధికారులు తెలిపారు. పల్నాడు జిల్లాలోని లింగంగుంట్ల గ్రామంలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిధులను విడుదల చేయనున్నారని చెప్పారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 46,85,000 రైతు కుటుంబాలకు లబ్ది చేకూరనుందని, అర్హులైన ఒక్కో రైతు కుటుంబ ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000, కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 చొప్పున మొత్తం 7,000 రూపాయలు జమ కానున్నాయని తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శిస్తారని, అనంతరం రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి ప్రజావేదిక సభలో ప్రసంగించనున్నట్లు తెలిపారు. అమరావతిలో డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఆర్డీఏ అథారిటీ సమావేశం ముఖ్యమంత్రి అధ్యక్షతన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫోన్, ఇంటర్నెట్, కేబుల్ కనెక్టివిటీ సేవల్లో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పీపీపీ విధానంలో డిజిటల్ మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. అమరావతిలో బ్యాంక్ స్ట్రీట్ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్లో వివిధ బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నిర్మాణాలకు అవసరమైన అనుమతుల విషయంలో ఎలాంటి జాప్యం చేయవద్దని స్పష్టం చేశారు. భూ హక్కుల పరిరక్షణలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. గత 2 ఏళ్లలో భూ పరిపాలనను ఆధునీకరించి

0: ప్రజల ఆస్తులకు సంపూర్ణ భద్రత కల్పించేలా విప్లవాత్మక సంస్కరణలు చేపట్టామని వెల్లడించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 2,04,000 ఎకరాలకు సంబంధించిన భూ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టామని తెలిపారు. రీసర్వే ప్రక్రియలో ప్రజల అభ్యంతరాల పరిష్కారానికి గ్రామస్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
1: ఎక్కడికెళ్ళినా కూడా ల్యాండ్ సమస్యలు వస్తా ఉన్నాయి. మేము వ్యవసాయం పెట్టాం, అన్ని తెలుసుకున్నాం. రీసర్వే పగడ బందీగా 2.0 ప్రతి ఒక్క గ్రామం మళ్ళా రీసర్వే చేసి వాళ్ళందరి దగ్గర కూడా మనం ఈకేవీసీ తీసుకుని ఎస్ వాళ్ళు ఒప్పుకున్న తర్వాత నాది పక్కాగా వచ్చింది అని చెప్పిన తర్వాత పట్టాదారు పాస్బుక్ కూడా ఇచ్చినట్టు పరిస్థితి మనం చూస్తాను. 2.0 దాదాపుగా 4,331 గ్రామాల్లో మళ్ళా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాను. అలాగే అన్సెటిల్డ్ ఎస్టేట్ అండ్ ఇనామ్ రేస్ ఉన్నాయో వాటి సమస్యలు కూడా మేము చాలా పరిష్కరించాం.
0: అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. బాపట్ల జిల్లా కేంద్రంలో నిన్న నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం విజయోత్సవ సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా 105,000 మంది డ్వాక్రా మహిళలకు 195 కోట్ల రూపాయల రుణాలు, పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ ద్వారా 1,837 మంది మహిళలకు 34 కోట్ల రూపాయల రుణాలను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
2: పార్లమెంట్లో మహిళా బిల్లు తప్పకుండా పాస్ అవుతుంది. దాన్ని ఒక గొప్ప విజయంగా ఈ రాష్ట్రం మొత్తం కూడా పండగ వాతావరణంలో సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళలకు రిజర్వేషన్ కల్పించాల్సిందే అని చెప్పేసి, అదేవిధంగా ఒకవేళ బిల్లు కాకపోయినా మనకు ఇచ్చే టికెట్లో 33% మహిళల్ని టికెట్లు ఇద్దామనే విధంగా మరి నిర్ణయం కూడా తీసుకుంటామని చెప్పేసి, అది నిజంగా మహిళలకు ఇచ్చే గౌరవం అని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తాం.
0: కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న 7 బుల్లెట్ రైలు ప్రాజెక్టుల్లో 3 తెలంగాణకు కేటాయించిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మహేశ్వరం నియోజకవర్గాల పరిధిలో 87 కోట్ల రూపాయల కేంద్ర నిధులతో చేపట్టిన వివిధ రోడ్ల పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఆయన నిన్న శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రహదారుల అనుసంధానానికి కేంద్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో స్వచ్ఛత, కాలుష్య నియంత్రణ, సర్క్యులర్ ఎకానమీ లక్ష్యాల సాధనకు చర్యలు వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. స్వర్ణాంధ్ర, స్వచ్చంధ్ర కార్యక్రమాలపై నిన్న నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, అన్ని అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్ల పంపిణీని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటికే 11,400 స్టవ్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. రాష్ట్రంలో 33 మురుగునీటి శుద్ధి ప్లాంట్ల పనులు ప్రారంభమయ్యాయని, మరో 148 ప్లాంట్ల పనులు త్వరలో ప్రారంభమవుతాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. స్వచ్ఛాంధ్ర పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో విద్యార్థులతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా విద్యార్థులతో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు పాల్గొన్నారు. డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తూ తాము మాత్రమే కాకుండా ఇతరులు కూడా మాదక ద్రవ్యాల బారిన పడకుండా కృషి చేస్తామని, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములవుతామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. యోగాంధ్ర కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన 4,00,000 రిజిస్ట్రేషన్ల లక్ష్యాన్ని అధిగమిస్తూ నిన్న సాయంత్రానికి 6,00,000 మందికి పైగా యోగాంధ్ర పోర్టల్లో తమ వివరాలు నమోదు చేసుకున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని 23 జిల్లాల్లో 100% పైగా రిజిస్ట్రేషన్లు నమోదు చేసినట్లు తెలిపారు. రేపు నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాల్లో భారీ స్థాయిలో ప్రజల భాగస్వామ్యం ఉండనుందని పేర్కొన్నారు. అత్యధికంగా 112.96% రిజిస్ట్రేషన్లు సాధించి మార్కాపురం జిల్లా తొలిస్థానంలో నిలిచిందని మంత్రి తెలిపారు. వాతావరణం. తూర్పు విదర్భ నుండి తెలంగాణ

0: ఆంధ్రప్రదేశ్లో మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి జీలక్ష్మి తెలిపారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని ఆమె పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1178 700 టోల్ ఫ్రీ నంబర్కు లేదా myGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం నిధులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విడుదల చేయనున్నారు. భూ హక్కుల పరిరక్షణలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అభివృద్ది సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న 7 బుల్లెట్ రైలు ప్రాజెక్టుల్లో 3 తెలంగాణకు కేటాయించిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య ఒడిశా పశ్చిమ బంగయోః ప్రవాసే భవిష్యతి. ओडिशायाः मयूरभंज मंडले राष्ट्रपति द्रौपदी मुर्मू वर्यायाः अष्टषष्टीतमे जन्म दिवसोत्सवे प्रधानमंत्री तया सह पहाड़पुर ग्रामे सम्मिलितो भविष्यति. तदनन्तरं तौ नेतारो ओडिशा राज्ये मोहन चरण माझी प्रशासनस्य वर्षद्वयस्य कार्यकालपूर्त्यवसरे एकां विशाल जनसभां संबोधयिष्यतः, यत्र हि 47,000,000,000,000,000,000 रूप्यकाणां विकासात्मक परियोजनानां शुभारम्भो भविष्यति. पश्चिमबंगे प्रधानमंत्री पश्चिमबंग दिवसावसरे भागं ग्रहीष्यति, यत्र हि अनेकासां प्रणालीनां शिलान्यासम् उद्घाटनं च विधास्यति. अस्मिन्नेव अवसरे प्रधानमंत्री पीएम कृषि सम्मान निधिं प्रसारयिष्यति, येन देशस्य 9.44 कोटि कृषकेभ्यः 80+8,18,000 रूप्यकाणि साक्षात् तेषां वित्तकोशेषु स्थानान्तरितानि भविष्यन्ति. एनटीए इति राष्ट्रीय परीक्षा संघटनेन प्रख्यापितं यत् श्वः आयोज्यमानायाः नीट यूजी 20-26 पुनः परीक्षायाः निष्पक्षं पारदर्शं च संचालनाय वयं पूर्णरूपेण सज्जाः. परीक्षेयं भारतस्य 150+500 नगरेषु, विदेशस्य च 14 नगरेषु आयोज्यन्ते. इत्यन्तराले एनटीए संस्था परीक्षार्थीनां साहाय्यार्थम् एकाम् आधिकारिक व्हाट्सएप वाहिनीमपि निरमात्. संघटनेन स्पष्टीकृतं यत् सर्वे आधिकारिकाः सन्देशाः केवलं तस्य प्रमाणीकृत संख्यातः एव प्रेषयिष्यन्ते. सा संख्या वर्तते 9178279802877 इति. विदेशमंत्री डॉक्टर एस जयशंकरः प्रत्यपादीत् यत् अशांत जगति भारतेन स्वकीय राष्ट्रहितस्य రాష్ట్రహితస్య రణనీతిక స్వాయత్తతాయాః అథ బహుధ్రువీయతాయాః రక్షణం కుర్వతా సహైవ విభిన్న భౌగోళిక క్షేత్రైః సహ

0: स्वसम्बन्धाः इतोपि सुदृढाः करणीयाः. नवदिल्ल्यां भारत अमेरिका मञ्चस्य गोष्ठ्याः सत्रं सम्बोधयन् डॉक्टर जयशंकरः अवोचत् यत् अनेक जटिलतासु सत्सु अपि भारत अमेरिका देशयोर सहभागित्वं विभिन्नेषु क्षेत्रेषु अविरतं वर्धमानम् अस्ति. तेन सविशेषं प्रकटीकृतं यत् यथा यथा भारतस्य वैश्विक उत्कर्षो भविष्यति तथा तथा तस्य राष्ट्रियहितानि अपि विशालानि विविधानि च भविष्यन्ति. प्रधानमन्त्री नरेन्द्रमोदी ह्यः नवदिल्ल्याम् आयोजितस्य एकस्य कार्यक्रमस्य अन्तर्गतं प्रधानमन्त्री विकसित भारत रोजगार योजनायां 400,000,000,000,000 रूप्यकाणां प्रोत्साहन राशिं वितरितवान्. एकस्मिन् महत्वपूर्णे निर्णये सर्वोच्चन्यायालयः उदघोषयत् यत् निर्धारिते पदपथि चलनस्य अधिकारः नागरिकस्य मौलिकाधिकारो वर्तते. न्यायमूर्ति पीएस नरसिम्हा अथ न्यायमूर्ति एएस चन्द्रूरकर इत्यनयोः प्रतिपादितं यत् निर्धारित पदपति चलनस्य नागरिकस्य अयं मौलिको अधिकारः प्राथमिकः अस्ति. सहैव यन्त्रीकृत वाहनानां गमनागमनस्य अपेक्षया अस्य प्राथमिकता भविष्यति. फीफा विश्वकप प्रतियोगितायां मैक्सिको दलेन दक्षिण कोरिया दलम् 1-0 अंकान्तरालेन पराजितम्. क्रिकेट क्रीडायां भारत अफगानिस्तानयोर्मध्ये तृतीया अन्तिमा च एकदिवसीया स्पर्धा अद्य अपराह्णे चेन्नई नगरस्य एमए चितम्बरम क्रीडांगणे भविष्यति. अवधेयं यत् एषः द्वन्द्वः अपराह्णे 1:30 समारप्स्यते. इति वार्ताः.
1: आकाशवाणी శ్రీ బీవీఆర్ఆర్ ఫణికుమార్ అందించిన ఖమ్మం జిల్లా సమాచార లేఖ వింటారు.
2: ఖమ్మం జిల్లాలో జరుగుతున్న అభివృద్ది పనులు నాణ్యతతో గడువులోగా పూర్తయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండలంలో విస్తృతంగా పర్యటించిన భట్టి విక్రమార్క పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. పేదలందరికీ గృహాలు మంజూరు అయ్యేవరకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కొనసాగుతుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులటి శ్రీనివాసరెడ్డి అన్నారు. జిల్లాలోని పలు గ్రామాల్లో నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమాలకు మంత్రి హాజరయ్యారు. పేదరికరమే అర్హతగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. గ్రామాల్లో చేపట్టే అభివృద్ది పనులను భావితరాలకు ఉపయోగపడేలా నాణ్యతతో పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. జిల్లాలో సుడా నిధులతో చేపట్టిన అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. రఘునాథపాలెంలో పశు ఆరోగ్య ఉప కేంద్ర నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు. మధిరలో ఐటీ హబ్ ఏర్పాటుకు రాష్ట ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. మధిరలోని ఎన్ఎస్సీ స్థలంగా ఉన్న సర్వే నెంబర్ 43లోని 1.16 గుంటల ప్రభుత్వ భూమిలో ప్రతిష్టాత్మక ఐటీ హబ్ నిర్మించనుంది. ఐటీ కమ్యూనికేషన్ల శాఖ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఇక్కడ ప్రాజెక్టు కార్యరూపం దాల్చేందుకు మార్గం సుగమం అయ్యింది. ఐటీ హబ్ ద్వారా స్థానిక యువతకు సాఫ్ట్వేర్ కొలువులు, అనుబంధ రంగాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయనే ఆశాభావాన్ని స్థానిక ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం నగరంలో మున్నేరు నదిపై 180 కోట్ల రూపాయల అంచనాతో చేపట్టిన తీగల వంతెన నిర్మాణం పనులు తుది దశకు చేరాయి. కాల్వొడ్డు జలగం నగర్ మధ్య 1.25 కిలోమీటర్ల పొడవున ఈ వంతెన నిర్మాణం 2 ఏళ్లుగా సాగుతోంది. రెండు వైపులా అప్రోచ్ రోడ్ల నిర్మాణం పూర్తి కావచ్చింది. ఉమ్మడి జిల్లాలోని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు, ఏటీసీల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా శిక్షణ పొందుతున్నారు. ఖమ్మం, కొత్తగూడెం, మణుగూరుల్లో 2024లో ఈ ఏటీసీలు ఏర్పాటు చేయగా ఒక్కో చోట 172 మంది విద్యార్థులు చేరారు. మాస్టర్ ట్రైనర్లతో పాటు ఒక్కో కోర్సుకు 2 చొప్పున 12 మంది శిక్షకులను రాష్ట ప్రభుత్వం నియమించింది. ఖమ్మం నగరం సుందరీకరణలో భాగంగా ప్రధాన బస్టాండ్లు ఇక మిస్టింగ్ బస్టాపులుగా మారబోతున్నాయి. ఖమ్మం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని 8 బస్టాప్ పాయింట్లను అధికారులు గుర్తించారు. పచ్చని పందిళ్లుగా బస్టాప్ల నిర్మాణం జరుగుతోంది. బస్సుల కోసం నిరీక్షించే వారికి చల్లదనంతో పాటుగా ఆకర్షణీయ డిజైన్లతో బస్టాప్ నిర్మాణాలు జరుగుతున్నాయి. పర్యావరణ హితంగా ఉండేలా వెర్నాక్యులర్ డిజైన్ బస్టాప్ నిర్మాణాలు జరిపి వాటికి తీగల మొక్కలను అనుసంధానం చేయనున్నారు. తీగల మొక్కలకు సరిపడా నీరు ఉండేలా నీటి ట్యాంకులు నిర్మాణం చేస్తున్నారు. ఖమ్మం నగరంలో ఆధ్యాత్మిక కేంద్రం నిర్మాణానికి భూమిని తిరుమల తిరుపతి దేవస్థానం

0: ను టీటీడీకి అప్పగించారు. ఖమ్మం నగర శివారు ధన్సలాపురం రెవెన్యూ సర్వే నెంబర్ 408లో 20.04 కుంటల భూమిని కేటాయించారు. భూమికి సంబంధించిన పత్రాలను ఖమ్మం అర్బన్ తహసీల్దార్ డి జయచందర్ నుంచి టీటీడీ సర్వేయర్ టి హరినాథ్ అందుకున్నారు. నగర శివారు కొత్తగూడెం అల్లీపురం మధ్య ఈ ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు వేద పాఠశాల, కళ్యాణ మంటపం నిర్మించనున్నట్టు తెలుస్తోంది. విద్యార్థులు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఎదిగేందుకు క్రీడలు ఎంతో దోహదపడతాయని మునిగొండ మండలం ఎడవల్లి ZPH పాఠశాల హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శ్రీనివాసరావు అన్నారు. ఎడవల్లి ZPH పాఠశాలల విద్యార్థుల కోసం శ్రీనివాసరావు ఈ వేసవిలో ఉచితంగా ఖోఖో శిక్షణ శిబిరం నిర్వహించారు. 6 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు 30 రోజుల పాటు ఉచితంగా శిక్షణ ఇచ్చారు. జిల్లా క్రీడారంగంలో శిక్షణ వ్యవస్థ పటిష్టం కావాలని డివైఎస్ఓ సునీల్ రెడ్డి తెలిపారు. సీఎం కప్ లో జిల్లా నుంచి 23,000 మంది భాగస్వాములు కాగా 72 పతకాలు వచ్చాయని, అత్యధిక క్రీడాకారులు పాల్గొంటున్న జిల్లాగా ప్రథమ స్థానంలో నిలిచామని అన్నారు. వేసవి క్రీడా శిబిరాలను 1580 మంది క్రీడాకారులు సద్వినియోగం చేసుకున్నారని వివరించారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో జిల్లాలో తొలకరి వర్షాలు కురుస్తుండటంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వేసవి దుక్కులు దున్ని విత్తులు నాటేందుకు సిద్దమయ్యారు. జిల్లా వ్యాప్తంగా వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. వేసవి తీవ్రతతో అల్లాడిన జనం కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
1: శ్రీ బీవీఆర్ఆర్ ఫణికుమార్ అందించిన ఖమ్మం జిల్లా సమాచారాలకు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది బిందు మాధురి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 2 రోజులు పర్యటించి పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అంతర్జాతీయ సవాళ్లు ఎదురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటూనే అన్ని దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. దేశవ్యాప్తంగా రేపు జరిగే నీట్ జాతీయ అర్హత ప్రవేశ పునఃపరీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి పూర్తి సన్నద్ధత ఉన్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగే 3వ మ్యాచ్ ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. ఇప్పుడు వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 2 రోజులు పర్యటిస్తారు. ఒడిషాలోని మయూర్భంజ్ జిల్లాలోని పహాడ్పూర్ గ్రామంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 68వ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంటారు. ఇద్దరు నేతలు కలిసి పహాడ్పూర్ గ్రామంలోని సంతాలీ జాహెరా, హో జాహెరా పవిత్ర వనాలలో ప్రత్యేక ప్రార్థనలు చేయడంతో పాటు స్థానిక స్కిల్ సెంటర్, పహాడ్పూర్ పాఠశాలను సందర్శిస్తారు. అనంతరం మయూర్భంజ్ జిల్లాలోని రైరంగ్పూర్లో మోహన్ చరణ్ మాజీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యుత్, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, రోడ్డు కనెక్టివిటీ, తాగునీరు, ఆరోగ్యం, విద్య, పర్యాటకం, నీటిపారుదల వంటి కీలక రంగాలకు చెందిన 47,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి హుగ్లీ జిల్లా ద్వారకేశ్వర్లో జరిగే పశ్చిమ బెంగాల్ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి దేశానికి అంకితం చేయడంతో పాటు కొత్త ప్రాజెక్టులకు పునాది రాయి వేస్తారు. ఇదే వేదిక నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత నిధులను విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న 9.44 కోట్ల మందికి పైగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి 18,880 కోట్ల రూపాయలకు నిధులు నేరుగా జమ చేస్తారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, డిజిటల్ అగ్రికల్చర్ మిషన్లో భాగమైన అగ్రిస్టాక్, నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్, ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన వంటి కీలక కేంద్ర వ్యవసాయ పథకాలను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. భారతదేశ దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి

0: 2014లో 46,000 కోట్లు ఉండగా గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 1,78,000 కోట్లకు పైగా పెరిగిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన భారతీయ రక్షణ పరికరాలకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ కారణంగా 2014 ముందు కేవలం 1,000 కోట్లుగా ఉన్న రక్షణ ఎగుమతులు ఇప్పుడు దాదాపు 40,000 కోట్లకు పెరిగాయని మంత్రి పేర్కొన్నారు. నాగపూర్లోని అంబాజరిలో ఉన్న యంత్రా ఇండియా లిమిటెడ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 10,000 టన్నుల సామర్థ్యం కలిగిన అత్యాధునిక అల్యూమినియం ఎక్స్ట్రూషన్ ప్రెస్కు రాజ్నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ప్రధాన రక్షణ పరికరాలు తరచుగా అందరి దృష్టిని ఆకర్షించినప్పటికీ యుద్ధ ఆయుధాల సామర్థ్యాన్ని పనితీరును మెరుగుపరచడంలో వాటిని ఉపయోగించే చిన్న విడిభాగాలు కూడా అంతే కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.
1: 2014 में हमारा डोमेस्टिक डिफेंस प्रोडक्शन मात्र 46,000 करोड़ था, लेकिन आज भारत फाइनेंशियल ईयर यानी 2025-26 का डाटा देखें तो वह अब बढ़कर रिकॉर्ड 1,78,000 करोड़ रुपए से अधिक का हो चुका है. इसके अलावा 2014 के समय भारत का जो डिफेंस एक्सपोर्ट था वह अप्रोक्सीमेटली 1,000 करोड़ था. इस समय हम अप्रोक्सीमेटली 40,000 करोड़ रुपए का हम आज एक्सपोर्ट कर रहे हैं. यह केवल आंकड़ों की वृद्धि नहीं है, बल्कि आप सबके सामर्थ्य की वृद्धि है.
0: హైదరాబాద్లోని బాపుఘాట్ సమీపంలో గాంధీ సరోవర్ ప్రాజెక్టును అభివృద్ది చేసేందుకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంఆర్డీసీకి రక్షణ శాఖ అనుమతినిచ్చింది. గోల్కొండలోని ఆర్టిలరీ సెంటర్లో ఉన్న రక్షణ శాఖ భూమిని దీనికోసం వినియోగించుకునేందుకు అనుమతి ఇచ్చినట్టు ఆ శాఖ తెలిపింది. హైదరాబాద్లోని బాపుఘాట్ వద్ద ప్రతిష్టాత్మక గాంధీ సరోవర్ ప్రాజెక్టు పనులను చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వానికి అనుమతి ఇచ్చినందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా రేపు జరిగే నీట్ జాతీయ అర్హత ప్రవేశ పునఃపరీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిష్పక్షపాతంగా పారదర్శకంగా నిర్వహించడానికి పూర్తి సన్నద్ధత ఉన్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. దేశవ్యాప్తంగా 551 నగరాల్లో, అలాగే విదేశాల్లోని 14 నగరాల్లో మొత్తం 22.79 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షను రాయనున్నారు. పరీక్షను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు వివిధ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఎన్టీఏ స్పష్టం చేసింది. సీసీటీవీ నిఘా, బయోమెట్రిక్ వెరిఫికేషన్, పరీక్షా సామాగ్రిని తరలించడానికి పోలీస్ ఎస్కార్ట్తో కూడిన జీపీఎస్ ఆధారిత వాహనాలు, సీల్డ్ ప్రోటోకాల్స్ కింద నిర్దేశ ప్రాంతాలకు అత్యంత సురక్షితంగా గోప్యత కలిగిన పత్రాలను చేరవేయడం వంటి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అంతర్జాతీయ సవాళ్లు ఎదురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ తన జాతీయ ప్రయోజనాలు, స్వయం ప్రతిపత్తిని కాపాడుకుంటూనే అన్ని దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటుందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న సాయంత్రం జరిగిన ఇండియా యుఎస్ ఫోరం 2026లో మంత్రి ప్రసంగిస్తూ, రెండు దేశాల మధ్య ఉన్న కొన్ని సంక్లిష్టమైన సవాళ్లను అధిగమిస్తూనే భారత్ అమెరికా భాగస్వామ్యం అన్ని రంగాలలో మరింత లోతుగా విస్తరిస్తుందని పేర్కొన్నారు. ప్రపంచ వేదికపై భారత్ ఎదుగుతున్న కొద్దీ దేశ ప్రయోజనాలు మరింత విస్తృతంగా, వైవిధ్యభరితంగా మారుతాయని జయశంకర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని గత 12 ఏళ్లలో ప్రభుత్వం సాంకేతిక రంగంలో నిర్మాణాత్మక మార్పులను తీసుకువచ్చింది. శక్తివంతమైన దేశ నిర్మాణంలో సెమీకండక్టర్ రంగంలో అభివృద్ది, అంతరిక్ష రంగ స్టార్టప్ల వృద్ధి అనేవి రెండు కీలకంగా నిలిచాయి. వ్యూహాత్మక విధానమైన మార్పుల ద్వారా సెమీకండక్టర్ రంగానికి సంబంధించిన ఆశయం వాస్తవ తయారీ, డిజైన్ యూనిట్ల రూపంలో కార్యరూపం దాల్చింది. జాతీయ భద్రత, ఆర్థిక పటిష్టత, డిజిటల్ సార్వభౌమాధికారం, భవిష్యత్తు పోటీతత్వానికి సెమీకండక్టర్లు పునాదిగా ఉన్నాయి. సిలికాన్ ఫ్యాబ్స్, కాంపౌండ్ సెమీకండక్టర్ కేంద్రాలు, అసెంబ్లీ, టెస్టింగ్ యూనిట్లు, అలాగే చిప్ డిజైన్ కోసం 50% వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ 76,000 కోట్ల రూపాయల భారీ వ్యయంతో డిసెంబర్ 2021లో ఇండియా సెమీకండక్టర్ మిషన్ ప్రారంభించారు. సాంకేతిక అభివృద్ధిని వేగవంతం చేయడానికి, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని రూపొందించడానికి పరిశ్రమల నేతృత్వంలోని పరిశోధన శిక్షణ కేంద్రాలకు 1,000 కోట్ల రూపాయలను కేటాయిస్తూ ప్రభుత్వం సెమీకండక్టర్ మిషన్ 2.0ను ప్రారంభించింది. సెమీకండక్టర్ మిషన్ 2.0 గురించి కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, మిషన్ 1 ఈ సంక్లిష్ట పరిశ్రమకు అవసరమైన ప్రాథమిక పునాదులను విజయవంతంగా ఏర్పాటు చేయగా, మిషన్ 2 ఈ పర్యావరణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తుందని అన్నారు.

0: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు కొల్హాపూర్, ఇచల్ కరంజీ ప్రాంతాల్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా మహాలక్ష్మి ఆలయ ప్రాంగణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అలాగే పశ్చిమ మహారాష్ట్ర దేవాలయ అభివృద్ధి ప్రణాళిక కింద ఆలయ పరిసరాల్లో జరుగుతున్న వివిధ ప్రాజెక్టులను సమీక్షిస్తారు. అనంతరం కొల్హాపూర్లోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగిస్తారు. భారతదేశానికి చెందిన వివేక్ అగర్వాల్ 2026-27 అంతర్జాతీయ ఆర్థిక నిఘా సంస్థ FATF తదుపరి ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జులై 2025 నుండి ఈ పదవిలో ఉన్న గైల్స్ థామ్సన్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. FATF మనీ లాండరింగ్, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచ ప్రమాణాలను నిర్దేశించే సంస్థ. భారతదేశం 2010 నుండి FATF సభ్యదేశంగా ఉంది. అగర్వాల్ ఎంపిక భారతదేశానికి ఒక గొప్ప విజయంగా విదేశాంగ శాఖ పేర్కొంది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో 3 చివరి వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 ప్రారంభమవుతుంది. ఇప్పటికే 2-0 సిరీస్ కైవసం చేసుకున్న భారత్ జట్టు ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 2 రోజులు పర్యటించి పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అంతర్జాతీయ సవాళ్లు ఎదురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటూనే అన్ని దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటుందని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. దేశవ్యాప్తంగా రేపు జరిగే నీట్ జాతీయ అర్హత ప్రవేశ పునఃపరీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి పూర్తి సన్నద్ధత ఉన్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగే 3 మ్యాచ్ ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తదుపరి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ఉదయ తరంగిణి.

శ్రోతలకు నమస్కారం. ఉదయతరంగిణికి స్వాగతం. ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో ముందుగా ప్రపంచ శరణార్థుల దినోత్సవం గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ప్రపంచంలోని కోట్లాది మంది జీవితాలకు సంబంధించింది. మనం ఇంట్లో సురక్షితంగా నిద్రపోతూ ఉన్నప్పుడు ప్రపంచంలో ఎంతోమంది తమ ఇల్లు, ఊరు, దేశం అన్నీ వదిలి ప్రాణాలను కాపాడుకోవడానికి పరాయి నేలల్లో ఆశ్రయం పొందుతున్నారు. వారినే శరణార్థులు అంటారు. ప్రతి సంవత్సరం జూన్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ శరణార్థుల దినోత్సవం నిర్వహించబడుతుంది. యుద్ధాలు, హింస, మతపరమైన వేధింపులు, రాజకీయ అస్థిరతల వల్ల తమ స్వస్థలాలను కోల్పోయిన కోట్లాది మంది బాధలను గుర్తు చేసే రోజు ఇది. అసలు శరణార్థి అంటే ఎవరు? సాధారణంగా చాలామంది వలసదారులు శరణార్థులు ఒకటే అనుకుంటారు. కానీ రెండిటి మధ్య తేడా ఉంది. శరణార్థి అంటే తన దేశంలో యుద్ధం, హింస, మతపరమైన వేధింపులు, జాతీయ వివక్ష లేదా రాజకీయ కారణాల వల్ల ప్రాణభయం ఏర్పడి

మరో దేశంలో ఆశ్రయం పొందిన వ్యక్తి. అంటే ఉద్యోగం కోసం లేదా మంచి జీవితం కోసం వెళ్ళిన వ్యక్తి వలసదారు అయితే ప్రాణాలను కాపాడుకోవడానికి పారిపోయిన వ్యక్తి శరణార్థి. ప్రపంచ శరణార్థుల దినోత్సవం ఎలా ప్రారంభమైంది అంటే, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వారి సమస్యలను పరిష్కరించడానికి ఐక్యరాజ్య సమితి 1950లో యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రిఫ్యూజీ అనే సంస్థను ఏర్పాటు చేసింది. తర్వాత 2000లో యునైటెడ్ నేషన్స్ సర్వసభ్య సమావేశం జూన్ 20ను ప్రపంచ శరణార్థుల దినోత్సవంగా ప్రకటించింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఎందుకు శరణార్థులవుతున్నారు అంటే, శరణార్థుల సమస్య ఒక్క కారణం వల్ల రాదు. యుద్ధాలు, దేశాల మధ్య యుద్ధాలు జరిగినప్పుడు సాధారణంగా ప్రజలే ఎక్కువగా నష్టపోతారు. ఇళ్ళు కూలిపోతాయి, ఉద్యోగాలు పోతాయి, పిల్లల చదువులు ఆగిపోతాయి. ప్రాణభయంతో ప్రజలు ఇతర దేశాలకు పారిపోవలసి వస్తుంది. మరోటి, మతపరమైన వేధింపులు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలను వారి మత కారణంగా హింసిస్తారు. దీంతో వారు తమ దేశాన్ని వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. మరోటి, రాజకీయ అస్థిరత. ప్రభుత్వ మార్పులు, అంతర్యుద్ధాలు, సాయుధ ఘర్షణలు కూడా శరణార్థుల సంఖ్యను పెంచుతాయి. మరోటి, మానవ హక్కుల ఉల్లంఘనలు. ప్రాథమిక హక్కులు లేకపోవడం, నిర్బంధాలు, వేధింపులు ప్రజలు దేశం విడిచిపోవడానికి దారితీస్తాయి. శరణార్థుల జీవితం ఎలా ఉంటుంది? మనకు ఇల్లు అంటే భద్రత, కుటుంబం అంటే ఆత్మీయత. కానీ శరణార్థులకు ఇవి చాలాసార్లు దూరం అవుతాయి.

0: వారు తమ ఇళ్లను వదిలి వెళ్తారు, కుటుంబ సభ్యులను కోల్పోతారు, ఆస్తులను కోల్పోతారు. కొత్త దేశంలో భాష తెలియదు, ఉద్యోగం దొరకదు, పిల్లల చదువులు ఆగిపోతాయి. అన్నిటికంటే ముఖ్యంగా రేపేమవుతుందో అనే అనిశ్చితి వారిని వెంటాడుతుంది. ఇక పిల్లల పరిస్థితి ఎలా, ఏంటి? శరణార్థులలో పెద్ద సంఖ్యలో పిల్లలే ఉంటారు. వారికి పాఠశాలలు ఉండవు, సరైన వైద్యం దొరకదు, పోషకాహార లోపం ఉంటుంది, మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. చిన్న వయసులోనే యుద్ధం, హింస, నిరాశ్రయ జీవితం చూడాల్సి వస్తుంది. ఇది మానవాళికి ఆందోళన కలిగించే విషయం. శరణార్థులను ఆదుకోవటం కేవలం ఒక దేశ బాధ్యత కాదు, అది మొత్తం ప్రపంచం బాధ్యత. అందుకే అనేక దేశాలు శరణార్థులకు తాత్కాలిక ఆశ్రయం, ఆహారం, వైద్య సేవలు, విద్య. ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రయత్నిస్తున్నాయి. భారతదేశం పాత్ర ఏంటి అంటే, భారతదేశం ఎప్పటినుంచో అతిథి దేవో భవ అనే సంస్కృతిని పాటిస్తుంది. చరిత్రలో అనేక సందర్భాలలో వివిధ దేశాల నుంచి వచ్చిన శరణార్థులకు భారతదేశం ఆశ్రయం కల్పించింది. మానవతా దృక్పథంతో వారికి సహాయం చేయడానికి ప్రయత్నించింది. మన దేశం ఎప్పుడూ కరుణ, సహానుభూతి, సహజీవనం విలువలను ప్రోత్సహిస్తుంది. ప్రపంచ శరణార్థుల దినోత్సవం మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. అది ఏంటంటే, ప్రతి మనిషికి సురక్షితంగా జీవించే హక్కు ఉంది. దేశం, మతం, జాతి, భాష ఏదైనా కావచ్చు, మానవత్వం అందరికీ ఒక్కటే.
1: ఒకే కులం ఒకే

0: ఈరోజు మనకు కొన్ని విలువలను గుర్తు చేస్తుంది సహానుభూతి. ఇతరుల బాధను అర్థం చేసుకోవడం, మానవత్వం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయటం. శాంతి యుద్ధాల కన్నా శాంతి గొప్పదని గుర్తించటం, సమానత్వం, ప్రతి మనిషిని గౌరవించటం. చివరిగా చెప్పేది ఏంటంటే, మనకు ఇల్లు ఉంది, కుటుంబం ఉంది, భద్రత ఉంది, కానీ ప్రపంచంలో కోట్లాది మంది ఈ ప్రాథమిక హక్కుల కోసం పోరాడుతున్నారు. ప్రపంచ శరణార్థుల దినోత్సవం మనకు ఒక విషయం గుర్తు చేస్తుంది. శరణార్థులు సంఖ్యలు కాదు, వారు మనలాగే కలలు, ఆశలు, భావోద్వేగాలు కలిగిన మనుషులు. వారికి అవసరమైంది జాలి కాదు, గౌరవం, భద్రత, అవకాశాలు. అందుకే ఈ ప్రపంచ శరణార్థుల దినోత్సవం సందర్భంగా శాంతి, మానవత్వం, సహానుభూతి అనే విలువలను మన జీవితంలో ఆచరిద్దాం.
1: ఒంటరిగా దిగులు బరువు మోయబోకునేస్తాం, మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం, కష్టం వస్తేనే గద గుండె బలం తెలిసేది, దుఃఖానికి తల వంచితే తెలివి.

పాట బాట మారాలని చెప్పడమే నా నేరం, గూడు విడిచి పొమ్మన్నది నన్ను కన్న మమకారం. వసంతాల అందం తిరపూసే ఆనందం, తేలితేనే పాట పంచదం.

చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది. ఏటి పొడుగు నా వసంతం ఒకటే నా కాలం, ఏది మరి మిగతా కాలాలకు తాళం. నిట్టూర్పుల వడగాలుల శృతిలో ఒకడు, కంటి నీటి కుంభవృష్టి జడిలో ఇంకొకడు.

సహాయతలు దడదడలాడి హృదయ మృదంగ ధ్వానం. నాడుల నడకల తడబడి సాగే ఆర్తుల ఆరని శోకం. ఎడారి బ్రతుకున నిత్యం చస్తూ సాగే బాధల బిడారు. దిక్కు మొక్కు తెలియని దీనుల వ్యథార్థ జీవన స్వరాలు.

0: ప్రపంచ శరణార్థుల దినోత్సవం గురించి కొన్ని వివరాలు విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in

0: నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు

ఆరోగ్య జీవనం ఈ శీర్షికన జీవనశైలి వ్యాధుల్లో యోగా ప్రాముఖ్యత. డాక్టర్ తెలికి కృష్ణమూర్తి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో జీవనశైలి వ్యాధుల్లో యోగా ప్రాముఖ్యత, ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ నేచురోపతి వైద్య నిపుణులు డాక్టర్ తెలుగి కృష్ణమూర్తి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు, దాదాపుగా 4 దశాబ్దాలకు పైగా మీరు ఈ చికిత్సా విధానంలో ఎంతో మందికి ఈ యోగా ద్వారా, నేచురోపతి డైట్ ప్రాక్టీసెస్ ద్వారా ఎంతో మేలు చేశారని విన్నాము. ప్రస్తుతం ఉండే సమాజంలో, ముఖ్యంగా ఆధునిక ప్రపంచంలో, ఈ సిటీ లైఫ్లో ఈ జీవనశైలి వ్యాధుల బారిన చాలామంది యువతనే ఈ సమస్యలకు లోనవుతున్నారు. వీటి విషయంలో ఏ రకంగా మనము యోగా ద్వారా లాభం పొందొచ్చు అంటారు?
1: ప్రస్తుత నవనాగరికత ప్రపంచంలో చాలామంది ఈ అడల్టరేటెడ్ ఫుడ్ ప్రిపరేషన్స్ తీసుకుంటున్నారండి. సరైన టైంలో నిద్రపోవడం లేదు, సరైన క్వాంటిటీలో ఆహారం తీసుకునివ్వడం లేదు, ఈ శరీరక పరిశ్రమ చేయడం లేదు. మన శరీరము పంచభూతాలతో తయారైంది, మట్టి, నీరు, గాలి, సూర్యరశ్మి, ఆకాశ తత్వము. మీరే చర్చించుకోవచ్చు, ప్రస్తుత సాఫ్ట్వేర్ యూజర్స్ కానీ, లేడీస్ కానీ, ఒట్లీ హౌస్ వైఫ్లు కానీ ఇంట్లోనే ఉంటారు, కానీ బయట అట్మాస్ఫియర్కు బాడీని ఎక్స్పోజ్ చేయరండి. మన శరీరము ఎండకు ఎక్స్పోజ్ చేయాలి 10 గంటల లోపల, అప్పుడే విటమిన్ డి లెవెల్స్ అనేటివి స్కిన్ గుండా బాడీ తయారు చేసుకుంటుంది. చాలామంది చెప్పులు తొడుక్కొనే నడుస్తుంటారు, చెప్పులు లేకుండా మట్టి కాంటాక్ట్తో పెట్టుకోవాలండి. ఇలా బేర్ ఫుట్ను అర్త్ మీద ఉంచేదాని మూలాన బాడీలో ఉండే ఇంప్యూరిటీస్ అన్నీ అర్త్ లాక్కుంటుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఒక 10 మినిట్స్ మట్టి మీద కాలు పెట్టి బేర్ ఫుట్లో నిలబడండి, అర్త్ పుల్లింగ్ చేసుకుంటుంది బాడీలో ఉండే ఇంప్యూరిటీస్ అన్నీ. ఇది చాలామంది తెలీదు. ఎండకు, గాలికి, సూర్యరశ్మికి, బాడీకి ఎక్స్పోజ్ చేయకపోతే మనకు జబ్బులు తప్పవండి. కాబట్టి ప్రతి ఒక్కరు రోజుకు పెద్దవారు అయితే 3.5 నుంచి 4.5 లీటర్స్ నీళ్లు ఈ ఋతువులను బట్టి తీసుకోవాల్సింది ఉంటుంది. ఎండాకాలం అయితే 5 లీటర్స్ వరకు నీళ్ళు తీసుకోవచ్చు. చాలా

0: మంది నీళ్లు తాగే పద్ధతి కూడా తెలియదండి. చాలామంది ఇట్లా ఒక లీటర్ బాటిల్ తీసుకొని నిలబడి నీళ్లు తాగుతూ ఉంటారండి. ఈ స్టాండింగ్ పోస్చర్లో నీళ్లు తాగే దాని మూలాన కిడ్నీస్ హార్ట్ దెబ్బతింటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ నీళ్లు తాగేటప్పుడు కూర్చొని నిదానంగా నీళ్లు తాగాల. అట్లా తాగితేనే బాడీ అబ్జర్వ్ అవుతుంది. మీరు ఒకటేసారి నీళ్లు తాగుతారనుకోండి, అప్పుడు అది యూరిన్గా ఫార్మ్ అవుతుంది, స్టమక్ హెవీ అవుతుంది, హార్ట్ మీద కూడా లోడ్ పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కొన్ని జీవన శైలి నియమాలు పాటించి యోగాసనాలు చేస్తేనే మీకు సత్ఫలితాలు వస్తుంది. కొంతమంది అనుకుంటారు, మేము ఎవరు ఈరోజు యోగా చేస్తున్నాం సార్, మాకు జబ్బులు తగ్గలేదు, యాక్టివ్నెస్ లేదు, ఇట్లా డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లము, లంగ్ ప్రాబ్లము, లేదంటే మెడకు నడుముకు సంబంధించిన ప్రాబ్లంతో ఉన్నాము అని చెప్తూ ఉంటారు. కాబట్టి మీరు ఆహార నియమాలు, విహార నియమాలు, దినచర్యను సక్రమంగా పాటించుతూ ఆసనాలు చేస్తేనే బాగుంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో నా దగ్గరికి చాలామంది స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ పేషెంట్ వస్తారండి. సెర్వికల్ స్పాండిలోసిస్ కానీ, లంబార్ స్పాండిలోసిస్ కానీ, డిస్క్ బల్జ్ కానీ, డిస్క్ ప్రొలాప్స్ కానీ ఇలా వస్తాయి. ఎందుకు వస్తున్నాయంటే లివర్లో ప్రాబ్లం ఉంటుంది. తిని ఆహారం నుంచి బాడీ కాల్షియం తయారు చేసుకోలేదు, బాడీలో యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి. యాసిడ్ లెవెల్స్ పెరిగినప్పుడు బోన్స్లో నుంచి కాల్షియం బాడీ లాక్కుంటుంది. అప్పుడు ఫస్ట్ స్టెప్లోనే మెడకు నడుముకు సంబంధించిన బోన్స్లో నుంచి కాల్షియం తగ్గిపోతుంది, అప్పుడు దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళు మెడ తిప్పలేరు, కాలర్ పెట్టుకుంటారు, నడుము నొప్పికి నడుము లంబార్ బెల్ట్ పెట్టుకుంటారు. ఇట్లా ఎన్ని రోజులని బెల్ట్తో మీరు జీవనం సాగించలేరు. ఈ యోగా చికిత్సలు, ప్రకృతి చికిత్సల మూలాన మీకు మెడకు నడుముకు సంబంధించిన బోన్స్ని తిరిగి ఒరిజినల్ ప్లేస్కి తెచ్చడానికి అవకాశం ఉంటుంది. డిసీజ్ వచ్చిన వెంటనే స్పైనల్ ఎక్సర్సైజెస్ ఉన్నాయండి. స్పైన్ మీద సూపైన్ పొజిషన్ మీద పడుకొని చేతులు స్ట్రైట్ పట్టి మెడను రైట్ లెఫ్ట్ తిప్పుతారు, లేకపోతే రెండు చేతులు ఎల్ షేప్లో పెట్టేసి గాలి లోపలికి తీసుకొని ఇట్లా డీప్ ఇన్హలేషన్ చేసి ఎక్సలేషన్ చేయాలి. ఇలా చేసే దాని మూలాన మీ లంగ్స్ యాక్టివేట్ అవుతాయి, ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, మెడకు ఈ షోల్డర్స్కు సంబంధించిన మజిల్స్ కూడా యాక్టివేట్ అయ్యి మీకు నడిచేటప్పుడు గిడ్డినెస్ రాకుండా ఉంటుంది, మెడ ఫ్రీగా మూమెంట్స్ ఉంటాయి. నడుముకు సంబంధించిన ఎక్సర్సైజెస్, చేతి బంధాసనం అన్న ఉండదు, ఉత్థాన పాదాసనం అన్న ఉన్నాయి, స్పైనల్ ఎక్సర్సైజెస్, ఈ టిస్ట్ చేసే దాని మూలాన నడుము దగ్గర బోన్స్ స్ట్రెంత్ అయ్యి ఈ నడుము దగ్గర జబ్బులు రాకుండా ఉంటుంది.
1: డాక్టర్ గారు, ముఖ్యంగా ఈ జీవనశైలి వ్యాధుల్లో ప్రకృతికి సహజమైన గాలి, నీరు, ఎండ శరీరానికి అందించిన కారణంగానే ఈ జీవనశైలి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందంటారా?
0: అవును సార్. మనము రూమ్లోనే కూర్చొని ఉంటాం, లేకుంటే ఫ్యాన్ కింద ఏసీలో ఉంటారు. ఆ రూమ్లో ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉంటుంది. ఆ రూమ్లో చాలామంది ఉంటే ఆ రూమ్లో ఉండే ఆక్సిజన్ అంతా వాళ్ళు పీల్చేస్తారు. బ్లడ్ ప్యూరిఫై కావాలంటే లంగ్స్లో ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉండే గాలి అవసరం. కాబట్టి మీరు రోజు కానీ వారానికి ఒకసారి కొన్ని గంటలు దగ్గరలో ఏమైనా పార్క్ కానీ ఏమైనా ఫారెస్ట్ ఏరియాస్ ఉన్నా కానీ అక్కడ ఆక్సిజన్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. ఈ ప్రాణాయామము మూమెంట్స్ చేసే దాని వలన బ్లడ్ ప్యూరిఫై అవుతుంది, బ్రెయిన్కు, హార్ట్కు, లంగ్స్కు ఆక్సిజనేటెడ్ బ్లడ్ సప్లై అయ్యి దానికి సంబంధించిన జబ్బులు రావండి.
1: డాక్టర్ కృష్ణమూర్తి గారు, మనం ప్రముఖంగా ఈ జీవనశైలి వ్యాధుల్లో మనం గమనించేది ఉదరకోశ వ్యాధులు, డయాబెటీస్, థైరాయిడ్, హైపర్ టెన్షన్, ఇవన్నీ కూడా ఒకటి తప్పిస్తే ఒకటో రెండో కనబడుతూ ఉంటాయి ఈ జీవనశైలి వ్యాధుల బారిన పడిన వారు. వాటికి యోగా ఆసనాల ద్వారా కానీ, ప్రాణాయామం ద్వారా కానీ, ఈ ప్రకృతి చికిత్స విధానంలో ఎంతవరకు సమాధానం దొరుకుతుంది, ఎంత ఉపయుక్తంగా ఉంటుంది?
0: ఇంతకుముందు మీరు చెప్పిన జబ్బులను సివిలైజ్డ్ డిసీజెస్ అంటారు. 150 మందికి డయాబెటీస్ మెలైటిస్ ఉందండి, అధిక రక్తపోటు ఉంది, లివర్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నవి. ఇవన్నీ రాకుండా ఉండాలంటే మనం డిసీజ్ ఎందుకు వస్తుంది, మనం ఎండకు ఎక్స్పోజ్ చేయకపోతే విటమిన్ డి డిఫిషియన్స్ వస్తుంది. ఈ ఎక్కువ ఆక్సిజన్ ఎయిర్ ఉండే దగ్గర మీరు ప్రాణాయామం కానీ ఉండకుండా ఉంటే కదా ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లము, హార్ట్కు సంబంధించిన ప్రాబ్లము, బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆక్సిజన్ ఎక్కువగా ఉండే ఏరియాలో కొద్దిసేపన్నా ఉండి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం అవసరము. ఎండకు కూడా వాళ్ళ బాడీని మినిమం క్లోతింగ్తో ఎక్స్పోజ్ చేయాల్సింది వస్తుంది. పైన ఆకాశ తత్వం అని ఉంటుంది, దాంట్లో పంచభూతాల శక్తి ఉంటుంది, రేడియేషన్ ఉంటుంది, న్యాచురల్.

0: స్టార్ది కానీ మూన్ది కానీ సన్ కానీ, మీరు ఓపెన్ ఇయర్లో కూర్చుండే దాని మూలాన ఈ మెడిటేషన్ కానీ ప్రాణాయామం చేసే దాని మూలాన కూడా మీకు ఎక్కువ ఫలితాలు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది.
1: ఏ సమయంలో యోగాసనాలు కానీ ప్రాణాయామం కానీ చేయడం ఉత్తమం అంటారు డాక్టర్?
0: యోగాసనాల్లో ఎంప్టీ స్టమక్తోనే చేయాలా, ఉదయం కనీసం 8-9 లోపల అయిపోయి చేయాలండి. ఈ ప్రాణాయామం కూడా మీరు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచేదాని మూలాన బయట కూడా వాతావరణంలో పొల్యూషన్ తక్కువ ఉండి ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉదయమే మీరు 7 గంటల లోపలే బ్రీతింగ్ ఎక్సర్సైజు యోగాసనాలు చేస్తే మీకు మంచి ఫలితాలు ఉంటాయి.
1: అలాగే ఆహార విషయాల్లో వచ్చేటట్లయితే ఈ యోగాసనాలు నిష్ఠగా ప్రతినిత్యం చేసేవాళ్ళు ఏ రకమైన ఆహారాన్ని తీసుకుంటే ఈ జీవనశైలి వ్యాధుల బారిన పడకుండా ఉంటారు?
0: ఇది మామూలుగా ఈ మధుమేహం డయాబెటీస్ మెలైటిస్ ఉండేవాళ్ళు ఉదయం పూట మెంతులు నానబెట్టిన మెంతులు పెరుగులో వేసి అది తీసుకోవాలండి. తర్వాత బార్లీ గంజి అని ఉంటుంది బార్లీ వాటర్ తీసుకోవాలా. కొత్తగా డయాబెటీస్ ఉండేవాళ్ళు ఈ కరేలా జామున్ జ్యూస్ అని వచ్చిందండి. మీరు డయాబెటీస్ తీసుకుంటే మాత్రలు తగ్గించాలంటే ఈ న్యాచురల్ మెథడ్స్ వస్తాయి. కరేల జామున్ జ్యూస్ 50 ml వాటర్ బిఫోర్ లంచ్ అండ్ డిన్నర్ తీసుకుంటే దాని మూలాన మీరు డయాబెటీస్ తీసుకునే మెడికేషన్ స్లోగా తగ్గించడానికి అవకాశం ఉంది. దాంతోపాటు ఈ భుజంగాసనం, శలభాసనము, సేతుబంధాసనము, పొట్టకు సంబంధించిన ఆసనాలు చేసేదాని మూలాన ముఖ్యంగా ప్యాంక్రియాస్ అనేది లివర్ ఇన్సులిన్ ప్రొడక్షన్ సరిగా చేస్తుంది. దాంతోపాటు లివర్ ఫంక్షన్ కూడా యాక్టివేట్ అయ్యి ఈ షుగర్ లెవెల్ పెరగకుండా ఉంటుంది. ప్రస్తుతం చాలామంది డయాబెటీస్ కోసం మందులు వాడుతూ ఉంటారు. మందులు వాడినా కానీ వాళ్ళకు కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి, గుండెకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి, కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి, నర్వస్ సిస్టానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలా లేకుండా న్యాచురల్ డైట్ కంట్రోల్ అంటే ఉప్పు కారం మసాలా తక్కువ ఉండే వెజిటబుల్ కర్రీ కానీ పుల్కా కానీ మిల్లెట్ రైస్, దంపుడు బియ్యము, దంపుడు బియ్యంలో చిరుధాన్యాలు మిక్స్ చేసి రైస్ ఎలక్ట్రికల్ కుక్కర్లో వండుకోకుండా మామూలుగా వండుతూ ఇలా వాళ్ళ జీర్ణశక్తిని బట్టి క్వాంటిటీ ఫిక్స్ చేసుకొని తీసుకుంటూ ఉంటే షుగర్ లెవెల్ తగ్గుతాయండి, బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతూ వస్తుంది. ఉప్పు గరం మసాలాలు తగ్గించాలా, మెంటల్ టెన్షన్ తగ్గించుకోవాలా, నిద్ర సరిగా వచ్చేటట్లు రాత్రిపూట వాళ్ళు కొద్దిగా వీలు ఉంటాయి కదా ఈ గోరువెచ్చని నీళ్ళలో కాళ్ళు పెట్టి న్యూట్రల్ ఫుడ్ బత్ అంటారు, ఇలా చేసేదాని మూలాన టెన్షన్ తగ్గి నిద్ర సరిగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది.
1: ముఖ్యంగా డాక్టర్ కృష్ణమూర్తి గారు, ఈ యోగాసనాలు, ప్రాణాయామము, ఆహార విహారాల పట్ల మార్పులు చేసినప్పుడు కొన్ని కొన్నిసార్లు ఈ ఉపవాస చికిత్స కూడా కొంతవరకు ఇటువంటి జీవనశైలి వ్యాధుల్లో ఉపశమనం కలిగించే విధంగా ఉంటుందంటారు, అది ఎంతవరకు ఉపయోగపడుతుంది?
0: అది కూడా కొన్ని కరెక్టే అండి. ఎందుకంటే మనకు జబ్బులు వచ్చేదంతా ప్రేగుల్లో, పెద్ద ప్రేగుల్లో టాక్సిన్ చేరే దాని మూలానే డిసీజెస్ వస్తాయి. మామూలుగా అజీర్ణంగా ఉండే వాళ్ళకు, ఒబేసిటీ కేసులకు, ఈ డయాబెటీస్ కాకుండా హైపర్ టెన్షన్ కాకుండా ఎక్కువ మందుల మీద డిపెండ్ కానోళ్ళకు షార్ట్ ఫాస్టింగ్ అంటారండి. ఫాస్టింగ్ మినిమం 3 డేస్ ఉంచుతారు. వాళ్ళ జనరల్ కండిషన్ బట్టి 10-15 డేస్ వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు. ఉపవాస కాలంలో లెమన్ వాటర్ విత్ హనీ, నిమ్మర నరసము, పళ్ళ నీళ్లు, తేనె లేకపోతే జాగరి కలిపి అట్లా 4 టైమ్స్ ఇస్తారు. మధ్యాహ్న మధ్యాహ్న తగిన నీళ్లు తాగాల్సింది వస్తుంది. ఇట్లా లివర్కు రెస్ట్ ఇచ్చేదాని మూలాన ఈ లోపల ఉండే ప్రేగల్లో ఉండే మలినాలన్నీ రోజు ప్రకృతి వైద్యంలో ఇనిమ అని ఇస్తారు, మట్టి పట్టీలు ఇస్తారు, కొన్ని పుట్టకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేస్తారు. ఈ పెద్ద ప్రేగల్లో ఉండే టాక్సిన్స్ అన్నీ బయటికి పోయేదాని మూలాన వాళ్ళకు ఆరోగ్యం సెట్ అవుతుందండి. యూస్ఫుల్ బ్యాక్టీరియా కూడా ఉపవాస కాలంలో డెవలప్ అవుతాయి కాబట్టి బాడీ యొక్క శక్తి, వైటాలిటీ అనేది ఇంప్రూవ్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. కానీ ఫాస్టింగ్, ఉపవాసం అనేది ఇంటి దగ్గర 3 రోజుల కంటే ఎక్కువ చేయకూడదండి. ఎక్కువ రోజులు చేయాల్సింది వస్తే ప్రకృతి చికిత్సాలయంలో చికిత్స పొంది సరిగా పద్ధతిలో ట్రీట్మెంట్ తీసుకుంటే మంచి ఫలితాలు ఉండేదానికి అవకాశం ఉంటుంది.
1: డాక్టర్ గారు, ఈ మధ్యలో గమనిస్తుంటాము సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు చూస్తూ, 2 నిమిషాలు, 5 నిమిషాలు షార్ట్స్ రీల్స్ చూసి సొంతంగా వైద్యాన్ని ప్రయత్నం చేస్తుంటారు. దీనివల్ల చాలా దుష్ఫలితాలు గమనిస్తూ ఉంటాము. కాబట్టి అటు వైద్యపరంగా మందులు తగ్గించాలన్నా లేదా మీరు చెప్పిన ఉపవాస చికిత్స లాంటివి చేయాలన్నా నిష్ణాతులైన వైద్యుడి పర్యవేక్షణలో చేయడమే ఉత్తమం అంటారు.
0: అవును సార్, ఇప్పుడు హార్ట్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని మందులు ఇమీడియట్గా బంద్ చేసేదాన్ని కాదు, హైపర్ టెన్షన్ కొంతే షుగర్

0: వ్యాధిగా ఉంటే మైగ్రేన్ ప్రాబ్లం ఉంటుంది, సైకిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ ప్రకృతి నిపుణుల దగ్గర లేకుంటే నేచర్ గురు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి స్లోగా టేపర్ చేస్తూ లోపలుండే ఆర్గాన్స్ అన్నీ ప్రకృతి యోగా చికిత్సల ద్వారా సెట్ చేసుకుంటే మీకు ఎక్కువ ఉపయోగం ఉంటుంది.
1: అంతేగాని సొంత వైద్యము చిట్కా వైద్యం చేస్తే తీవ్ర పరిణామాలు
0: ఇబ్బందులు వస్తున్నాయండి. కొన్ని మందులు సడన్గా ఆఫ్ చేసేదాన్ని కాదు కాబట్టి యోగాకు ప్రకృతి వైద్యంకు చెడ్డ పేరు రాకుండా ఉండాలంటే ఈ నేచర్ గురు హాస్పిటల్ యోగా సెంటర్లో వాళ్ళ గైడెన్స్ తీసుకోవడం ఎంతో అవసరం.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారండి. నమస్కారం.
0: థ్యాంక్ యూ సార్.

0: ఉదయతరంగిణి కార్యక్రమంలో ఆరోగ్య జీవనం శీర్షికన జీవనశైలి వ్యాధుల్లో యోగా ప్రాముఖ్యత అనే అంశం గురించి డాక్టర్ తెలికి కృష్ణమూర్తి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం అనగా 22/6/2026 తేదీ సాయంత్రం 7:15 పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిల్లో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఇందులో వర్షాకాలంలో కోళ్ల పెంపకం నిర్వహణ ఈ అంశం గురించి రాజేంద్రనగర్ కోళ్ల పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ హనుమంతరావు గారు రైతులు, పశుపోషకులు, పశుపాలకులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు ప్రామాణిక సమాధానాలు, సలహాలు తెలియజేస్తారు. ఆసక్తికల రైతులు, పశుపోషకులు, పశుపాలకులు, మీరు ఫోన్ చేయండి, సరైన సమాధానాలు పొందండి. మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 0400 జత చేసి 2304085852 2304085853కు కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు ఓం నమో వెంకటేశాయ ఈ చిత్రం కోసం రమ్య బెహర పాడిన వేదవ్యాస గీతానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించిన పాట విందాం.

ఇప్పుడు అన్నమయ్య చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కీరవాణి, శ్రీలేఖ, ఆనంద్, అనురాధ బృందం పాడిన అన్నమాచారి కీర్తం ఎంఎం కీరవాణి సంగీతంలోని పాట విందాం.

ఉదయతరంగిణి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి నిలయంలో సమయం 8 గంటలకు కావస్తుంది. కొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్, అనంతరం మార్నింగ్ న్యూస్ ఢిల్లీ నుంచి రిలే.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ లొడుగు వాసు బృందంచే నాదస్వరం వింటున్నారు. డోలు సహకారం శ్రీ సిఎం రామచంద్రుడు. ఇప్పుడు హిందోళ రాగం ఆదితాళం, త్యాగరాజస్వామి రచన సామజవర గమనం.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ లొడుగు వాసు బృందంచే నాదస్వరం విన్నారు. డోలు సహకారం శ్రీ సిఎం రామచంద్రుడు. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 2 రోజులు పర్యటించి పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ప్రధానమంత్రి ఈరోజు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత నిధులను విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా 9,44,00,000 మందికి పైగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి 18,880 కోట్ల రూపాయలకు నిధులు నేరుగా జమ చేస్తారు. అంతర్జాతీయ సవాళ్లు ఎదురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటూనే అన్ని దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటుందని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. దేశవ్యాప్తంగా రేపు జరిగే నీట్ జాతీయ అర్హత ప్రవేశ పునః పరీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి పూర్తి సన్నద్ధత ఉన్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. మరోవైపు నీట్ రీఎగ్జామ్ పేపర్ లీక్ అయినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఎన్టీఏ ఖండించింది. ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. పీఐబీ చేసిన ఫ్యాక్ట్ చెక్ నివేదికను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో వస్తున్నవన్నీ తప్పుడు వార్తలేనని ఎన్టీఏ ప్రకటించింది. విద్యార్థులు ఆత్మగౌరవంతో చదువుకోవాలనే లక్ష్యంతోనే ఎడ్యుకేషన్ కిట్లను పంపిణీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యారంగానికి బడ్జెట్లో 8.5% నిధులు కేటాయించామని, వెనుకబడిన తరగతుల విద్యార్థుల అభివృద్ది కోసం 26,600 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు. భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఈ మధ్యాహ్నం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో 3వ చివరి వన్డే మ్యాచ్ జరుగుతుంది. రాష్ట వ్యాప్తంగా ఈరోజు కూడా వడగాలు కొనసాగుతాయని, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. హైదరాబాద్లో రాత్రి అక్కడక్కడా 1 మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి చిత్రసీమ సినిమా పాటలు వింటారు. ముందుగా సరదాగా కాసేపు ఈ చిత్రం కోసం హరిహరన్ కౌసల్యపన్న ప్రవీణ్ లక్మా గీతానికి చక్రి సంగీతం అందించిన పాట విందాం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

చిత్రసీమలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు సాహసం శ్వాసగా సాగిపో. ఈ చిత్రం కోసం విజయ్ ప్రకాష్ పడిన అనంత్ శ్రీరామ్ గీతానికి ఏఆర్ రెహమన్ సంగీతం అందించిన పాట విందాం.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: శ్రోతలు చిత్రసీమలు సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు ప్రేమం చిత్రం కోసం విజయ్ యశ్వాస్ పడిన శ్రీమణి గీతానికి గోపి సుందర్, రాజేష్ మురుగేశన్ సంగీతం అందించిన పాట విందాము.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: చిత్రసీమలో ఇప్పుడు సొంతం చిత్రం కోసం చిత్రపడిన సిరివెన్నెల గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పాట విందాం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: శ్రోతలు చిత్రసీమలు సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు బ్రహ్మాస్త్ర. ఈ చిత్రం కోసం సిద్ధ శ్రీరాంపణ్ణ చంద్రబోసు గీతానికి ప్రీతం చక్రవర్తి సంగీతం అందించిన పాట విందాం.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: ఇప్పుడు ఎనిమల్ చిత్రం కోసం అనురాగ్ కుల్కర్ణి పాడిన అనంత్ శ్రీరామ్ గీతానికి జానీ సంగీతం అందించిన పాట విందాము.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆన్లైన్లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: చిత్రసీమలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు కొండపొలం. ఈ చిత్రం కోసం సత్యయామిని, పివిఎన్ రోహిత్ పన్నా, ఎంఎం కీరవాణి గీతం విందాం.

0: ecai.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు మనం చిత్రం కోసం అర్జిత్ సింగ్ పాడిన వనమాలి గీతానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన పాట విందాం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు ఓటర్స్

ఈ ఉదయం 10 గంటలకు వార్తల ముఖ్యాంశాలనంతరం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా ఆవశ్యకత గురించి త్రినాథరావు గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. శ్రోతలు చిత్రసీమలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు స్వయంవరం ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన బోనచంద్ర గీతానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించిన పాట విందాం.

ఈ ఉదయం 11 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం పద్మశ్రీ పురస్కార గ్రహీత శ్రీ యడ్లపల్లి వెంకటేశ్వరరావు గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ వలేటి గోపీచంద్. శ్రోతలు చిత్రసీమలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు అంటే సుందరానికి, ఈ చిత్రం కోసం అనురాగ్ కుల్కర్ణి, కీర్తనా వేట్పాడిన రామచూగే శాస్త్రి గీతానికి వివేక్ సాగర్ సంగీతం అందించిన పాట విందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ధైర్యం, నిరాడంబరత, వినయం, ప్రజాసేవ పట్ల నిబద్ధతతో సాగుతున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాణం దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తోందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఈరోజు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత నిధులను విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా 9,44,00,000 మందికి పైగా రైతుల బ్యాంకుల ఖాతాల్లోకి 18,880 కోట్ల రూపాయలకు పైగా నిధులను నేరుగా జమ చేస్తారు. దేశవ్యాప్తంగా రేపు జరిగే నీట్ జాతీయ అర్హత ప్రవేశ పునఃపరీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిష్పక్షపాతంగా పారదర్శకంగా నిర్వహించడానికి పూర్తి సన్నద్ధత ఉన్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో 1 డే కౌంట్డౌన్ ఈవెంట్ ఈరోజు ఘనంగా జరిగింది. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హర్యానా మాజీ గవర్నర్ దత్తాత్రేయ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందేలా విద్యా వ్యవస్థను మారుస్తున్నామని, కేవలం బాధ్యతగానే కాకుండా భావోద్వేగంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు. రాజ్యసభ ఎన్నికల్లో మీనాక్షి నటరాజన్ నామినేషన్కు తిరస్కరణకు నిరసనగా నేడు హైదరాబాద్లోని గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహం దీక్షను చేపట్టనుంది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల కో ఇన్ఛార్జ్ సచిన్ సావంత్ ఈ దీక్షలో పాల్గొంటారు. ఫిఫా ఫుట్బాల్ ప్రపంచకప్లో ఈరోజు ఫిలడెల్ఫియాలో బ్రెజిల్ జట్టు హైతీ జట్టుపై 3-0 గోల్స్ తేడాతో విజయం సాధించి గ్రూప్ సిలో అగ్రస్థానానికి చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కూడా వడగాలులు కొనసాగుతాయని, దక్షిణ తెలంగాణ జిల్లాలో 1 మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా ఆవశ్యకత గురించి త్రినాథరావు గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఏనండి, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా ఆవశ్యకత గురించి త్రినాథరావు గారితో పరిచయం.
1: 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం థీమ్ ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా. ఇప్పుడు మన ఆకాశవాణి స్టూడియోలో మనతో పాటు యోగా గురించి మాట్లాడటానికి త్రినాథ్ గారు ఉన్నారు. వీరు గత 20 సంవత్సరాల నుంచి యోగా ట్రైనర్గా తమ సేవలు అందిస్తున్నారు. త్రినాథ్ గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: త్రినాథ్ గారు, అసలు యోగా అంటే ఏమిటి, ఈ యోగా యొక్క అవసరం ఏమిటి?
2: దాని ముందుగా చిన్న విషయం చెప్పాలండి. మనకి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఉంది కదా, అది ఎలా వచ్చిందనేది ఒక విషయం చెప్పమంటారా?
1: చెప్పండి సార్.
2: ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ బెంగళూరు ఆశ్రమంలో మొత్తం యోగా గురువులంతా కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు అన్నమాట. అందులో ఏంటంటే ఈ యోగాని కాస్త ఈ విస్తరించడంతో పాటు మనకి జూన్ 21ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవడానికి ఒక ప్రపోజల్ చేద్దామని అన్నారనమాట అండి. 21 జూన్ ఎందుకన్నారంటే అది ఆ రోజు మనకి పగటి దినం ఎక్కువ ఉంటుంది అనమాట ప్రపంచం అంతా కూడా. అందువల్ల దాన్ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా అందరూ సంకల్పం తీసుకుని దాన్ని ఐక్యరాజ్య సమితికి చెప్పమని చెప్పేసి మనకి భారత ప్రభుత్వానికి అందించారనమాట అండి. అప్పట్లో భారత ప్రభుత్వం

0: పెద్దగా పట్టించుకోలేదు. దాని తర్వాత రెండవసారి మళ్ళీ వాళ్ళు ప్రతి సంవత్సరం అలాగే దాన్ని ప్రభుత్వానికి విన్నవిస్తుకుంటూ పోతుంటే, ఈ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వీళ్ళంతా కూడా ఈ ప్రభుత్వానికి మరొకసారి విన్నవించుకుంటే, ఆయన అదే సంవత్సరం జరిగే అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి మీటింగ్లో దీన్ని ప్రస్తావించడం జరిగిందనమాట అండి. సో ఈయన ప్రస్తావించిన తర్వాత దాన్ని ఇంచుమించుగా ఇలాగ జూన్ 21 పెట్టుకుందామంటే ఇంచుమించుగా 180 పైగా దేశాలు దానికి ప్రోత్సహించాయి అన్నమాట అండి. అందరూ కూడా సరే మనం చేద్దాము, అంతర్జాతీయ యోగా దినోత్సవం కింద పాటిద్దాము ఈ 21 జూన్ అని చెప్పుకున్నాయి అనమాట అండి. సో ఆ ఫలితాన్ని మొత్తం అంతా ప్రపంచం అంతా పాటిస్తున్నారనమాట అండి.
1: త్రినాథరావు గారు, యోగా అంటే ఏమిటి, యోగా యొక్క ప్రాముఖ్యతను తెలియదు?
0: యోగా అంటే అనుశాసనం అండి. శాసనం అంటే మన సమాజ శ్రేయస్సు కోసం కొన్ని నియమాలు పాటించడం, అంటే ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి, అలాగే ఎడం వైపున ప్రయాణించడం, అలాగా కొన్ని నియమాలు పాటించడం శాసనం. అనుశాసనం అంటే ఏంటంటే మనకి మనలో మనం ఒక నియంత్రణ పాటించడం అనమాట అండి. సో మనకి పతంజలి యోగ మహర్షి ఏం చేశారంటే, యోగ విద్యను కొన్ని సూత్రాలుగా సంక్షిప్తంగా సమాజానికి అందించారనమాట అండి. అందులో 196 సూత్రాలు ఉన్నాయి. అందులో మొదటి సూత్రమే అథ యోగానుశాసనం. యోగానుశాసనం అంటే, యోగా అంటే అనుశాసనం. అనుశాసనం అంటే ఏంటి, మనపై మనం విధించుకునే కొన్ని నియమ నిబంధనలు అన్నమాట అండి. అనుశాసనాలు పాటిస్తే మన శారీరక మానసిక ఆరోగ్యంతో పాటు సక్రమంగా సంఘ జీవన శైలికి సకల జీవరాశికి ఆనంద నందనాల వందన భావాలు కలిగించే నైపుణ్యం సిద్ధిస్తుంది అన్నమాట.
1: నిత్య జీవితంలో యోగా యొక్క అవసరం ఏమిటంటారు?
0: మన నిత్య దైనందిన జీవితంలో మనం వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి పని మనతో పాటు సకల జీవరాశికి ఆనంద సౌభాగ్యాలు అందించాలండి. అది అంటే అన్ని మనం చేయాలి కదా, సో యోగా అవసరం, ప్రతి నిమిషం మనకి కావాలన్నమాట.
1: త్రినాథరావు గారు, ఇప్పుడు మనకు నివసిస్తున్న ఈ కాలమాన పరిస్థితులను బట్టి ఏదో ఒక రకమైన స్ట్రెస్ని ప్రతి ఒక్కరు గురవుతున్నారు.
0: అవునండి.
1: ఈ స్ట్రెస్ని ఎలా తగ్గించుకోవచ్చు, అది యోగా ద్వారా సాధ్యమవుతుందా?
0: తప్పనిసరిగా. సో మంచిని పెంచే శక్తి మనలో పెంపొందించుకోవడమే యోగా అండి. చూడండి, రోజు మనం ఆహారం తినడానికి దాదాపుగా 30 నుంచి 45 నిమిషాలు కేటాయిస్తాం కదా, కనీసం మనం అంతసేపు యోగా విధానాలు పాటిస్తే, అంటే ఆసనాలు, ప్రాణాయామాలు, ధ్యాన ప్రక్రియలు, మన నడవడికలో అద్భుతమైన శక్తియుక్తులు అనుభూతి చెందుతాం అన్నమాట అండి. మనలో ఉత్సాహం, స్నేహభావం, అలాగే ప్రశాంతత, జ్ఞానగుణాలు ప్రజ్వలిస్తాయి. ఆ భావాల ప్రజ్వలనల పరిణతి సమాజంలో మంచి మార్పుకు దోహదం చేస్తుంది.
1: యోగా ఎన్ని రకాలు, యోగా మార్గాలు, యోగా ప్రక్రియలు ఎన్ని ఉన్నాయి?
0: చూడండి, మన శరీరంలో వివిధ అంగాలు ఉన్నాయి కదా, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, నోరు, ముక్కు, చెవులు, అలాగే పొట్ట, గుండె, ఇలాగ జననేంద్రియాలు, ఇలా చాలా అవయవాలు ఉన్నాయి మనకి. అలాగే యోగానికి 8 అంగాలు ఉన్నాయన్నమాట అండి. సో దానికి ముఖ్యంగా చెప్పేవి ఏంటంటే, యమ, నియమాలు, ప్రాణాయామాలు, ప్రత్యాహారం, ధారణ, ధ్యాన, సమాధి. ఇవి 8 అంగాలు అన్నమాట అండి. అందులో మనం ఏ ఒక్కటి పాటించినా కానీ అన్ని అంగాల ఫలితం మనం ఆస్వాదించగలుగుతాం. ఉదాహరణకు చూడండి, మనం భోజనం చేస్తాం అనుకోండి, జీర్ణ ప్రక్రియ అయిన తర్వాత మిగిలిన అంగాలకన్నింటికి వెళుతుంది కదా ఆ ఫలితం, అలాగనమాట అండి. అలాగే మనం కాస్త వ్యాయామం చేస్తాం అనుకోండి, దాని ఫలితం అన్నింటి మీద ఉంటుంది కదా, ఇది కూడా అంతే అనమాట అండి. నిత్య సాధన సో అసాధారణ ప్రభావాన్ని మనం పొందగలుగుతాం అనమాట అండి. అలాగే యోగా అంటే వైభోగం, ఆరోగ్య ఆనంద సమ్మేళన తరంగాల వైభోగం.
1: యోగా మార్గాలు లేదా యోగా ప్రక్రియలు ఎన్ని ఉన్నాయండి?
0: చూడండి, మనకి 84 లక్షల జీవరాశులు ఉన్నాయని చెప్తుంది కదా మన శాస్త్రం. మానవ దేహం ఏంటంటే 84 లక్షల జీవరాశుల కణాల సమ్మేళనమే మన మానవ దేహం అనమాట అండి. సో అలాగా అంటే మనకి 84 లక్షల యోగాలు మనం చేయొచ్చు అనమాట అండి. కానీ అందులో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే 84 రకాల ఆసనాలు చాలా ముఖ్యమైనవి చెప్తుంటారు అనమాట అండి. సో మనకి చూడండి, పసిపిల్లలు ముందుగా మెల్లిగా లేచి నిలబెడతారు, తర్వాత తప్పడడుగులు వేస్తారు. అడుగులు పదినిసార్లు ఏం చేస్తాయి, కొంచెం ఆటపాటలు కూడా నేర్పిస్తాయి. ఆటపాటల సరాగాలు క్రమంగా దృఢమైన వ్యక్తిగా మనం తీర్చిదిద్దుతాయి. అలాగే యోగా కూడా ముందుగా మనకు కష్టం అనిపించవచ్చు, చేయగా చేయగా చేయగా మనకి అనుభూతి అద్భుతంగా వస్తుంది అనమాట అండి. చూడండి, మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది ఏంటంటే, సమత్వం యోగ ఉచ్యతే, అంటే కష్టకాలంలో కృంగిపోకుండా అంతా మన మంచికే అన్న భావన మనలో

0: పొందుతుంది అనమాట అండి యోగా చేస్తే. అలాగే ఇంకా కృష్ణ భగవాన్ ఇంకొకరు కూడా చెప్పారు, యోగా కర్మసు కౌశలం. చూడండి మన జీవితంలో ప్రతి ఏదో మనకి ప్రతి వాడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం కదా, మనం చేసే ప్రతి పనిలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవడమే యోగా అనమాట అండి. మానసిక శారీరక సామాజిక ఆరోగ్య జీవనానికి అందరం అడుగులు వేద్దాం. యోగా అడుగుల పదనిశల సరాగ రాగాల తరంగాలు పెంచుకుందాం పంచుకుందాం.
1: యోగా చేయటం వల్ల కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
0: అనారోగ్యం రాకుండా ఉంటుందండి, మానసిక శారీరక అనారోగ్యం రాకుండా ఉంటుంది.
1: ఆసనాలు, ప్రాణాయామం మరియు ధ్యానం, ఈ మూడింటికి మధ్య తేడా ఏంటి?
0: ఆసనాలు మామూలుగా శరీరంలో అన్ని అంగాలను కదిలిస్తూ ఉంటాం అనమాట, జాయింట్స్ అన్ని కదలికి వస్తాయి ఆసనాలు అంటే. ప్రాణాయామం అంటే చూడండి, మనం ఆహారం జనరల్గా మామూలుగా ఎంత తీసుకుంటాం, 1 కేజీ నుంచి 3 కేజీలు తీసుకుంటాం. సో మరీ కాస్త వ్యాయామాలు చేసేవాళ్ళు అంటే ఈ జిమ్కి వెళ్ళే వాళ్ళ వాళ్ళు మనం 4-5 కిలోలు తీసుకోవచ్చు. కానీ మనం గాలి ఎంత తీసుకుంటామో తెలుసా మీకు? ప్రాణాయామం 10,000 లీటర్ల పైన తీసుకుంటాం. అంటే రోజుకి ఎన్నిసార్లు తీసుకుంటామో తెలుసా మీకు? 21,000 పైగా మనం ఈ శ్వాస తీసుకుంటాం అనమాట. సో ప్రాణాయామం చేస్తుంటే ఏమవుతుందంటే, సో చూడండి మనకి ఆక్సిజన్ కావాలి కదా, సో అలాగే చూడండి మనకి ఏదైనా కష్టం వస్తుంది దాన్ని తట్టుకోవడం ఎలాగో తెలియదు కదా మనకి. కానీ ప్రాణాయామాలు చేసినప్పుడు ఏంటంటే కొంచెం కుంభకం రేచకం ఉంటాయి, అంటే అంతర కుంభకం అంటే లోపల ఆపటం, అలాగే రేచకం బయట ఆపటం. ఇవన్నీ చేస్తుంటే ఏమవుతుందంటే నిత్య జీవితంలో హాయిగా ఎలా సాగాలి కష్టం వచ్చినా అన్న వస్తుందన్నమాట. ప్రాణాయామం చాలా అద్భుతంగా పనిచేస్తుంది మనకి అందులో. ఇంకోటి ఏంటంటే ఆక్సిజన్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా చూడండి మీరు ఎప్పుడున్న ఇంట్లో పండుగలు అవి జరుపుకుంటాం కదా, చాలా హాయిగా ఉంటుంది మీకు, అందరితో ఆనందంగా ఉంటారు. కానీ మీరు ఆహారం తిన్నా తినకపోయినా పెద్ద పట్టించుకోరు, అలాగే ఆ ఆనందానుభూతి ఎక్కువగా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మీకు ఆనంద అనుభూతి ఎక్కువ ఉందో, ఎస్పెషల్లీ మనకు ప్రాణాయామాలు బాగా చేస్తామనుకోండి, సో చిరుతిండ్ల వైపు మనసు వెళ్ళకుండా ఉంటుంది అనమాట. మనకి శరీరానికి పనికొచ్చే ఆహారాన్ని మనం తీసుకుంటాం.
1: సో మరి ధ్యానం అంటే ఏంటి? ధ్యానం కూడా యోగాలో భాగమేనా?
0: ధ్యానం అనేది అల్టిమేట్ ఇన్ యోగా, అంటే అత్యంత ఉన్నతమైన దిశ ఈ యోగాలో ముఖ్యమైన ప్రాముఖ్యమైన పాత్ర అనమాట అండి. మనకేంటంటే ధ్యాన ప్రక్రియ అనేది చివరి ప్రక్రియ అనమాట అండి. 10-15 నిమిషాలు ధ్యానంలో ఉంటే ఏమవుతుందంటే మీకు, అంటే 3 గంటలు మనం పడుకున్నాం అనుకోండి, ఎంత విశ్రాంతి లభిస్తుందో మీరు 10-15 నిమిషాలు యోగా ధ్యానం చేసినా కానీ అంత ఫలితం మనం అనుభూతి చెందగలం అనమాట.
1: అంటే ఎలా దానికి ఏమైనా ప్రత్యేక ధ్యానాన్ని చేయడానికి ఏదైనా పద్ధతి ఉందా?
0: అంటే మీరు ఎప్పుడైతే మన ధ్యానం అంటే స్థిరంగా కూర్చుని మన దృష్టిని తీసుకెళ్ళటం అనమాట అండి. అలాగే దానికి అలా స్థిరంగా కూర్చోవాలంటే ముందు మనకి ఎలా అండి ఆసనాలు చేస్తేనే శరీరం బాగా, అంటే చూడండి మనకి ఇప్పుడు ఇంట్లో వెహికల్స్ ఉంటాయి కదా, అంటే సైకిల్ ఉంటుంది, మోటార్ సైకిల్ ఉంటుంది, కారు ఉంటుంది, అలాగే ఒక వారం రోజులు వాడలేదనుకోండి ఏం చేస్తారు అప్పుడు మీరు? సో బాగా రోజు మనం క్లీన్ చేసుకుంటాం, వెహికల్స్ అన్ని క్లీన్ చేసుకుంటాం, ఇంట్లో ఉన్న కారు మోటార్ సైకిల్ అన్నీ క్లీన్ మామూలుగా రోజు క్లీన్ చేసుకుంటాం, తుడుచుకుంటాం, కడుక్కుంటాం, మధ్య మధ్యలో ఆయిల్ పెట్టి చేస్తుంటాం. కానీ ఇప్పుడు మనకి ఈ నవీన కాలంలో ఏమైంది, చేసే పని తక్కువైపోయింది, కూర్చునే పని ఎక్కువైపోయింది, సో కదలికలే తక్కువైపోయినాయి. సో దాంతో ఏమవుతుందంటే మనకి ఆసనాలు చేస్తే ఏమవుతుందంటే అన్ని జాయింట్స్లో బాగా కదలికలు వస్తాయి అనమాట. ఆ కదలికలు సక్రమంగా ఉన్నాయనుకోండి, ఇప్పుడు చూడండి మీరు బండి బాగా తుడిచిన తర్వాత నీట్గా కాస్త ఆయిల్ అది చేసిన తర్వాత బాగా వెళుతుంది కదా, అలాగే మన శరీరం సక్రమంగా పనిచేస్తుంది. అలాగే చూడండి మీరు ఒక నెలలు వాడలేదనుకోండి, తలుపులు కిరికిరమని శబ్దం చేస్తాయా? సో మనకి వెళ్ళినప్పుడు కూడా అప్పుడు చూడండి కీళ్ళు కూడా అప్పుడప్పుడు శబ్దాలు చేస్తుంటాయి. అలాగా రోజు మీరు యోగా చేస్తూ కాస్త ప్రాణాయామాలు చేస్తూ ఆ నియమాలు పాటించామనుకోండి, నియమాలు ఆటోమేటిక్గా మనం పాటించగలుగుతాం అనమాట. అవి చేస్తే ఆటోమేటిక్గా మనకి ఫలితాన్ని అనుభూతి చెందగలుగుతాం అనమాట.
1: త్రినాథ్ గారు, ఇప్పుడు ఈ యోగాని ఆచరించడం ద్వారా శారీరక దారుద్యతను, శారీరక ఆరోగ్యాన్ని మరియు మానసిక ఆరోగ్యాన్ని రెండింటినీ పొందొచ్చు అంటారా?
0: తప్పనిసరిగా పొందొచ్చు అండి.
1: యోగాలో ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు చాలా రకాల ఆసనాలు ఉన్నాయని చెప్పి, ఈ ఆసనాలన్నీ అందరికీ అవసరమా లేకపోతే వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి వాళ్ళకి ఇవి అవసరమని?
0: అంటే ఏమవుతుందంటే ముందుగా మనం చూడండి, మనం డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు సైకిల్ తొక్కుతూ నేర్చుకుంటాం కదా, పడిపోతుండ అయినా కానీ కొన్నాళ్ళకి మళ్ళీ అలా కొన్నాళ్ళు టైం పడుతుందండి. మంచి మంచిగా మనకి ఒక నెలలో సైకిల్ బాగా వస్తుంది, అలా మీరు డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు కూడా అలాగే ఉంటుంది కదా. సో అలాగే మనకి ముందుగా కష్టం అనిపిస్తుంది, చేయగా చేయగా చాలా సులువుగా చేయగలుగుతాం అనమాట అండి.
1: సుమారు యోగా బాగా నేర్చుకోవాలంటే ఎన్ని నెలల టైం పడుతుంది?
0: దానికి అంతం లేదండి, యోగా అన్నదానికి అంతం లేదనమాట. సో ఏదైనా చేస్తూ నేర్చుకుంటాం, కాకపోతే మీరు ఒక 90 రోజుల పాటు నేర్చుకున్నారనుకోండి రోజుని, సో 90 రోజులు కంటే నిత్యంగా సాధన చేస్తుంటే

0: దాని తర్వాత మీకు ఇబ్బందులు ఏమి ఉండండి.
1: ఇప్పుడు కొంతమంది ముద్రల గురించి చెప్తుంటారు, యోగాలో ముద్రలు కూడా భాగమేనా?
0: భాగమేనండి. ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని చూడండి, ఒక ముద్రలు చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనం తీసుకునే శ్వాస ఒక ప్రత్యేకమైన అంగానికి వెళుతుందన్నమాట అండి. సో అలాగా సో ముద్రా ప్రయాణం కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు కొంత ఈ శారీరకంగా కొంచెం ఆసనాలు చేయలేకపోతారు. సో వాడికి ఇటువంటి ముద్రలు చాలా ఉపయోగపడుతుంటాయి అన్నమాట.
1: ఇప్పుడు ప్రముఖంగా మనం వినే ఆసనాలు పద్మాసనం, వజ్రాసనం, తాడాసనం, భుజంగాసనం, ఇట్లా కొన్ని ఆసనాలు చెప్తుంటారు కదా, వాటి యొక్క ప్రాధాన్యత ఏమిటి, వాటి గురించి ఏమైనా చెప్పగలుగుతారా?
0: ఇప్పుడు సపోజ్ భుజంగాసనం చేస్తామనుకోండి, భుజంగాసనం చేస్తే వెన్నెముక చాలా సక్రమంగా పనిచేస్తుంది. అలాగే పద్మాసనంలో స్థిరంగా కూర్చోగలుగుతున్నాం అనుకోండి, సో మన ధ్యాన ప్రక్రియకు చాలా ఉపయోగం. అంటే ఇప్పుడు ఆసనాలన్నీ కూడా మనకి చివరికి మనకి ధ్యాన ప్రక్రియకి తీసుకెళ్ళడానికి బాగా ఉపయోగిస్తాను. ఆసనాలు ప్రాణాయామాలు కూడా స్థిరంగా ఉండగలుగుతాం అన్నమాట.
1: ప్రస్తుత సమయంలో ఈ ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం అవసరమంటారా?
0: తప్పనిసరిగా అవసరం అండి. చూడండి, నిత్య జీవితంలో మనకి ఇప్పుడు ఒత్తిడి బాగా పెరిగిపోతుంది కదా, అలాగే ఈ పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్లో మనకి ఈ అనారోగ్యం కూడా వస్తుంది. కానీ మీరు ఈ ప్రాణాయామాలు ఆసనాలు కాస్త ధ్యాన ప్రక్రియ నేర్చుకున్నారనుకోండి, ఆరోగ్యంగా అద్భుతంగా జీవించగలరు.
1: యోగా నేర్చుకోవాలనే సంకల్పం అందరికీ ఉంటుంది. సాధారణంగా మన స్ట్రెస్ తగ్గించుకోవాలనో, ఆరోగ్యకరంగా ఉండాలనో, మొదట్లో బాగానే ఉంటుంది, జాయిన్ అవుతారు, తర్వాత ఒక నెల రెండు మూడు నెలలు బాగా చేస్తారు, తర్వాత బాగానే ఇస్తుంటారు. అలా కాకుండా వాళ్ళు స్థిరంగా యోగాని పాటించి నేర్చుకోవడానికి ఏం చేయమంటారు?
0: చూడండి, మనం పొద్దుటే లేస్తాం. చిన్నప్పుడు మనం పొద్దుటే లేచినప్పుడు అమ్మో నాన్నో లేకుంటే అన్నో అక్కో మనకి పళ్ళు తోమేవాళ్ళు కదా. సో మనకి అప్పుడు ఏమనిపించేది, ఇబ్బందిగా అనిపించేది చిన్నప్పుడు కొంచెం, అంటే మనకి తెలియదు అనుకోండి, మర్చిపోయి ఉంటాము. కానీ కొన్నాళ్ళకి ఏమైంది, అలవాటు అయిపోయిందా లేదా? ఇప్పుడు లేచిన తర్వాత మొహం కలక్కకుండా ఉండగలమా, పళ్ళు తోముకోకుండా ఉండగలమా అండి? ఉండలేం కదా. అదేంటంటే అలవాటు అయిపోతుంది అనమాట. ఇందులో కష్టంగా అనిపిస్తుంది. దాని తర్వాత ఎప్పుడైనా మానేశారనుకోండి, మీకే తెలుస్తుందన్నమాట, ఓహో ఈ రోజు నేను యోగా చేయలేదు కదా, వల్ల నాకు ఇబ్బంది వచ్చింది. అప్పుడు ఏం చేస్తారు, రెండు మూడు రోజులు మానేసినా కానీ మళ్ళీ నాలుగు రోజు నుంచి మొదలు పెడుతుంటారు అనమాట. సో మీరు ఒక 45 రోజులని 90 రోజులు మీరు సాధన చేశారనుకోండి, మధ్య మధ్యలో 2-3 రోజులు మీకు ఏదైనా కాస్త ఏదైనా అత్యంత అవసరం ఆవశ్యకత ఏదైనా వచ్చిందనుకోండి, మానేసినా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు.
1: ఇప్పుడు చిన్నపిల్లల స్కూల్లో కూడా చాలా యోగా తరగతులు ఇవి చెప్తున్నారు సార్. సాధారణంగా ఏ సంవత్సరం ఉంటాయి, అంటే వాళ్ళకున్న ఏ వయస్సు నుంచి యోగా వాళ్ళు ప్రారంభించవచ్చు పిల్లలు?
0: చూడండి, మానవుడు పుట్టినప్పటి నుంచి యోగానే ఉంటుందండి. చూడండి, చిన్నపిల్లలు మంచం మీద పడుకున్నప్పుడు, అంటే వాళ్ళకి ఇంకా అమ్మ ఒళ్ళోనే ఉంటూ కూడా చేతులు కదుపుతారు, కాళ్ళు కదుపుతారు, కాస్త మళ్ళీ పొట్ట మీద పడుకున్నప్పుడు కాస్త ఏదో ఈత కొట్టినప్పుడుగా సాగుతుంటారు. ఏమండి, చిన్నపిల్లలు యోగా అనేది చిన్నపిల్లలు చేస్తుంటారు, ఇంచుమించుగా వాళ్ళు స్కూల్లో జాయిన్ అయ్యే వరకు రోజు యోగా చేస్తూనే ఉంటారండి, అన్ని ఆసనాలు చేస్తూనే ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకి తెలియకుండా నేను ఏంటంటే, మనకి చూడండి ప్రతి జీవరాశిని చూడండి, పక్షులు చూడండి, జంతువులు చూడండి. సో ప్రొద్దుటే లేచిన తర్వాత ఒళ్ళు విరుచుకుంటాయి, అలాగే బాగా సాగదీస్తుంటాయి ప్రతి అంగాంగాన్ని కూడా. సో చూడండి, చిన్న కుక్కపిల్లి ఎలా సాగుతుందో, ఎలాగా చేస్తుందో పెద్ద కుక్క కూడా అలానే చేస్తుంది. కాకపోతే మనం ఏంటంటే నిజ జీవితంలో ఇదైనందని జీవితంలో ఇప్పుడు ఈ ఆఫీసులో వర్క్ చేయడం, దాని తర్వాత ఏదో ఈ ఒత్తిడి పెరిగిపోవడం వల్ల మనం కాస్త దాన్ని కొంచెం తగ్గించేసుకున్నాం. నిజ జీవితంలో మనం రోజు చేస్తుంటే చాలా అద్భుతమైన పరిణామం వస్తుంది అన్నమాట. ఉదాహరణకి నా జీవితం చెప్తాను, చిన్నప్పుడంతా బాగా సరదాగా ఆడుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు ఆటలాడుకోవడానికి ఎక్కడ గ్రౌండ్స్ కూడా లేవు కదా. అలాగే ఇంచుమించుగా నాకు ఏ వ్యాధి లేకుండా ఆరోగ్యంగా హాయిగా ఉన్నాను అనమాట అండి.
1: సో ఈ డయాబెటిక్, బీపీ, షుగర్ ఇలాంటివి కూడా ఏమి రాకుండా ఉంటాయంటారు?
0: రాకుండా ఉంటాయండి, వచ్చిన వాటిని తగ్గించుకునే అవకాశం ఉంటుంది అనమాట, తప్పనిసరిగా.
1: త్రినాథ్ గారు, మా ఆకాశవాణి శ్రోతలకు మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలండి మీకు కూడా.
2: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా ఆవశ్యకత గురించి త్రినాథరావు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఇప్పుడు అల్లరి మొగుడు ఈ చిత్రం కోసం చిత్ర బృందం పాడిన ఎంఎం కీరవాణి స్వరపరిచిన గీతం విందాం.

శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం అనగా 22/6/2026 తేదీ సాయంత్రం 7:15 పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిల్లో ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఇందులో వర్షాకాలంలో కోళ్ల పెంపకం నిర్వహణ ఈ అంశం గురించి రాజేంద్రనగర్ కోళ్ల పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ హనుమంతరావు గారు రైతులు, పశుపోషకులు, పశుపాలకులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు ప్రామాణిక సమాధానాలు, సలహాలు తెలియజేస్తారు. ఆసక్తిగల రైతులు, పశుపోషకులు, పశుపాలకులు మీరు ఫోన్ చేయండి.

సరైన సమాధానం పొందండి. మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడి కోడ్ జత చేసి 23240852 23240853 ఈ నెంబర్ కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. చిత్రసీమలో ఇప్పుడు మహర్షి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వెన్నెలకంటి గీతానికి ఇళయరాజు సంగీతం అందించిన పాట విందాము.

ఈ ఉదయం 11 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం ఈ వారం అతిథి శీర్షికన పద్మశ్రీ పురస్కార గ్రహీత శ్రీ యడ్లపల్లి వెంకటేశ్వరరావు గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ వలేటి గోపీచంద్. ఈరోజు మధ్యాహ్నం 1:20 వంతాలోకం శ్రీల కార్యక్రమంలో అత్తలూరి విజయలక్ష్మి గారి కథానిక ప్యారడైజ్ లాస్ట్ ప్రసారమవుతుంది. అలాగే 2:30 బాలానందం చిన్నారుల కార్యక్రమంలో జిగ్నాస్ ప్రైమరీ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతలు చిత్రసీమలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు అభినందన. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పడ్న ఆత్రేయ గీతానికి ఇళయరాజా సంగీతం అందించిన పాట విందాం.

ఈరోజు సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం శ్రీ సింగరపు ఓదయ్య బృందంచే గొల్లకేతమ్మ మల్లన్న కళ్యాణ ఘట్టం 3వ భాగంలో 2వ భాగం ఒగ్గు కథ ప్రసారమవుతుంది. 6:50 వ్యవసాయ సూచనలలో కుందేళ్ల పెంపకం వివరాల గురించి రాజేంద్రనగర్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ స్వాతి గారి వివరాలు ప్రసారమవుతాయి.

0: ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రామ్ గోపాల్. శ్రోతలు చిత్రసీమలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు గుణ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడిన వెన్నెల కంటి గీతం విందాం.
1: రాయి.
2: ఏం రాయలే?
1: లెటర్.
2: ఎవరికి?
1: నీకు.
2: నాకా?
1: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
2: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి?
1: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
2: ఐ లైక్ ఇట్. చెప్పు.
1: నా ప్రియ, ప్రేమతో నీకు.
2: నీకు
1: నీ
2: రాసే
1: నేను రాసే
2: ఉత్తరం.
1: ఉత్తరం లెటర్ చె లెక్క కాదు, ఉత్తరమే అని రా. చదువు.
3: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
1: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మార్చుతా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమా అని మార్చుకో. ప్రియతమా నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
3: ప్రియతమా నీ వచట కుశలమా, నీ నిచట కుశలమే.
1: ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
3: ఊహలన్నీ పాటలే కనుల తోటలో.
1: అదే
3: తొలి కలల కవితలే మాట మాటలో.
1: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత పాడు.
3: కమ్మని ఈ ప్రేమ లేఖనేరా.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇంకా చూడు, నాకు ఏ గాయమైనప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి మాదేవి,
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

ఈరోజు రాత్రి 8 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం ఆంగ్ల కార్యక్రమాల్లో భాగంగా సెలబ్రేటింగ్ ద రిథమ్ ఆఫ్ మైండ్ఫుల్నెస్ ఎ స్పెషల్ ఫీచర్ ఆన్ ఇంటర్నేషనల్ యోగా డే ప్రసారమవుతుంది. శ్రోతలు చిత్రసీమలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు పోటుగాడు ఈ చిత్రం కోసం కార్తీక్ పాడిన రామజోగ శాస్త్రి గీతానికి అచ్చు సంగీతం అందించిన పాట విందాం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: చిత్రసీమలో ఇప్పుడు థ్యాంక్ యూ చిత్రం కోసం కార్తీక్ పాడిన వనమాలి గీతానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందించిన పాట విందాం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలి లా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏ చే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవి విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
2: ఆలాపన చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి గీతానికి ఇళయరాజా సంగీతం అందించిన పాట విందాం.

చిత్రసీమలు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి నిలయంలో సమయం 11 గంటలు. వార్తల ముఖ్య అంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ధైర్యం, నిరాడంబరత, వినయం, ప్రజాసేవ పట్ల నిబద్ధతతో సాగుతున్న రాష్ట్రపతి ద్రౌపది

ముర్ము ప్రయాణం దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తోందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత నిధులను విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా 9,44,00,000 మందికి పైగా రైతుల బ్యాంకుల్లో ఖాతాల్లోకి 18,880 కోట్ల రూపాయలకు పైగా నిధులను నేరుగా జమ చేస్తారు. దేశవ్యాప్తంగా రేపు నిర్వహించనున్న నీట్ జాతీయ అర్హత ప్రవేశ పునః పరీక్షకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పటిష్ట సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ చేపట్టింది. రాత్రి 8 గంటల వరకు ఈ మాక్ డ్రిల్ కొనసాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా రేపు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే అంశాన్ని ప్రధాన ఇతివృత్తంగా ఎంపిక చేశారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో 1 డే కౌంట్డౌన్ ఈవెంట్ ఈరోజు ఘనంగా జరిగింది. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హర్యానా మాజీ గవర్నర్ దత్తాత్రేయ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు. రాజ్యసభ ఎన్నికల్లో మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు నిరసనగా నేడు హైదరాబాద్లోని గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ దీక్ష చేపట్టనుంది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల కో ఇన్ఛార్జ్ సచిన్ సావంత్ ఈ దీక్షలో పాల్గొంటారు. ఫీఫా ఫుట్బాల్ ప్రపంచకప్లో ఈరోజు ఫిలడెల్ఫియాలో బ్రెజిల్ జట్టు హైతీ జట్టుపై 3-0 గోల్స్ తేడాతో విజయం సాధించి గ్రూప్ సిలో అగ్రస్థానానికి చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కూడా వడగాలు కొనసాగుతాయని, దక్షిణ తెలంగాణ జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి ఈ వారం అతిథి శీర్షికన పద్మశ్రీ పురస్కార గ్రహీత శ్రీ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ వల్లేటి గోపీచంద్.
1: ఆకాశవాణి శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. ఈనాటి ఈ కార్యక్రమంలో భిన్నమైన వ్యక్తిని మీకు మీట్ ది స్టార్గా పరిచయం చేయబోతున్నాం. ఈరోజు మనం కలుసుకోబోయే వ్యక్తి భిన్నమైన వ్యక్తి, మీ అందరికీ విభిన్నమైన వ్యక్తి, ముఖ్యంగా మట్టికి సంబంధించిన వ్యక్తి, మట్టితో మూలాలున్న వ్యక్తి, ఆ మట్టి గురించి రోజు ఆరాటపడే వ్యక్తి, ఆ మట్టి మనుషుల కోసం రోజు పరితపిస్తున్న వ్యక్తి, పద్మశ్రీ పురస్కార గ్రహీత, రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు. నమస్కారం వెంకటేశ్వరరావు గారు.
2: నమస్కారం సార్.
1: ఇటీవల కాలంలో ఎక్కువగా మీ పేరు పేపర్లో చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేతుల మీదుగా ఐఆర్ఐ ఫెలో ఫార్మర్ పురస్కారం అందుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు స్పీకర్గా పనిచేసిన దుద్దెళ్ల శ్రీపాదరావు 89వ జయంతి సందర్భంగా శ్రీపాద స్ఫూర్తి పురస్కారం అందుకున్నారు. అలానే అనేక ఫౌండేషన్లు, రకరకాల సంస్థలు వ్యవసాయ రంగానికి సంబంధించి మీకు ఆ రంగానికి సేవ చేస్తున్నందుకు రకరకాల పేరుతో పురస్కారాలు ఇస్తున్నారు. అంటే అసలు మీరు ఎప్పుడైనా జీవితంలో ఈ పురస్కారాలు అందుకుంటామని కానీ, అసలు ఈ రంగంలోకి వస్తామని కానీ మీరు అనుకున్నారా? నిజంగా
2: నిజంగా చదివిన చదువు ఒకటి, చేసే వృత్తి ఒకటి అన్నట్లుగా ఉంది. నిజం చెప్పాలంటే నేను బీకాం చదివినప్పటికీ ఉద్యోగం రీత్యా ఒక అకౌంటెంట్గా అవకాశం కలిగింది. అది కూడా కేవలం 2 నెలలు మాత్రమే అకౌంటెంట్గా పనిచేయడం జరిగింది. దాని తర్వాత 89లో కంప్యూటర్ రంగం అప్పుడే, అంటే ప్రింటింగ్ రంగంలో కంప్యూటర్స్ అప్పుడే వచ్చాయి. అంటే ఒక పేజీని టైప్ చేయాలంటే అంతకుముందు గతంలో అన్ని అక్షరాలు పేర్చుకునేవాళ్ళు. అప్పుడే కంప్యూటర్లు వచ్చినాయి, కీబోర్డ్ వచ్చింది. ఆ కీబోర్డ్ మీద అక్షరాలన్నీ కూడా టైప్ చేస్తూ ఉంటే ఒక పేపర్ మీద మంచి ప్రింటింగ్ రూపంలో రావడం జరిగింది. అయితే అది ఒక నాకు ఒక అవకాశం కలిగింది. అయితే నేను అప్పటికే నేను టైపింగ్లో

0: ఉత్తీర్ణం అవ్వడం వల్ల నాకు కొంత ఈజీ అయింది. అంటే కంప్యూటర్ నాలెడ్జీ ఎటువంటి నాలెడ్జీ లేకపోయినప్పటికీ అది కొంచెం టైపింగ్ వల్ల ఉపయోగపడింది. నేను వెంటనే వాళ్ళు నాకు అవకాశం రావటం, దాని మీద నేర్చుకోవడం వెంటనే, అంటే కంప్యూటర్తో పాటే నేర్చుకోవడం జరిగింది. అయితే ఆ కంప్యూటర్ కూడా, ఎందుకంటే అప్పుడు చిన్న కంప్యూటర్ ఉండేవి, దాని ముందు రాత్రింబవళ్ళు, ఎందుకంటే ఒక ఉత్సాహం కంప్యూటర్ మీద పనిచేస్తానన్న ఉత్సాహంతో, ఎందుకంటే అంతకుముందు ఏమి టెక్నికల్గా ఏమి కంప్యూటర్ మీద ఏం చేయలేదు కాబట్టి, అది ఉత్సాహంతో రాత్రింబవళ్ళు మనం డెస్క్టాప్ పబ్లిషింగ్ మీద పనిచేయడం జరిగింది.
1: అంటే ఇక్కడ ఒక విషయం అండి, మీరు ఎక్కడో పల్లెటూరు నుంచి హైదరాబాద్ మహానగరానికి ఉపాధి కోసం వచ్చారు, ఆ ఉపాధిలో భాగంగా ఈ కంప్యూటర్ మీద టైపింగ్,
0: అవును,
1: లేదా డిటిపి అనండి, అట్లా వచ్చారు కదా, అసలు అక్కడి నుంచి కూడా మీరు ప్రింటింగ్ రంగంలోకి వస్తారని ఊహించారు?
0: నిజంగా ఊహించలేదు. అది కూడా ఒక రకమైన అదృష్టం అనుకోవాలి నాకు, ఎందుకంటే ఆటోమేటిక్గా కష్టపడితే మనకి అదృష్టం తగులుతనే ఆశాభావంతో నేను ఉంటూ ఉంటాను. అంటే పనిచేస్తూ ఉంటే వెళ్తే అవకాశాలు వస్తూ ఉంటాయి అనేది నాకున్న అభిప్రాయం. అయితే ఇక్కడ 5 ఇయర్స్ రాత్రింబవళ్ళు పనిచేసేవాళ్ళమే, అంటే ఈ కంప్యూటర్ మీదే, ఇక వేరే యావ లేకుండా దాని మీద పనిచేయడం వల్ల నాకు అనుకోకుండా నేనే సొంతంగా పెట్టుకోవడానికి అవకాశం కలిగింది 94లో. ఎందుకంటే నాకు అంతకుముందు పనిచేసిన వాళ్ళ మిత్రులందరూ కూడా నాకు సపోర్ట్ చేయడం, దానివల్ల నేను సొంతంగా ఒక డిటిపి సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏర్పాటులో కూడా ఎంతోమంది మిత్రులు సహకారం అందించారు, ఎందుకంటే మనం కష్టపడతాం కాబట్టి వాళ్ళు ఇతని దగ్గరికి వెళ్తే వెంటనే మనకు పని అవుతుంది అనే ఆలోచనతో నాకు చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. అట్లట్లా మనం కంప్యూటర్లో రావడం, తర్వాత ప్రింటింగ్ మిషన్ తీసుకోవడం, అట్లా 2001లో మల్టీ కలర్ మిషన్ పెట్టడం, ఇట్లా కొంచెం ఫాస్ట్గానే, అంటే కొంచెం నేను ఏ పని చేయాలన్నా వెంటనే నిర్ణయాలు తీసుకోవడం వల్ల నాకు వెంటనే అవకాశాలు రావడం అవన్నీ కూడా ఫాస్ట్గా అయినాయి.
1: అంటే ఒక చొరవ ఉంది,
0: ఏదైనా కానీ చేయాలనే తపనతో ఏదైనా కొత్తదనం ఉండాలి. ఏదైనా మనం చేయాలంటే ఏ పని చేయాలన్నా కొత్తదనం ఉండాలి, 10 మందికి అది ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో నేను ఏ పట్టుకున్నా పట్టుకుంటా. అంటే మనం కూడా ఒక ప్రింటింగ్ రంగంలో ఒక స్థానం సంపాదించుకోవాలి, మనం కూడా మొదటి 2-3 స్థానాల్లో లేదంటే కనీసం ఒక 10వ స్థానంలో అయినా కానీ ఆ రంగంలో ఉండాలి అనే ఉద్దేశంతో నేను చాలా డే నైట్ వర్క్ చేయడం అవన్నీ కూడా జరిగినాయి. దాని తర్వాత కూడా, ఎందుకంటే నేను ఒక అసోసియేషన్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేయడం, ఇవన్నీ కూడా కొంచెం నాకు కూడా ఒక మంచి గుర్తింపు కలిగింది. అంటే లేజర్ గ్రాఫిక్స్ వెంకటేశ్వరరావుగా గుర్తింపు కలిగింది.
1: అంటే మీరు ఉపాధి కోసం ఉద్యోగం ఇక్కడికి వచ్చారు, ఉద్యోగం నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగారు,
0: అవును,
1: ఆ ప్రింటింగ్ రంగంలో.
0: అవును,
1: అయితే ప్రింటింగ్ రంగం నుంచి భిన్నంగా ఇవాళ మీ గుర్తింపు వ్యవసాయ రంగంలో కనపడతా ఉంది. ప్రింటింగ్ రంగంలో ఆ ప్రింటింగ్ సమూహానికి మీరు తెలిస్తే తెలిసి ఉండొచ్చు, ఆ ప్రింటింగ్ టెక్నాలజీలో కూడా మీకు అనుభవం ఉంది, పేరుంటే ఉండొచ్చు. అయితే ఇవాళ సమాజానికి మాత్రం మీరు రైతు నేస్తం వెంకటేశ్వరరావు గారిని పరిచయం కదా, ఆ రైతు నేస్తం వెంకటేశ్వరరావు గారిని మీకు పురస్కారాలు అందుతూ ఉన్నాయి. అంటే ఇది చూసినప్పుడు ముఖ్యంగా ముందు మీ ప్రింటింగ్ రంగం వాళ్ళు ఏమి అనుకోవట్లేదా, వెంకటేశ్వరరావు ప్రింటింగ్ అయిన కదా హఠాత్తుగా ఇట్లా కనపడుతున్నాడు అని?
0: అంటే మనం చిన్నప్పటి నుంచి కూడా వ్యవసాయంలోంచి వచ్చాము, ఎదిగాము, అంటే అలానే వాహనానిక ఎండానిక రైతులు పడే కష్టాలను దగ్గరగా ఉండి చూడటం, నేను కూడా స్వయంగా ఆదివారాల్లో పార్టిసిపేట్ చేయటం, ఆ మట్టిని ముద్దాడటం, అలాగే నెత్తి మీద యూరియా కట్టలు మోయటం, అంటే బురదలో కూడా 50 కిలోల బస్తాన్ని నెత్తిని పెట్టుకొని మోయటం, పశువులను కాయటం, అవన్నీ కూడా నేను, అంటే కలుపు తీయటం, లేదంటే పత్తి కట్టి పీయటం, మిరపకాయలు కోయటం, కాటాలు పెట్టడం, ఇవన్నీ కూడా నేను చేసి ఉండటం వల్ల హైదరాబాద్లో ఉన్నా కానీ లేదంటే పల్లెటూళ్ళకి వెళ్ళినా కానీ ఎప్పుడు కూడా వ్యవసాయదారుల మీద కొంత వాళ్ళు ఏం చేస్తున్నారనే ఆలోచన కలిగి ఉండేవాడిని. ఆ క్రమంలో మనం ఎటు ప్రింటింగ్ల రంగంలో ఉన్నాము, రైతులకి అంటే 2004-2003 ఆ ప్రాంతంలో ఎక్కువగా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం, అంటే అనేక కారణాలు ఉన్నాయి, ఒకవైపు వర్షాభావం వలన, ధరలు లేకపోవడం వలన, అనేక సమస్యలతో ఆ ఉన్న పరిస్థితుల్లో కరువు కాటకాల వలన చాలామంది రైతులు మరణించడం జరిగింది.

0: మనం ఎటు ప్రింటింగ్ రంగంలో ఉన్నాము, ఏదో ఒక మ్యాగజైన్ పెట్టి వాళ్ళకి కొంత పరిజ్ఞానాన్ని అందించాలి, కొంత ఇన్ఫర్మేషన్ అందించాలి అనే ఉద్దేశంతో రెండు మూడు సంవత్సరాల నుంచి మేధమదం జరిగి రైతు నేస్తం మ్యాగజైన్ పెట్టాలని ఆలోచన వచ్చింది. చాలామంది మిత్రులు ఇది వ్యవసాయంలోకి వెళ్ళకూడదు, మనం వెళ్తే చేతులు కాలుతాయి, దానికంటే బదులు ఏదైనా కమర్షియల్గా వెళ్తే మ్యాగజైన్ పెడితే మనకి లాభం ఉంటుందని ఆలోచన కూడా చాలామంది చేశారు. అయినప్పటికీ నేను ఇక్కడ లాభాపేక్ష కాదు, మనం రైతులకి సమాచారాన్ని అందించాలి అనే ఒక కార్యదర్శితోటి ఒక పట్టుదలతోటి రైతు నేస్తం ఆసుపత్రిని 2005లో ప్రారంభించడం జరిగింది.
1: అంటే ఇక్కడ క్వశ్చన్, సాధారణంగా ఎట్లా ఉంటుందంటే ప్రెస్ ఉన్న ప్రతి వాళ్ళకి సాయంత్రం పూట ఒక ఎడిషన్ తీసుకురావాలను, ఒక పత్రిక తీసుకురావాలను కోరిక ఉంటుంది అంటుంటారు.
0: అవును,
1: అది దాని వల్ల కూడా మీరు ఇట్లా వచ్చారా?
0: లేదు లేదు, అసలు ఆ ఆలోచన రాలేదు. కేవలం ఈ రైతులకి మనం ఇన్ఫర్మేషన్ అందించాలి, మనకి చేతిలో పని కాబట్టి కొంత ఖర్చు తక్కువ ఉంటుంది, ఎందుకంటే మనం పేపర్ కొనుక్కుంటే మన ప్రింటింగ్ కానీ కానీ ఒకరోజు కేటాయించినా రెండు రోజులు కేటాయించినా మనం దీనికి అవుతుంది. లాభాపేక్ష లేకుండా ఈ సర్వీస్ ఓరియంటెడ్తోనే నేను రైతు నేస్తం మ్యాగజైన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ క్రమంలో 2005లో మొదటి పత్రిక తీసుకురావడం, 2008లో వీక్లీ పత్రిక పెట్టడం, అది ఒక 2 సంవత్సరాలు నడపడం, తర్వాత అసలు డైలీ పేపర్ పెట్టాలనే ఆలోచన కలిగి దాంతో ఖర్చు ఎక్కువ అవుతుందనే ఆలోచనతో దాన్ని విరమించుకోవడం.
1: డైలీ పేపర్ అంటే అగ్రికల్చర్?
0: అగ్రికల్చర్ డైలీ, వ్యవసాయమే మెయిన్, ఎందుకంటే మనం ఇక్కడ కమర్షియల్ యాంగిల్లో ఎప్పుడు వెళ్ళలేదు. అట్లా ఆ పత్రికను కూడా ఒక వినూత్నంగా, ఎందుకంటే ఒక బ్లాక్ అండ్ వైట్ పత్రికని మంత్లీ మ్యాగజైన్ని దాన్ని మల్టీ కలర్గా మార్చి రైతుల్లో ఒక మంచి పత్రిక అభిమానం మాత్రం చూరగొందని చెప్పవచ్చు. దాంతోపాటు మిగతా పత్రికలు కూడా వారు అప్పుడు దాకా బ్లాక్ అండ్ వైట్ చేసే పత్రికలు కూడా కలర్లో తీసుకోవాల్సిన పరిస్థితిని మేము రైతు నేస్తం కల్పించిందని మాత్రం చెప్పవచ్చు. ఒక డైరీ కావచ్చు, పత్రిక కావచ్చు, ఇంకా మ్యాగజైన్లు కావచ్చు, ఇంకా పుస్తకాలు, ఎందుకంటే రైతులకు ఉపయోగపడే అన్ని రకాలు, వ్యవసాయమే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగులు, పాడి కావచ్చు, కోళ్ళు కావచ్చు, మేకలు కావచ్చు, గొర్రెలు కావచ్చు, చేపలకు సంబంధించిన పుస్తకాలన్నీ కూడా ఆ రోజుల్లో వీడియోలు సీడీ రూపంలో మనం అందించడం జరిగింది. ఎందుకంటే అప్పుడు సీడీలు ఉన్నాయి, 2012 తర్వాత 13 తర్వాత అప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్లో అప్పుడప్పుడే రావడం జరిగింది. అప్పటిదాకా ఈ సీడీల్లోనే తీసుకురావడం జరిగింది. అట్లానే దాదాపు ఇప్పటి వరకు 100 పుస్తకాలను కూడా పబ్లిష్ చేయడం జరిగింది, అంటే రైతు నేస్తం పబ్లికేషన్ ద్వారా ప్రచురణ జరిగింది. దేశంలో ఎవరు కూడా రైతు నేస్తం పబ్లికేషన్ ప్రచురించిన అన్ని పుస్తకాలు ఈ దేశంలో ఎవరూ లోకల్ లాంగ్వేజ్లో ప్రచురించలేదు, అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కాకుండా ఇతర ప్రైవేట్ వ్యక్తులు. అది మాత్రం ఘంటపదం చెప్పగలను, ఇన్ని పుస్తకాలు ప్రచురించడం, అది కూడా రైతుల్లో మంచి అభిమానం సంపాదించుకున్న పుస్తకాలు కూడా. ఎందుకంటే ఈరోజు ఏ విజ్ఞానం విద్యాదానం అనేది చాలా గొప్పది, అంటే ఎవరికి నిరుద్యోగులు కావచ్చు, లేదంటే పేదవాళ్ళు కావచ్చు, లేదంటే జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. అది మనం రంగంలో మనం రైతులకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి మనం ఈ రంగాన్ని ఎంచుకోవడం జరిగింది.

0: అంటే ఇక్కడ ఒక విషయం అండి, ఇప్పుడు ఏదైనా కూడా ఇది పెట్టుబడి పెట్టుకుంటా పోవటం, లాభాలు ఆశించకుండా వ్యవసాయం కోసం సేవ చేద్దాం అనుకున్నారు కాబట్టి. అంటే మీ ఇంట్లో వాళ్ళు ఏమనలేదా?
1: అంటే ఎందుకంటే ఖర్చు అయ్యే విషయం కాబట్టి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా, మా భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళందరూ కూడా కొంత వ్యతిరేకత ఉంటుంది. అయినప్పటికీ మనం తీసుకునే ఆ పట్టుదల, ఆ అవకాశం, అంటే వేరే రంగాల్లోకి లాభంతో చేయట్లేదు కాబట్టి, సేవా రూపంలో ఉన్నాం కాబట్టి అవన్నీ కొన్ని చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటాయి, అవన్నీ జరుగుతూనే ఉంటాయి. జరగకుండా మా ఇంట్లో కూడా జరిగింది, అది కాదనలేము.
0: ఎట్లా సహజంగా నష్టాలు వచ్చినప్పుడు మీరు నష్టాలు ఇంట్లో చెప్పారా?
1: నేను ఎప్పుడు కూడా ఇంట్లో చెప్పలేదు ఇలాంటి విషయాలు, అంటే పలానా విషయంలో ఇంత అయిందని ఎంత అయిందని అలాంటివన్నీ నేను పంచుకునే వాడిని కాదు. ఎందుకంటే మనం ఇవన్నీ కూడా రైతులకి సేవ చేసే పనులు కాబట్టి మనం 10 మందికి చెప్పాలి లేదంటే ఇంట్లో చెప్పి వాళ్ళకి భారం అని అనిపిస్తేటట్టుగా మనం ఎప్పుడు డిస్కస్ చేయలేదు. అందువల్ల వాళ్ళు కూడా, ఇంట్లో వాళ్ళు కూడా నన్ను ఎప్పుడు వదిలేశారు, అంటే ఎటు ఏది చెప్పినా ఎనడో, అందువలన మనం పట్టించుకోలే. అంటే వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అవన్నీ కూడా మనం సమకూరుస్తున్నాం కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బంది జరగలేదు.
0: అంటే అమ్మా నాన్న,
1: అంటే మా అమ్మ నాన్నలు కూడా వాళ్ళు అంత చదువుకోలేదు కాబట్టి, వాళ్ళు వ్యవసాయం అంటే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ కాబట్టి, మా అబ్బాయి ఏదో వ్యవసాయం పనులు చేస్తుండడు లేదంటే వ్యవసాయానికి రాదులకి ఉపయోగపడుతుంది ఆనందంతో అయితే వాళ్ళు అయితే ఉండరు. దాంట్లో ఖర్చు అవుతుందా లేదా అనేది వాళ్ళకి అది తెలియదు. వాళ్ళకి ఈ విషయంలో వాళ్ళు కూడా హ్యాపీగానే సంతోషం మాత్రం వాళ్ళు ఉండాలని చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళని 50 సంవత్సరాల తర్వాత నుంచి వాళ్ళని ఏం పని చేయించలే, ఎందుకంటే అప్పటిదాకా వాళ్ళు కష్టపడి వాళ్ళ ఇంట్లోనే ఉంచి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా సమకూర్చడం జరిగింది.
0: అంటే మీరు తర్వాత కాలంలో ఫౌండేషన్ కూడా ఏర్పాటు చేశారు పత్రికతో ఆకుండా, ఈ ఫౌండేషన్ ఎందుకు ఏర్పాటు చేయాలి?
1: అంటే పత్రికలు ఒకటి కాదు, ఒక వ్యవసాయ రైతునేశమే కాకుండా ప్రత్యేకంగా, ఎందుకంటే నేను ఒక ప్రత్యేకత ఉండాలి అనేది ఉంది కాబట్టి, రైతులకు ఏమేమి కావాలి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం వ్యవసాయమే కాదు, దాంతోపాటు పాడి పంట అనేది రెండు కళ్ళు కాబట్టి అందరు కూడా పంట వేస్తూ ఉంటారు. అంటే ఎప్పుడైనా నేను చిన్నప్పటి నుంచి చూసింది ఏంటంటే పాడి పంట రెండు ఉన్నవాళ్ళు ఇంట్లో ఎటువంటి నష్టం జరగదు, ఎంతో కొంత వాళ్ళకి రోజువారీ పాడి మీద డబ్బులు వస్తాయి కాబట్టి ఇంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండవు.
0: అంటే ఇందాక మీరు అన్నారు ఎప్పుడైతే పత్తి పంట సరిగా పండక, ఇతర పంటలు కూడా పండక, వాతావరణం అనుకూలించక, ఈ రోజుల్లో అయితే రైతులు విధి లేని పరిస్థితుల్లో చాలా నిస్సహాయ స్థితిలో, ఆ సమయంలో కూడా పాడి ఉన్నవాళ్ళు, అంటే ఎవరింట్లో అయితే పాడి ఉందో వాళ్ళ కుటుంబాలు బాగానే ఉన్నాయని కూడా మనకు పరిశోధనలో తెలిసింది. అంటే కవ్వం కదురాడిన వెంట కరువే ఉండదు అన్నట్లు, అందువల్ల పాడిని నమ్ముకున్న వాళ్ళు అప్పుడు కూడా బాగానే ఉన్నారు, నిలబడగలిగారు అని కూడా మనకు తర్వాత కాలం అనేక నివేదికలు వచ్చాయి. అందువల్ల పంటతో పాటు పాడి మీద కూడా కేంద్రీకరించారు.
1: అందువల్ల నేను ఏం చేశానంటే ఇప్పుడు అప్పటిదాకా చాలా మంది ఇప్పుడు ఈ రసాయన ఎరువులు, పురుగు మందులు వచ్చి బాగా దిగుబడులు సాధించడం, అంటే ఈ అంతకుముందు పెంట పోగు వేసి ఎరువుగా వాడుకునే పరిస్థితుల నుంచి కేవలం ఫర్టిలైజర్స్, యూరియా, పొటాష్ ఇవన్నీ 8 స్థాయికి వచ్చి ఈ పశువుల వలన ఎలాంటి ఉపయోగాలు ఉండదు మనకి. అంటే వాళ్ళని సాకాలి, వాటిని మేపాలి, మళ్ళీ రోజువారీ తీసుకెళ్లి ఎక్కడో సడా చేయాలి, వాటికి సర్వీస్ చేయాలనే ఆలోచనతో చాలా మంది పశువులు వదిలేశారు. ఎందుకంటే రెడీమేడ్గా మనకి దొరుకుతుంది కాబట్టి అవసరం లేకుండా పోయింది.
0: అంటే ఆలోచన సరళంగా
1: మారిపోయింది. అంటే ఎప్పుడైతే మనం గ్రీన్ రెవల్యూషన్ 1960 తర్వాత వచ్చిందో అప్పటి నుంచే ఆర్థికంగా కుటుంబాలు కూడా ఎదగటం, ఎందుకంటే దిగుబడులు ఎక్కువ రావటం, పంటల మీద డబ్బులు రావటం, అవన్నీ ఆ వరుస క్రమంలో కొంత మన లైఫ్ స్టైల్ కూడా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే జీవన విధానం అనేది మారిపోయింది. ఎందుకంటే ఎప్పుడైతే ఇంట్లో డబ్బులు చూస్తామో ఆటోమేటిక్గా కొంత జీవన విధానం అనేది మారిపోయింది. ఎందుకంటే అప్పటికే మనం బ్రిటిష్ వాళ్ళ చేతిలో పడ్డాము, నలిగిపోయాము. దాని తర్వాత ఇతర పాశ్చాత్య దేశాల యొక్క ప్రభావాన్ని మన వాళ్ళందరూ కూడా కాఫీ కావచ్చు, టీలు కావచ్చు, బ్రేక్ఫాస్ట్ అని, బ్రంచ్ లాజ్ అని, అలా రకరకాల పేర్లతోటి ఆ మోజులో పడి మనం మన ఏదైతే పాత పురాతనంలో ఉండే ఇంట్లో ఉండ వంటలు మర్చిపోయాం. ఇంట్లో వంట అవన్నీ కూడా మర్చిపోయాం. ఇక పాడి పెరుగు అని, పాలు అని, అవన్నీ కూడా స్వచ్ఛమైన పాలు, పెరుగుని, నెయ్యిని మనం మర్చిపోయాం.
0: ఆ నేపథ్యంలో
1: పాడి కూడా ఉంటే ఎంత కొంత చేతులు

0: కొంత డబ్బులు ఉంటాయి అనే ఆలోచనతో రసనేస్తమని మ్యాగజైన్ తీసుకురావడం జరిగింది 2012లో. అప్పటికే రసాయన ఎరువులు పురుగుమందులు వేయడం వల్ల దిగుబడిలో ఆశించినంత రాకపోవడం, ఎంత ఎరువులు వేసినా ఎంత పురుగుమందులు కొట్టినా దిగుబడులు రాని పరిస్థితుల్లో మనందరం కూడా అసలు ప్రభావం ఎందుకు ఉంది అంటే మనం ఈ చీడపేటలో తట్టుకునే స్థాయికి అవి కూడా ఎదిగినాయి. మనం ఎంత ఖర్చులు పెట్టినా ఎంత పెట్టినా దిగుబడులు రావట్లేదు. ఆ క్రమంలో పాలేకర్ కావచ్చు, సుభాష్ పాలేకర్ కావచ్చు, ఇంకా పుగోగా భాస్కర్ సావే, ఇంకా అనేక మంది మేధావులు ప్రకృతి వ్యవసాయంలో కొంత అనుభవం గడించిన చాలా మంది వచ్చి సమాజంలో అనేక రకాలుగా ప్రచారం చేస్తున్న సమయంలో నేను కూడా దానికి ఆకర్షితున్నాయి. దీనికి కొంత ప్రత్యామ్నాయంగా ఏదైతే పురాతన పత్రాలు ఉన్నాయో ఆ సేంద్రియ వ్యవసాయం అంటే సేంద్రియ ఎరువుల్ని వాటికి ప్రచారం కల్పించాలి. ఎందుకంటే వాతావరణం అర్పిస్తున్న
1: కృత్రిమ రసాయన ఎరువులు
0: వాడకుండా రైతులకి కొంత ఆల్టర్నేట్ గా ప్రకృతి వైపు మళ్ళాలి. ఎందుకంటే భూమిలో ఉన్న ఈ సూక్ష్మజీవుల్ని కాపాడుకోవాలి. మళ్ళీ పాత పత్రలో ఈ సేంద్రియలు అంటే పశువుల ఎరువు గతంతో మన మూలమూత్రాలతో మళ్ళీ ఎరువులు తయారు చేసుకుని దానికి వేసినప్పుడు భూమికి అందించినప్పుడే మంచి ఆరోగ్యకరమైన పంటలు పండుతాయి, వాతావరణం బాగుంటుంది, భూమిలో నీరు బాగుంటుంది, కలుషితం కాకుండా ఇవన్నీ పశుపక్షాదులు కూడా హ్యాపీగా ఉంటాయి. ఎందుకంటే విపరీతమైన రసాయనాలు పట్టి పెస్టిసైడ్ చేయడం వల్ల భూమిలో సూక్ష్మజీవులు కూడా చిక్కు నశించుకోవడమే కాకుండా చుట్టూ ఉన్న జీవులు కూడా మనం చంపేస్తున్నాం.

0: ఎందుకంటే ఎక్కడ కూడా కాకులు కానీ పక్షులు కానీ పిట్లు కానీ ఎక్కడ కాంతాని పరిస్థితి. అలాంటి వాతావరణం నుంచి మళ్ళీ మంచి వాతావరణం తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక
1: అవగాహన
0: తీసుకురావడానికి ప్రకృతి నేస్తం మ్యాగజైన్ ని 2014లో తీసుకురావడం జరిగింది.
1: మొత్తం మీద ఒక అవగాహన రైతులకు కల్పించడం, సమాజంలో తీసుకురావడానికి మీరు కృషి చేస్తూ వచ్చారు. అంటే ఈ కృషిలో మీరు ఎప్పుడు నిరాశ చెందలేదా?
0: పత్రికలు అంటే ఇంకా చేయాలి ఇంకా చేయాలన్న తపన తప్పితే మనం వెనకడుగేసే ముచ్చట ఎప్పుడు రాలేదు. ఇప్పుడు రైతులు మట్టిని నమ్ముకుంటే ఏ విధంగా అయితే లాభం పొందుతారో అలానే నేను కూడా రైతులకు సేవ చేస్తున్నాను. దానికి మనకు అనేక రకాలుగా ఎంతో కొంత మనకి మానసికంగా సంతృప్తి ఉంటుంది అనే భావంతో ఇంకా ముందుకెళ్ళేనే తప్పి వెనకడుగు వేయలేదు. వెనకడుగు ఎందుకు వేయలేదంటే మనం రైతులకు సేవ చేస్తున్నాం, రైతులకు సేవ చేయాలనే ఉద్దేశంతో మనం ఇవన్నీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా ఏం చేయాలనే ఆలోచనతో ముందుకెళ్ళని తప్పించి ఎక్కడ కూడా వెనకెళ్ళి, ఎందుకంటే ఎవరు కూడా చేయని సాహసాన్ని మేము 3 పత్రికలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికి 100 పుస్తకాలు తీసుకోవడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా పద్మశ్రీ ఐవి సుబ్బారావు రైతు దేశం పురస్కారాల పేరుతో వారు మరణించిన తర్వాత 2011లో స్టార్ట్ చేయడం జరిగిందో అప్పటి నుంచి రైతుల్లో ఒక మంచి నమ్మకం, అంటే రైతు నేస్తం అంటే ఒక నమ్మకం అనే అభిప్రాయాన్ని కలిగించడం, అవార్డులు ఇవ్వటం రైతులకు కావచ్చు, అలాగే శాస్త్రవేత్తలు కావచ్చు, లేదంటే అధికారులు కావచ్చు, అగ్రి జర్నలిస్టు, ఈ 4 విభాగాల్లో ఇప్పటి వరకు 2011 నుంచి 2025 వరకు దాదాపు 600 మందికి మేము పురస్కారాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా గత 4 సంవత్సరాలుగా ప్రత్యేకంగా మిద్దె మీద ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో, మిత్తోడు వ్యవసాయం చేస్తున్నారో, అర్బన్ పీపుల్ కావచ్చు, ఈరోజు గ్రామాల్లో కూడా మిద్దె తోటలు వేస్తున్నారు, ప్రోత్సహించాలి ఉద్దేశంతో దాదాపు 4 సంవత్సరాల్లో 100 మందికి ఈ అవార్డులు ఇవ్వడం కూడా, అది కూడా ప్రముఖ కథారచయిత తుమ్మేటి రఘుత్మరెడ్డి రైతునేసం మిద్దె తోట పురస్కారం అని చెప్పేసి వారు ఇప్పుడు ఇంకే జీవించి ఉన్నారు. జీవించి ఉన్నప్పుడే వారికి యొక్క సేవలో 10 మందికి తెలియాలనే ఉద్దేశంతో వారి పేరుతోటి చాలా మందికి ఈ మిత్తోడ కూడా అవార్డులు ఇవ్వడం జరిగింది. అంటే అట్లా ప్రత్యేకత ఉండాలి, అంటే నేనంటూ ఒక ప్రత్యేకత ఉండాలి, ఆ రైతులకి ఒక మంచి ప్రోత్సాహం అందించాలి అనే ఉద్దేశంతో నేను తీసుకురావడం జరిగింది. నేను తీసుకొచ్చిన క్రమంలో ఇంకా చాలా మంది అవార్డులు ఇవ్వటం, అలాగే పురస్కారాలు ఇవ్వటం, మిత్తోడ కావచ్చు లేదంటే రైతులు కావచ్చు, అనేక రూపాలుగా సంక్రాంతి అవార్డులని లేదంటే ఉగాది అవార్డులని అలా చాలా మంది ఇస్తున్నారు. అంటే మనం ఒక అడుగు శంకుస్థాపన చేస్తే బిల్డింగ్ కట్టినట్టు అట్లానే చాలా మంది ఇంకెనక మనతో పాటు
1: ప్రయాణం.
0: ఎందుకంటే నేను చేశాను, నేను చేసిన తర్వాత చాలా మంది చేస్తున్నారు, అందువల్ల సమాజంలో ఇంకా చాలా మంది రైతులకి అది ఉపయోగకరంగా ఉంటుందనే సంతోషం అనేది మనకిస్తుంది.
1: అంటే ఇంకొక విషయం, వీటితో పాటు మిల్లెట్స్ చాలా చిరుధాన్యాలు అన్నా కూడా రైతునేస్త వెంకటేశ్వరరావు మారు పేరుగా ఉన్నారు కదా, అసలు ఆ చిరుధాన్యాల వైపు వెళ్లాలని ఆలోచన మీకు

0: వచ్చింది. అంటే మీరు పుట్టిన ప్రాంతం మెట్ట ప్రాంతం, మీరు చిన్నప్పుడు జొన్నలు ఒరిగలు ఇవి చూసుంటారు, దానివల్ల వచ్చిందంటారా?
1: తప్పకుండా, చిన్నప్పటి నుంచి నేను వరిగన్న తిన్నాడే, జొన్నాన్న తిన్నాడే. ఎందుకంటే జొన్నన్నలో మజ్జిగ పోసుకున్నా కానీ అమృతంగా ఉంటుంది, అట్లానే వరిగన్నం కూడా. అలాంటి మంచి పోషకాలు కలిగిన పదార్థాలను వదిలేసి మనం ఈరోజు జంక్ ఫుడ్ అని అది అని ఈ పాశ్చాత్య మోజులో పడి రకరకాల ఫుడ్కి అలవాటు పడ్డాం. దానివల్ల సమాజంలో చూస్తున్నాను ఎంతోమంది రోగ్రస్తులై అనేక రకాలుగా చిన్న పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారు. ఆ సమయంలో ఈ మరుగున పడినటువంటి చిరుధాన్యాలకి మంచి గుర్తింపు కలిగి తీసుకురావాలి. దాంతోనే కొద్ది గొప్ప, ఎందుకంటే హాస్పిటల్ విపరీతంగా పెరుగుతుంది కానీ ప్రజలందరూ కూడా అనారోగ్యం పాలవుతా ఉంటే వాటికి తగ్గట్టుగా హాస్పిటల్ కూడా పెరుగుతూ ఉన్నాయి. దాన్ని కొద్దిగానే తగ్గించాలనే ఉద్దేశంతో ఎవరైతే ఈ చిరుధాన్యాల మీద విస్తృతంగా ప్రచారం చేస్తున్నారో వారిని తీసుకొని మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తృతంగా, ఎందుకంటే ఎవరు చేయనంతగా మేము ఈ చిరుధాన్యాల గురించి ప్రచారం చేయడం జరిగింది.
0: అవగాహన కార్యక్రమాలు తీసుకున్నారు?
1: తీసుకున్నాము. అది ఎలా ఉందంటే ఒక యూట్యూబ్ ఛానల్లో, అప్పుడే యూట్యూబ్ ఛానల్లో కూడా అంత ఎక్కువ మంది రాలేదు. యూట్యూబ్ ఛానల్ కూడా మేమే ఎక్కువగా ప్రచారం స్టార్టింగ్లో చేయడం, దాని తర్వాత అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ ఛానల్లో ఈ చిరుధాన్యాల మీద తీసుకోవడం ప్రచారం చేయడం వాళ్ళు కూడా జరిగింది. అయితే అది ఎంతగా ప్రభావితమైందంటే ఈ చిరుధాన్యాల వ్యాప్తి నరేంద్ర మోడీ గారు మిలెట్ ఆఫ్ ది ఇయర్గా అంటే 2023ని
0: అంతర్జాతీయ
1: చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడానికి రైతునేసం ఫౌండేషన్ కూడా ఆ కృషి చేసిందని మాత్రం మాకు సంతృప్తినిచ్చింది. ఎందుకంటే అప్పటిదాకా ఈ చిరుధాన్యాల మీద ఎవరో గవర్నమెంట్ ఐఎంఆర్ కావచ్చు ఏదైనా వాళ్ళు జొన్నలు సజ్జలు వీటి మీద ఎక్కువ చేసేవాళ్ళు కానీ రాగులు వాటి మీద చేసేవాళ్ళు కానీ ఏదైతే మనం కొర్రలు కావచ్చు సామలు కావచ్చు ఊదలు కావచ్చు అరికలు అండుకొరలు రాగులు వీటి మీద ఎక్కువ ప్రచారం చేయలేదు. మేము దాన్ని ఎక్కువగా ప్రచారం చేసిన పేమట ఇక ప్రచారం ఎలా జరిగిందంటే ఎక్కడ ఏ చిన్న షాపులో అడిగినా కానీ ఈ చిరుధాన్యాలు దొరుకుతాయి అంటే వాళ్ళు కూడా ఇది ఒక ఐటమ్
0: ఉండాలి
1: తప్పనిసరిగా ఉండాలి అనే ఉద్దేశంగా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మెడికల్ షాప్ కావచ్చు పచారీ షాప్ కావచ్చు ఏ షాప్ అయినా ప్రతి ఒక్కళ్ళు కూడా మిల్లెట్స్ మిల్లెట్స్ అని చెప్పేసి అడిగే పరిస్థితి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే 2018 నుంచి కరోనా దాకా ఎక్కడ చూసినా ప్రతి ఒక్కళ్ళ నోటిలో ఆహారం అంటే మిల్లెట్స్ అనేదాకా తీసుకురావడం జరిగింది. దాని తర్వాత క్రమంలో కరోనా వచ్చింది. ఆ కరోనా తర్వాత రకరకాలుగా ప్రజలు కూడా తమ యొక్క ఆహార అలవాట్లని ఒక సిరిధాన్యాలు కాకుండా రకరకాలుగా మార్చుకున్నారు.
0: అంటే రైతనేస్తం పత్రిక ప్రారంభించడంతో మీ ప్రస్థానం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. అంటే మీరు చిన్నాడు వ్యవసాయం చేసిన వాస్తవంగా అయితే రైతు సేవ అన్నదానికి మీ రైతనేస్తం పత్రిక ప్రారంభంతో ప్రారంభమైంది.
1: అవును.
0: అయితే 2005 పెట్టారు, 2019 వచ్చే నాటికి దాదాపు 14 సంవత్సరాల. ఈ 14 సంవత్సరాల ప్రస్థానంలో మీరు దేశంలో 3వ అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. అంటే మీరు ఊహించారా? ఎందుకంటే వ్యవసాయ రంగం కానీ వ్యవసాయ పాత్రికేయంలో కానీ మనకి లబ్ధ ప్రతిష్ఠులు శాస్త్రవేత్తలు లేదా ఇతరత్రా వచ్చిన ఒక పురస్కారం మీకు దాదాపు ఒక 14 ఏళ్లలో రావటం జరిగింది. మీరు ఎప్పుడైనా ఊహించారా?
1: మట్టిని నమ్ముకున్న రైతులు ఎలా అయితే బాగుంటారో అట్లనే నేను కూడా మనం కష్టాన్ని నమ్ముకున్నాం, ఆ కష్టానికి ఫలితమని నేను అన్నాను. ఇది రైతులకు వచ్చిన పద్మశ్రీగా నేను భావిస్తుంటాను. ఎందుకంటే ఇది ఆ రోజు కూడా నేను తీసుకునే రోజు కూడా పత్రికా మిత్రులందరూ కూడా చెప్పడం జరిగింది, ఇది రైతులకు అంకితం అనే విషయాన్ని. ఎందుకంటే అది నేను ఊహించలేదు. ఎందుకంటే పద్మశ్రీ అత్యున్నతమైన పురస్కారం నేను ఆ చిన్న వయసులోనే 50 సంవత్సరాల వయసులోనే నాకు వస్తుంది లేదంటే అనేది నేను ఎప్పుడు ఊహించలేదు. అంటే మనం కష్టపడి పనిచేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఆ గౌరవం దక్కుద్ది. ఎందుకంటే రైతుల్లో ఒక చైతన్యం తీసుకురావడం జరిగింది. ఎందుకంటే రైతులకు ఒక గుర్తింపు రావడం తీసుకోవడం జరిగింది. సమాజంలో రైతులు అంటే చిన్న చూపుకునే స్థాయి నుంచి ఒక గౌరవాన్ని సంపాదించే స్థాయికి నా వంతు ప్రయత్నంగా నేను తీసుకొచ్చా కాబట్టి నాకు కూడా వాళ్ళ తరఫున నాకు ఆ గౌరవం దక్కిందిగా నేను భావిస్తాను.
0: అంటే అసలు అది వచ్చినప్పుడు మీ ఊరు కానీ లేకపోతే మీరు చదువుకున్న కాలేజీ లేకపోతే మీరు ఏ రంగంలో అయితే ఉండాలో ప్రింటింగ్ రంగం వాళ్ళు కానీ ఎట్లా అనుకున్నారు అసలు?
1: ఎందుకంటే వాళ్ళు కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పుడు మీడియా రంగం కావచ్చు లేదంటే ముద్రణ రంగం కావచ్చు లేదంటే గ్రామాల్లో ఉన్న మిత్రులు కావచ్చు బంధుమిత్రులు కావచ్చు లేదంటే ఇక్కడున్న, ఎందుకంటే ఒక కష్టపడితే మనం ఏదైనా గౌరవాలు ఆటోమేటిక్గా అందుతాయి అనేది నాకు చూసిన తర్వాత చాలామంది కూడా వాళ్ళు కూడా

0: ఇంకా ఎక్కువగా పనిచేయడానికి ముందు రావడం జరిగింది. ఎందుకంటే అది ఒక స్ఫూర్తి అనమాట. ఒకరికి ఎవరికైనా ఇప్పుడు నేను రైతుదేశం పురస్కారాలు ఏ విధంగా ఒక 10 మందిలో స్ఫూర్తిని అందిస్తాయో అట్లానే ఒక పద్మశ్రీ కూడా ఒక స్ఫూర్తిని ఇస్తుంది. ఆ అవార్డు ఇంకా మిగతా వాళ్ళందరికి కూడా స్ఫూర్తినిచ్చి వాళ్ళు కూడా ఇంకా సేవారంగంలో ముందుకు రావడానికి అవకాశం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు పుట్టిన తర్వాత మరణించగా మనం తప్పదన్నట్టు పుట్టినవాడు ఈ సంపాదించిన తర్వాత ఆ సంపాదన ఎంతో కొంత సేవారంగంలో ఖర్చు పెట్టాలి. ఫార్మర్స్ యూనిట్లో కావచ్చు, లేదంటే ఇతర రంగాలు కావచ్చు, పేదలకు సేవ చేసే రంగంలో కావచ్చు, లేదంటే పర్యావరణంలో కావచ్చు, ఇంకా రకరకాలుగా అనేక రకాల సేవా మార్గాలు ఉన్నాయి. వాటిల్లో కూడా మనం చెయ్యాలనే ఒక ఆలోచన ఈ అవార్డు తీసుకొస్తుందని చెప్పవచ్చు.
1: వెంకటేశ్వర గారు, మీకు నచ్చిన సినిమా పాటలు మా శ్రోతల కోసం?
0: నేను ఎక్కువగా పాత పాటలే, ఎందుకంటే దాదాపు 100 రకాల పాటలతోటి సీడీ ఉంటుంది, అది పెట్టుకొని మేము వెళ్తూ వింటూ ఉంటాం. ముఖ్యంగా మరీ ముఖ్యంగా రోజులు మారాయి సినిమాలో ఏరువాక సాగారో అనే పాట

0: ఇంకొక విషయం అండి, ప్రధానంగా మీరు వ్యవసాయంతో పాటు ఈ అర్బన్ అగ్రికల్చర్ అంటే రాను రాను యాంత్రీకరణ ఎక్కువవుతున్న పట్టణాల్లో నాణ్యమైన కూరగాయలు లేదా నాణ్యమైన పువ్వులు వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు పండించుకుని లేదా వాళ్ళు హాబీగా కూడా పెంచుకుని, అంటే కరోనా సమయం ఏదైతే నేర్పిందో దాన్ని మీరు దాదాపు మన రాష్ట్రంలోని అనేక పట్టణాల్లో ఒక అవగాహన తీసుకొచ్చారు, ఆ మిద్దె తోట, అది ఎట్లా కలిగింది ప్రేరణ?
1: అంటే ఇది మిద్దె తోటలు అనేది మనం చిన్నప్పటి నుంచి మన చుట్టూ పెరటి తోటలు వేసాము, కూరగాయలు తీసుకున్నాము, అవన్నీ జరిగినాయి. అయితే ముఖ్యంగా ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో రైతులు, ఆ ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకి మార్కెటింగ్ అనేది కల్పించాలి. మనం ఏ విధంగా ఏ రూపంలో అందించాలనే ఆలోచనతో మనం చాలా రకరకాలుగా మనం ఆలోచన చేస్తున్నాం, మార్కెటింగ్ చేస్తున్నాం. అయినప్పటికీ ఎక్కువగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకి మన దిగుబడులు తగ్గుతాయి. మొదటి 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో కొంత దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. ఆ దిగుబడులు తగ్గినప్పుడు వారికి కొంత మార్కెటింగ్ ఫెసిలిటీస్ కానీ, ఎందుకంటే వాళ్ల వస్తువులను వాళ్లే అమ్ముకోవాలి, వాళ్లే ప్రాసెస్ చేసుకోవాలి, వారి పంటని వాళ్ళు

డైరెక్ట్ గా అమ్ముకోకుండా వాడిని ప్రాసెస్ చేసి ప్యాకింగ్ చేసుకుని లేబులింగ్ వేసుకుని పట్టణాల వారికి ఒక మంచి ఉత్పత్తిని వస్తువుని ఇచ్చినట్లయితే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఆ దానికి మార్కెటింగ్ లింకేజ్ ఎలా అని అనుకున్నప్పుడు ఇది ఒక అర్బన్ ప్రాంతంలో ఎవరైతే మిద్దె తోట చేస్తున్నారో వాళ్ళని రైతులతో లింకప్ చేస్తే గనక రైతులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ మిద్దె తోట దీన్ని కొంచెం ఎక్కువగా ప్రచారం చేయడం. ఎందుకంటే అర్బన్ ప్రాంతాల్లో కాలుష్యం ఉంటుంది, చుట్టూ వాతావరణం కానీ మంచి గాలిని పీల్చుకునే పరిస్థితి ఉండదు, అన్ని ఇరుకిరుకు బిల్డింగులు వాటన్నిటితో కొంచెం ప్రజలు కూడా సతమతం ఉంటారు. వాళ్ళకి మంచి ఆకుకూరలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, అందవు పళ్ళు పూలు. ఎందుకంటే చాలామందికి వ్యవసాయ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు, అలాగే వ్యవసాయ నేపథ్యం లేని వాళ్ళు చాలామంది ఉంటారు. వారికి అంటే నేను కూడా ఒక వ్యవసాయం చేయాలి అనే అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ వనరులు అర్బన్ ప్రాంతాల్లో దొరకవు. వారికి ఈ మిద్దె తోట ద్వారా అంటే టెర్రస్ గార్డెనింగ్ ద్వారా కొంత అవగాహన కల్పించాలి, ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి.

0: సామర్థ్యం లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. వారికి అంటే నేను కూడా ఒక వ్యవసాయం చేయాలి అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ వనరులు అర్బన్ ప్రాంతాల్లో దొరకవు. వారికి ఈ మిద్దె తోట ద్వారా అంటే టెర్రస్ గార్డెనింగ్ ద్వారా కొంత అవగాహన కల్పించాలి, ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఎలాంటి విత్తనాలు పెట్టుకుంటే ఎలాంటి మొక్కలు వస్తాయి, ఎలాంటి కూరగాయలు వస్తాయి, మంచి కూరగాయలు వస్తాయి, అంటే వాడికి కావాల్సిన ఎరువులు కావచ్చు, అంటే సేంద్రియ ఎరువులు, మట్టి కావచ్చు, ఇవన్నీ కూడా ఏ విధంగా సమకూర్చుకోవాలి, ఎలాంటి బ్యాగులు పెట్టుకోవాలి. ఎందుకంటే మైదానంలో అయితే కనుక క్షేత్రాల్లో వ్యవసాయ క్షేత్రాల్లో కింద మట్టి ఉంటుంది, చాలా భారీ ఎత్తు ఉంటుంది. అదే మిద్దె మీద అయితే చిన్న చిన్న గ్రో బ్యాగ్స్లో వాటిలో పెంచుకోవాలి. వాటిని ఏ విధంగా పెంచుకోవాలనే ఉద్దేశంతో మేము చాలా పెద్ద ఎత్తున అర్బన్ ప్రాంతాల్లో ఈ టెర్రస్ గార్డెన్ మీద ప్రచారం చేయడం జరిగింది.
1: అంటే అక్కడ ఉద్యాన శాఖ వారి సహకారం కూడా తీసుకున్నాము,
0: ఉద్యాన వారి సహకారం తీసుకున్నాము. వాళ్ళ ట్రైనింగ్ సెంటర్లో కూడా కొన్ని ట్రైనింగ్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఆర్టికల్స్ సొసైటీ అని చెప్పేసి పబ్లిక్ గార్డెన్ లో సంస్థ ఉంది, దాంతో పాటు కొలాబరేషన్ అయ్యి అక్కడ ఒక మోడల్లో మిద్దె తోటని ఏర్పాటు చేయడం జరిగింది. అట్లా మేము ఈ మిద్దె తోటదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేసిన రైతులు లింకప్ చేశారు అనమాట, ఈ టెరస్ గార్డెన్ గ్రూప్ ఏర్పాటు చేసి వారికి లింకప్ చేసి మార్కెటింగ్ ఎక్కువ. ఎందుకంటే ఎవరైతే పట్టణాల్లో చేస్తున్న ఈ మిద్దె తోటదారులకి వాళ్ళు పండించే కేవలం కూరగాయలు ఆకుకూరలు ఇవే పండిస్తారు, కానీ కొద్ది పూలు పళ్ళు పండిస్తారు, మిగతా పప్పులు కావచ్చు, నూనెలు కావచ్చు, అపరాల మినులు కానీ ఇవన్నీ కూడా దొరకవు. వాటికి కనుక ప్రకృతి దేశం చేస్తే రైతులకి లింకప్ చేసినట్టే వారికి మార్కెటింగ్ ఎక్కువ కల్పించవచ్చు. అట్లా వాళ్ళు మార్కెటింగ్ లింకేజ్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున రైతులకి తృప్తిని మాత్రం కలిగించామని చెప్పవచ్చు ఈ మిద్దె తోట ద్వారా.

0: ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రముఖ కథారచయిత ఒక బొగ్గుగోని కార్మికులైనటువంటి గౌరవనీయులు తుమ్మెటి రఘుత్మరెడ్డి గారు పరిచయం అవటం, వారు నారపల్లి దగ్గర మంచి మిద్దె తోటను ఏర్పాటు చేసి ఆ తోట ద్వారా చాలామందికి ఒక అవేర్నెస్ కల్పించడం, వారి యొక్క మిత్తోడిని స్ఫూర్తి తీసుకుని కొన్ని వేల మంది మిత్తోడలు వేసుకోవటం, అలా జరుగుతున్న క్రమంలో నేను వారిని కూడా సహకారంతో వారిని కూడా తీసుకువెళ్ళి క్షేత్రస్థాయిలో అన్ని ప్రాంతాల్లో కూడా వారిని తిప్పి ఈ మిత్తోడి మీద ఎక్కువగా అవేర్నెస్ చేయడం జరిగింది. అందుకనే వారి పేరునే ఈ 4 సంవత్సరాల నుంచి మిత్తోడ శ్రీ తుమ్మెటి రఘుత్మరెడ్డి మిత్తోడ రైతునేసం పురస్కారం చెప్పి ఇవ్వడం జరుగుతూ ఉంది.
1: అంటే ఇంకొకటి అండి, ఇవాళ రైతునేసం వెంకటేశ్వరరావు అంటే ఒకసారిగా పద్మశ్రీ పురస్కార గ్రహీత కాదరవల్లి గుర్తొస్తాడు, అదేవిధంగా మీరు అన్నట్లు మిద్దె తోట అన్నప్పుడు మీరు చెప్పిన తుమ్మెటి రఘుత్మరెడ్డి గుర్తొస్తాడు, అదేవిధంగా మీరు గుంటూరులో ఉన్న మీ రైతునేసం ఫౌండేషన్, తర్వాత కాలంలో హైదరాబాద్లో కూడా చాలా చోట్ల కూడా రైతునేసం ఫౌండేషన్ తరఫున అనేక కార్యక్రమాలు నాబార్డ్ సహాయంతో శిక్షణా తరగతి ఏర్పాటు చేశారు. ప్రతి శిక్షణా తరగతికి కూడా మీరు ఇంతకుముందు అన్నారు పాడి పంట అని, మనకి ఉద్యాన శాఖ అధికారులు, పశుసంవర్ధక శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తల్ని సమన్వయం చేస్తూ వాళ్ళందరితో కూడా సమయానుకూలంగా శిక్షణా తరగతి నిర్వహించారు. మీకు ఎక్కడా కూడా విసుగు విరామం లేకుండా చేశారు కదా, ఏం అనిపించలేదా? బయట ఏమంటా ఉంటారంటే వెంకటేశ్వరరావు గారు ప్రస్తుంది తిరుగుతూ ఉంటాడు, ఆయనకేదో చేస్తూ ఉంటారంటారు. ఈ విలేజ్కి వెళ్ళే

0: ఎక్కువ మీతోటి వాళ్ళు, మీతో పాటు చిన్నప్పుడు వ్యవసాయం చేసిన వాడు, వాడికి ఏమైనా వెంకటేశ్వర ఏదో జరుగుతూ ఉంటాడు అంటారు. మీరే ఎప్పుడు మీకు ఏమనిపించలేదా?
1: అంటే ఇక్కడ విసుగు అనేది ఎప్పుడు వస్తుందంటే తృప్తి లేనప్పుడు. ఇక్కడ నాకు ఆ ట్రైనింగ్లో పొద్దున్న వచ్చినప్పుడు ఆ రైతుల యొక్క వాళ్ళ అవసరాలకి తగ్గట్టుగా మనం శిక్షణ ఇవ్వడం, అవేర్నెస్ కల్పించడం, సాయంత్రం వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ మొహంలో ఆనందంతో మనం ఎంతో హ్యాపీ ఫీల్ అవుతాం. ఎందుకంటే ఒక కార్యక్రమం జరిగినప్పుడు, ఈ కార్యక్రమం జరగాలంటే చాలా కష్టపడాలి. ఎందుకంటే కార్యక్రమం ఏర్పాటు చేయాలంటే దాని ముందు జరగాలి. ఇప్పుడు దాదాపు మేము 2016 నుంచి ఇప్పటి వరకు దాదాపు 550 పైన ట్రైనింగ్ ప్రోగ్రాంలు కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో 50 మంది నుంచి 6,000 మంది వరకు కూడా సమావేశాల్లో జరిగి ఉన్నాయి. అంత సమావేశం చేసేటప్పుడు కొంత కసరత్తు చేయాలి. ఎందుకంటే మనం కష్టపడకుండా ఏది రాదు. ఎందుకంటే మనం దానికి తగ్గట్టుగా రైతుల్లో అవేర్నెస్ చేయాలి. పలానా ప్రోగ్రాం పలానా రోజు ఉంది, పలానా సమయంలో ఉంది, దాంట్లో ఏమేమి మనం వాళ్ళకి చెప్తాము అనేవన్నీ కార్యక్రమాలు కూడా ముందస్తుగా మనం ప్రచారం చేయాలి. దానికి తగ్గట్టుగా ఆలోచన చేయాలి, కష్టపడాలి. అప్పుడే దాని ఫలితం ఉంటుంది. అక్కడికి రైతులు వస్తారు, రైతులకు కావాల్సిన సామాగ్రి కావచ్చు, వాళ్ళకి కావాల్సిన విషయ పరిజ్ఞానాన్ని అందించినప్పుడే ట్రైనింగ్ ఇన్ని చేయడానికి నాకు అవకాశం కలిగింది. ఎందుకంటే ఏదో కొంతమంది 5-10 చేస్తారు, విరమించుకుంటారు. కానీ 575 ప్రోగ్రాంలు కండక్ట్ చేయడం, దాదాపు నెలకి 5 ప్రోగ్రాంలు కండక్ట్ చేయడం జరిగింది యావరేజ్న. ఇప్పటి వరకు కూడా చూసుకుంటే అంటే ఒకే రోజు 2 ప్రోగ్రాంలు చేసినా, లేదంటే వారానికి ప్రతి 3 రోజులకి అట్లా చేసినా కానీ యావరేజ్ని చూసుకున్నట్టయితే నెలకి 5 ప్రోగ్రాంలు చేయడం జరిగింది. అంటే కరోనా సమయంలో వదిలేస్తే, ఒక 6 నెలల సమయం వదిలేస్తే, అట్లా మనం డెడికేట్గా పనిచేసినప్పుడు కష్టపడితేనే ఫలితం ఉంటుంది. అంటే ఇంతమంది ఇన్ని ప్రోగ్రాంలు చేయడానికి కారణం రైతులే. ఎందుకంటే మనకి ఎవరికీ లేని కష్టాలన్నీ కూడా ఫార్మర్స్కే వస్తాయి, రైతులకే వస్తాయి. ఎందుకు రైతులకు వస్తాయంటే వాతావరణ పరిస్థితులు తట్టుకోవాలి, వాళ్ళు మొక్క ఇత్తనం నాటి దగ్గర నుంచి పంట చేతికి వచ్చేదాకా అనేక అవరోధాలు ఉంటాయి. వాళ్ళు ఇత్తనం తెలిసిన దగ్గర నుంచి అది కరెక్ట్గా మొలుస్తుందో లేదో తెలియదు, వర్షం పడుద్దో లేదో తెలియదు, వర్షం పడిన తర్వాత మొక్క ఎదిగిన తర్వాత దాన్ని కాయొస్తా లేదో తెలియదు, పిందైన తర్వాత దాన్ని పూర్తి స్థాయిలో కాయొస్తా లేదు, దాంట్లో ఏ పురుగు సోకుండా చూసుకోవాలి, పండిన తర్వాత పెద్ద అయిన తర్వాత కాయ తీసుకునేటప్పుడు ఫలాలు అందించినప్పుడు దానికి తగ్గట్టుగా మార్కెట్ సౌకర్యం ఉందా లేదా చూసుకోవాలి, అది మళ్ళీ అమ్మిన తర్వాత ఆ డబ్బు కూడా మళ్ళీ చేతికి అందుద్దా లేదా చూసుకోవాలి. ఇన్ని రకాలుగా రైతుకి సమస్యలు ఉంటాయి. మనం గనక వాళ్ళకి ఆ సమస్యను కొద్దిగా తగ్గించగలిగితే అదే ఆనందం, అంతకంటే మించి ఆనందం లేదు. ఇంకా ఇసుక ఎక్కడ వస్తుంది, ఇసుక అనేది లేదు. ఇంకా కూడా ఇప్పుడు కూడా నేను నాకు 58 సంవత్సరాలు వచ్చినప్పటికీ ఇంకా ఏదో చేయాలని తపన తప్పితే వెనకడుగేసే ప్రసక్తి లేదు. రైతులు కూడా ఎంతో పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఉంది, వారి సహకారం ఉంది.

0: 20 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నా. నాకైతే మీరు గో సంజీవిని పుస్తకావిష్కరణ రవీంద్ర భారతి ప్రధాన హాల్లో పెట్టి, ప్రధాన హాల్ మొత్తం దాదాపు 800-900 మంది శాస్త్రవేత్తల్ని రైతుల్ని నింపగలిగారు, అయితే వచ్చారు. దాదాపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బస్సులు వేసుకుని వచ్చారు. అది ఎట్లా సాధ్యమైంది నాకు ఇప్పటికి కూడా అర్థం కాని అంశం. ఎందుకంటే ఇవాళ రేపు రవీంద్ర భారతిలో కార్యక్రమం జరిగితే వేసేవాళ్ళు వేసేవాళ్ళ బంధువులు తప్పితే ఎవరు కనపడరు, అది వాస్తవం. అయితే ఒక గో సంజీవన్ అనే పుస్తక ఆవిష్కరణకు మాత్రం మీరు హాలు మొత్తం 800 మంది నింపారు, నాకు ఇప్పటికీ అర్థం కాని అంశం.
1: అంటే అదే చెప్తున్నా మీకు, ఎందుకంటే మనము

0: చేసే పని మీద దృష్టి పెట్టాలి. దానికి తగ్గట్టుగా ఇది రైతులకి సేవ చేసే సంస్థగా దాన్ని బాగా అభివృద్ధి చేశాము. అది రైతులకి బాగా కనెక్ట్ అయింది. ఆటోమేటిక్ గా మనం ఏ ప్రోగ్రామ్ పెట్టినా వాళ్ళు వచ్చి దాన్ని దిగ్గజ చేస్తారు, వాళ్ళు తెలుసుకుంటారు, ఎంత కొంత పరిజ్ఞానాన్ని అందిస్తారనే భరోసా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వస్తారు. ఎందుకంటే ఆ రోజు ఉదయం 10 గంటలకే హాల్ నిండిపోయింది. అది ఉదయం పూట హైదరాబాద్లో, అది రవీంద్రపాత్లో అంత హాలు నిండడం అనేది మీరు చెప్పినట్టు ఆశ్చర్యకరమైన విషయమే. కాకపోతే వచ్చిన ఆ ప్రత్యేకత, ఎందుకంటే ఇది ఆవు సంబంధించిన విషయం, ఆవు ద్వారా వచ్చే ఎన్ని ఫలితాలు ఉంటాయనే సంబంధించిన విషయం కాబట్టి ఆ జనాన్ని కూడా మనం రప్పించగలిగాము. అలాగే నేను ఏ కార్యక్రమం చేపట్టినా రైతులు సంపూర్ణంగా వస్తారు, మనకి కావలసిన సంఖ్య వాళ్ళు వస్తారు, వాళ్ళు జ్ఞానాన్ని పొంది వెళ్తుంటారు కాబట్టి మనకు ఎలాంటి సమస్య లేవు. ఇప్పుడు ఎందుకంటే నేను ఈ గోవుల మీద దాదాపు చాలా పుస్తకాలు కూడా ప్రచురించడం జరిగింది. అలాగే వ్యవసాయానికి సంబంధించి మట్టికి సంబంధించిన పుస్తకాలు కానీ చాలా మనం పబ్లిష్ చేసాము. ఒక చేపల సంబంధించిందే కాదు, చేపల పుస్తకాలు, దానికి సంబంధించిన రెసిపీలు, వంటలు, చేపలతో రకరకాల వంటలు ఎలా చేసుకోవాలి, అలాగే ఈ పశువులకు సంబంధించిన కోళ్ళ కానీ గొర్రెలు కానీ మేకలకు సంబంధించిన పుస్తకాలు కావచ్చు, ఇవన్నీ చేసాం. అలానే చిరుధాన్యాలు, ప్రత్యేకంగా చిరుధాన్యాలకు సంబంధించిన వంటకాలు, ఎందుకంటే మనం చాలామంది ఈ చిరుధాన్యాల గురించి తెలియదు, అసలు ఆ వంట ఎలా చేసుకోవాలో కూడా తెలియదు. 5-6 గంటలు నానబెట్టాలి, నానబెట్టిన తర్వాత దాన్ని వండుకోవాలి, గంజిలా తాగాలి, అన్నీ కూడా చాలామంది తెలియదు. అది కూడా రుచికరకంగా మంచి టేస్ట్ తగ్గట్టుగా ఎలా చేయాలని కూడా తెలియదు. దాని మీద కూడా మేము చాలా వర్క్షాపులు కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు చాలామంది ఎంటర్ప్రెన్యూర్ కూడా తయారు చేయడం జరిగింది, ఎందుకంటే మేము వర్క్షాపులు పెట్టిన వాటిలోకి వచ్చి వాళ్ళు ఈ వంటకాలని నేర్చుకుని వాళ్లే సొంతంగా హోటల్ పెట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అట్లా ఆ విధంగా నేను కొంతమందికి ఉపాధి కల్పించడం, వాళ్ళు నా ట్రైనింగ్ అయ్యి వాళ్ళు కొంతమందికి ఉపాధి కల్పించడం, ఇట్లా కొన్ని వేల మందికి లక్షల మందికి మనం రైతునేశం అనే బ్రాండ్ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఒక రైతునేశం అనేది ఒక గుర్తింపు వచ్చిందనేది మాత్రం వాస్తవం.
1: అంటే ఇంకొక విషయం, మీరు ఏ కార్యక్రమం పెట్టినా కూడా ఎక్కువ మంది వస్తూ ఉంటారు కదా, ముఖ్యంగా వెంకటేశ్వర దగ్గరికి వెళ్తే మిల్లెట్ భోజనం దొరికిద్ది, మిల్లెట్స్ ఏ రకాల భోజనాలు చేయవచ్చు అనేది కూడా మీరు తెలియజేశారని చెప్పుకోవచ్చు అంటారు.
0: తప్పకుండా, ఎందుకంటే మేము ఇప్పుడు అధికారులు ఎవరు వచ్చినా, పెద్ద పెద్ద అధికారులు వచ్చినా, చాలా మంది డయాబెటీ పేషెంట్లు ఉంటారు, లేదంటే షుగర్ పేషెంట్లు ఉంటారు, అనేక సమస్యలతో వస్తుంటారు. మిల్లెట్ భోజనం తిన్న వాళ్ళు ఇంకా చాలా మంది మేము మళ్ళా తినాలి మళ్ళా తినాలి అనే స్థాయికి తీసుకొస్తాం. ఎందుకంటే మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఈ చిరుధాన్యాలతో, ఎందుకంటే కొర్రలతోటి పాయసం చేస్తాము, అరికలతోటి బిర్యానీ చేస్తాము, సామలతోటి సాంబార్ రైస్ చేస్తాము, అలాగే ఊదలతోటి పెరుగన్నం చేస్తాము, అండుకూరలతోటి పాయసం చేస్తాము, అట్లా రకరకాలుగా. ఎందుకంటే ఏదైతే వరియన్నం గోధుమలతోటి ఏ చిరుతిండ్లు ఎలా చేస్తామో అన్ని రకాలుగా మేము చిరుతిండ్లు కూడా తయారు చేస్తాం. ఎందుకంటే చిరుతిండ్లు అంటే కొర్రలతోటి లడ్డులు చేయొచ్చు, అలాగే మురుకులు చక్రాలు చేయొచ్చు. అవి కూడా డైరెక్ట్గా మేము ఎవరైతే తయారు చేయాలనుకుంటున్నారో వారికి ప్రత్యక్షంగా చేసి చూపించడం వల్ల వాళ్ళు వెళ్ళి మళ్ళీ వంట తయారు చేసుకుని అమ్ముకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలే కాదు, మన దేశవ్యాప్తంగా చాలా మంది ఈ చిరుధాన్యాల మీద ఆసక్తి కలగడానికి నేనెంత ప్రధాన కారణమైనో, అట్లనే మన కాదరులు గారు కూడా అంత ముఖ్యమైన వ్యక్తి. ఎందుకంటే వారి సహయోగంతోటే అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ చిరుధాన్యాల మీద వ్యాప్తి చెందడానికి ఇక్కడ బేసేసాం. అంటే ఆంధ్ర తెలంగాణ రెండు మన తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే బాగా ప్రచారం జరిగిందో అది ఇతర రాష్ట్రాలు కూడా ప్రచారం జరిగింది, అది ఇతర దేశాల్లో కూడా పాకింది. ఎందుకంటే ఈరోజు అమెరికాలో కూడా ఇక్కడ నుంచి చిరుధాన్యాలు ఎక్స్పోర్ట్ అవుతా ఉన్నాయి.
1: అంటే అదే మీరు హిందీ ఇంగ్లీష్ లో పుస్తకాలు తీసుకురావడం వల్ల కూడా,
0: అవును,
1: ఇటు గల్ఫ్ దేశాలకు గానీ అటు మీరు అన్నట్టు ఇతర దేశాలకు కూడా ఆ పుస్తకాలు కూడా ఎక్కువగా వెళ్ళటం దానికి ప్రాచుర్యం కల్పించారు.
0: అవును, మిద్దె తోటల మీద తెలుగు ఇంగ్లీషు హిందీ పుస్తకాలు ప్రచురించాం, అలాగే చిరుధాన్యాల మీద ఇంగ్లీషు తెలుగు హిందీలో ప్రచురించాం, అలాగే గోసంజీవిని కూడా తెలుగులో ప్రచురించాం, అలాగే ఇంగ్లీష్లో కూడా ప్రచురించాం, అది కూడా హిందీలో కూడా రాబోతుంది. అట్లా ఇతర ప్రాంతాల్లో కూడా మంచి కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో నేను ముందుకెళ్తూ ఉంటా. అంతేగాని మనం ఇంతవరకే సంతృప్తి పడతాం అనేది మన జీవితంలో లేదు. ఎప్పుడైనా సరే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, లేదంటే వ్యవసాయానికి తోడ్పడందించే వాళ్ళకి విరమణ అనేది లేదు, పదవీ విరమణ లేదు. ఎందుకని చెప్తుంటా, నేను చాలా మంది శాస్త్రవేత్తలు కావచ్చు, లేదంటే వ్యవసాయ విభాగాల్లో పనిచేసిన వాళ్ళందరికీ కూడా నేను ఒకటే సలహా ఇస్తున్నాను, వాళ్ళకి పదవీ విరమణ లేదు, వాళ్ళు తప్పనిసరిగా ఏదో ఒక రూపేణ వ్యవసాయానికి తోడ్పాటును అందిస్తారు, వాళ్ళకి విరమణ అనేది లేదని చెప్తూ ఉంటాను.
1: అంటే చివరికి ఒక విషయం అండి, మీరు ఏ హిందూ కాలేజీలో చదువుకున్నారో ఆ కాలేజీ నుంచి నాకు తెలిసి 2 పద్మశ్రీలు వచ్చినాయి ఇంతవరకే హిందూ కాలేజ్ చరిత్రలో. ఆ 2 కూడా వ్యవసాయ రంగానికి సంబంధించి సేవలు అందించిన వారికి వచ్చినాయి. ఇది నిజంగా ఒక విచిత్రమో యాదృచ్ఛికమో మరి.
0: అవును,
1: అంటే మొదట ఆయన ఏంటంటే ఎస్ఎన్ఎస్ శాస్త్రి గారని

0: ఒరిలో జయ ఈ రకం తీసుకొచ్చిన తొలితరం శాస్త్రవేత్త. ఆయన హిందూ కాలేజ్ చదువుకున్నారు, ఆయనకు ఆ రోజుల్లో పద్మశ్రీ ఇచ్చారు. తర్వాత ఇన్నేళ్ల క్రమంలో తర్వాత మళ్ళా చూస్తే వ్యవసాయ రంగానికి పరోక్షంగా సేవలు అందిస్తున్న మీకు పద్మశ్రీ వచ్చింది. ఒకే కాలేజీ నుంచి వచ్చిన రెండు పద్మశ్రీలు వ్యవసాయ రంగానికి సంబంధించి రావడం కూడా ఒక యాదృచ్ఛ్యం కావచ్చు. ఏదేమైనా మీరు చెప్పిన విషయాలతో మరెంతో మంది స్టాఫ్స్ తయారు కావాలని ఆశిద్దాం. నమస్కారం అండి.
1: థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఆకాశవాణి శ్రోతలకు నా నమస్కారాలు తెలుసుకుంటున్నాను. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్.

ఈ వారం అతిథి శీర్షికన శ్రీ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ వల్లేటి గోపీచంద్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం 22వ తేదీ సాయంత్రం 7:15 పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిల్లో ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఇందులో వర్షాకాలంలో కోళ్ల పెంపకం నిర్వహణ ఈ అంశం గురించి రాజేంద్రనగర్ కోళ్ల పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ హనుమంతరావు గారు రైతులు, పశుపోషకులు, పశుపాలకులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు

ప్రామాణిక సమాధానాలు సలహాలు తెలియజేస్తారు. ఆసక్తి గల రైతులు, పశుపోషకులు, పశుపాలకులు, మీరు ఫోన్ చేయండి, సరైన సమాధానాలు పొందండి. మా ఫోన్ నెంబర్లు ఎస్టిడి కోడ్ 040 జత చేసి 2324085252, ఇంకొక నెంబర్ 2324085353.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

వెల్కమ్ బ్యాక్. నౌ యూ విల్ లిస్నింగ్ టు వుల్వ్స్ బై సెలీనా గోమెజ్ అండ్ మార్ష్మెలో. నౌ కమింగ్ బ్యాక్ టు వాట్ వి వర్ టాకింగ్ అబౌట్, విచ్ వాస్ మెన్స్ మెంటల్ హెల్త్. ఇమాజిన్ దిస్, యూ వేక్ అప్ టు ఎన్ అలార్మ్, యూ చెక్ యువర్ ఇమెయిల్స్ బిఫోర్ యూ హ్యావ్ ఈవెన్ గాటెన్ అవుట్ ఆఫ్ బెడ్, యూ రష్ త్రూ యువర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ మేబీ స్కిప్ ఇట్ ఆల్ టుగెదర్, యూ స్పెండ్ అవర్స్ సిటింగ్ ఎట్ ఎ డెస్క్, డెడ్ లైన్స్ పైల్ అప్, meeting stretch longer than expected, your phone keeps buzzing all the time, lunch becomes a quick snack, exercise gets postponed, sleep gets sacrificed, and then the next day all of it looks exactly the same. Well, for many working professionals this isn't an occasional busy day, this is everyday life. In fact, according to recent surveys, workplace stress has become one of the most commonly reported concerns among employees worldwide. Burnout, fatigue, anxiety, poor sleep, and emotional exhaustion are increasingly becoming a part of modern day experience. But what exactly happens inside our bodies when stress becomes so chronic? Well, to understand that, let's first understand something called as the fight or flight response.

0: Now, talking about fight or flight response, you know, thousands of years ago, this response helped our ancestors survive danger. If they encountered a wild animal, the body would immediately release stress hormones like adrenaline and cortisol. The heart would beat faster, breathing would quicken, blood pressure would rise, and the body would prepare to either fight the threat or run away from it. Well, the problem is that today, the threat is usually not a wild animal. It is an overflowing inbox. It's an impossible deadline or a financial pressure. It's job insecurity for some. It's the feeling of always needing to perform, achieve, and prove ourselves in this world. And unlike a passing danger, these stressors can remain with us for weeks, months, or even years. And as a result, our bodies may remain in a prolonged state of alertness. Heart rate stays elevated, blood pressure always remains high, sleep quality decreases, unhealthy coping habits may develop, like binge eating, unhealthy sleeping habits, etc. And gradually, the risk of these conditions such as hypertension, diabetes, cardiovascular diseases like heart diseases begin to increase. And in other words, the stress we carry in our minds, you know, can eventually leave its mark on our hearts. Well, I know it might sound cute, but it is not. So the question we must ask ourselves today is, are we merely working hard or are we unknowingly working ourselves into poor health?
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: Now, before we jump into the answer, we have a quick commercial spot.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది బిందు మాధురి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఒడిశాలో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో జరిగే పలు కార్యక్రమాల్లో నరేంద్ర మోదీ పాల్గొంటారు. భారత ప్రాచీన యోగాన్ని ప్రపంచానికి పరిచయం చేసి అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రాచుర్యం కల్పించిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పశ్చిమ బెంగాల్ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి ఈరోజు బెంగాల్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఒడిషాలోని మయూర్గంజ్ జిల్లాలో పహాడ్పూర్ గ్రామంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 68వ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం మయూర్గంజ్ జిల్లాలోని రైంగర్పూర్లో మోహన్ చరణ్ మాఘీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ 2 ఏళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యుత్, పారిశ్రామిక సదుపాయాలు, రోడ్డు కనెక్టివిటీ, తాగునీరు, ఆరోగ్యం, విద్య, పర్యాటకం, నీటిపారుదల

0: వంటి కీలక రంగాలకు చెందిన 47,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. పశ్చిమ బెంగాల్ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు బెంగాల్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రగతిలో సాహిత్యం, విజ్ఞాన శాస్త్రం, సామాజిక సంస్కరణల ద్వారా బెంగాల్ పాత్రను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడుతూ దేశ నిర్మాణానికి సేవలందించిన డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ 125వ జయంతిని స్మరించుకున్నారు. స్వాతంత్ర్య పోరాటం, విద్య, విజ్ఞాన శాస్త్రం, సాహిత్యం, సంగీతం, సినిమా, ప్రజా జీవితానికి ఆ రాష్ట్రం ఎంతో సహకారం అందించిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. సాహిత్యం, సంగీతం, కళలు, ఆధ్యాత్మికత, విజ్ఞాన శాస్త్రం, వ్యాపారం, వాణిజ్యం, సామాజిక సంస్కరణల ద్వారా దేశ చరిత్రకు ఎనలేని సహకారం అందించిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని తెలంగాణలోని సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో వన్ డే కౌంట్ డౌన్ ఈవెంట్ ఈరోజు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, భారతదేశం విశ్వగురుగా నిలవడానికి మన సంస్కృతి సంప్రదాయాలే కారణమని, ప్రపంచానికి మనం అందించిన అత్యంత గొప్ప అపురూపమైన కానుక యోగా అని అన్నారు. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా మాట్లాడుతూ, వేల సంవత్సరాలుగా మానవాళికి ఆరోగ్యకరమైన జీవనం, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మికత, సమతుల్యతకు మార్గం చూపిన భారతదేశపు సనాతన జ్ఞాన సాంప్రదాయం యోగా అని చెప్పారు. యోగా కేవలం వ్యాయామం కాదు, అది ఒక జీవన విధానమని ఆయన తెలిపారు.
1: आज इस गौरवशाली मंच से हम सब यह दृढ़ संकल्प लें, योग को केवल एक दिन का उत्सव नहीं बल्कि अपने दैनिक जीवन का एक अनिवार्य हिस्सा बने. जब देश का प्रत्येक नागरिक शारीरिक और मानसिक रूप से सशक्त होगा, तभी हम एक स्वस्थ, समृद्ध और आत्मनिर्भर भारत के निर्माण में अपना अमूल्य योगदान दे सकेंगे.
0: केंद्र बोग्गु गनुल శాఖ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, భారత ప్రాచీన యోగాను ప్రపంచానికి పరిచయం చేసి అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రాచుర్యం కల్పించిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మోదీ చొరవతోనే ఐక్యరాజ్యసమితి అధికారికంగా జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిందని, ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమని చెప్పారు.
2: గత 7 సంవత్సరాలుగా మనము 24 అవర్స్ కౌంట్ డౌన్ కింద యోగాకు సరిగ్గా 24 గంటల ముందు మన హైదరాబాద్ లో ఈ కార్యక్రమాన్ని గత అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ఇంకా భవిష్యత్తులో చాలా అద్భుతంగా మరింతగా ఈ హైదరాబాద్ జిల్లాని, హైదరాబాద్ ప్రజలను సంఘటితం చేసి వాళ్ళను కూడా భాగస్వాములు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి.
0: ఈ కార్యక్రమంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొని యోగాసనాలు వేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా రేపు ఘనంగా జరుగుతుంది. ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఋతువృత్తంతో ఈ ఏడాది వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇది అన్ని వయసుల వారికి యోగా ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఈ వేడుకల్లో భాగంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఉన్న 100 చారిత్రాత్మక ప్రసిద్ధి చెందిన ప్రదేశాలలో ప్రత్యేక యోగా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కాగా కోల్కతాలోని చారిత్రాత్మక రెడ్ రోడ్లో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జరిగే రాష్ట్రస్థాయి అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. సదర్లోని గ్యారిసన్ గ్రౌండ్లో 7:30 గంటలకు ఈ వేడుకలు ప్రారంభమవుతాయి. అనంతరం రాష్ట్రపతి రాణి దుర్గావతి విశ్వవిద్యాలయంలో జరిగే 36వ స్నాతకోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. మరుసటి రోజు సోమవారం రాష్ట్రపతి కూనో నేషనల్ పార్కును సందర్శిస్తారు. సహారియా గిరిజన తెగకు చెందిన ప్రజలను, చీతా కాంట్రాక్టర్లను, పార్క్ క్షేత్రస్థాయి సిబ్బందిని కలుసుకుని వారితో ముచ్చటిస్తారు. రేపు జరిగే నీట్ యూజీ పునః పరీక్షను పారదర్శకంగా నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దేశ విదేశాల్లోని 565 నగరాల్లో మొత్తం 22 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు.

పరీక్షను పర్యవేక్షించేందుకు 2 లక్షల మందికి పైగా సిబ్బందిని నియమించారు. అక్రమాలను అరికెట్టేందుకు సీసీటీవీ నిఘా, బయోమెట్రిక్ వెరిఫికేషన్, జీపీఎస్ ఎస్కార్ట్ వాహనాలతో వివిధ రకాల భద్రతను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్టీఏ మాక్ డ్రిల్ చేపట్టింది. రాత్రి 8 గంటల వరకు ఈ మాక్ డ్రిల్ కొనసాగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో భారతదేశం సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే సూత్రాల ఆధారంగా అద్భుతమైన మార్పును సాధించింది. ఈ కాలంలో పేదలు, రైతులు, మహిళలు, యువత సంక్షేమం సాధికారత కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టింది. గత 12 ఏళ్లలో భారతదేశపు సాంకేతిక రంగంలో ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చింది. ఇందులో సెమీకండక్టర్ రంగం అభివృద్ధి, అంతరిక్ష స్టార్టప్ల అపారమైన వృద్ధి అత్యంత కీలకమైన మైలురాళ్లుగా నిలిచాయి. జాతీయ భద్రత, ఆర్థిక స్థితిస్థాపకత, డిజిటల్ సార్వభౌమత్వానికి పునాది అయిన సెమీకండక్టర్ రంగాన్ని బలోపేతం చేయడానికి 2021 డిసెంబర్లో 76,000 కోట్ల రూపాయల వ్యయంతో

టాటా వ్యాపారమైన వృద్ధి అత్యంత కీలకమైన మైలురాళ్లుగా నిలిచాయి. జాతీయ భద్రత, ఆర్థిక స్థితిస్థాపకత, డిజిటల్ సార్వభౌమత్వానికి పునాది అయిన సెమీకండక్టర్ రంగాన్ని బలోపేతం చేయడానికి 2021 డిసెంబర్లో 76,000 కోట్ల రూపాయల వ్యయంతో ఇండియా సెమీకండక్టర్ మిషన్ ప్రారంభమైంది. మరోవైపు ఇండియా స్పేస్ పాలసీ 2023 ద్వారా అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యానికి పూర్తి అనుమతులు లభించాయి. దీని ఫలితంగా రిజిస్టర్డ్ స్పేస్ స్టార్టప్ల సంఖ్య 2014లో కేవలం ఒక్కటే ఉండగా నేడు 400 పైగా ఉన్నాయి. ప్రభుత్వం దాదాపు 8.4 బిలియన్ డాలర్లుగా ఉన్న భారతదేశ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను వచ్చే పదేళ్లలో 40 నుండి 45 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. క్రికెట్. భారత ఆఫ్ఘనిస్తాన్ టెస్టుల మధ్య జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో 3వ చివరి మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పటికే 2-0 సిరీస్ను కైవసం చేసుకున్న భారత జట్టు ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు నుండి భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, సిక్కిం, మిజోరాం, త్రిపుర, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కేరళ, మాహీ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్, హర్యానా, పంజాబ్, చండీగఢ్, ఢిల్లీ, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తర కర్ణాటకలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఒడిషా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఆ రాష్ట్రంలో జరిగే పలు కార్యక్రమాలలో ప్రధానమంత్రి పాల్గొంటారు. పశ్చిమ బెంగాల్ దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి, ప్రధానమంత్రి బెంగాల్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత ప్రాచీన యోగాన్ని ప్రపంచానికి పరిచయం చేసే అంతర్జాతీయ స్థాయిలో విశేష పరిచర్యం కల్పించిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: తో రెస్ట్ దేతే ఫిజియోలాజికల్ రెస్ట్ ఫాస్టింగ్ బోల్కే లంగనం పరమౌషధం ఏ పేలే సే హే బహుత్ సాల్ పేలే సే హమారా ఋషి లోగి హమ్కో సికాయా కి లంగనం పరమ ఔషధం ఏక్ బార్ ఫిజియోలాజికల్ రెస్ట్ ఏక్ దిన్ దే సక్తే జైసే ఆప్ జ్యూస్ ఫాస్టింగ్ రహ సక్తే వాటర్ ఫాస్టింగ్ రహ సక్తే బటర్ మిల్క్ సే ఫాస్టింగ్ రహ సక్తే ఐసే కయి చీజ్ ఫ్రూట్స్ మే బి ఫాస్టింగ్ రహ సక్తే జో బాడీ కో క్లీన్ కర్తా వేసే హమ్ లే సక్తే పేలే క్లీనింగ్ కర్నా బాద్ మే ఉస్కో బోల్తే హమ్ ఎలిమినేటివ్ డైట్ ఎలిమినేటివ్ డైట్ బోలే తో బాడీ ఈజీలీ జో డైజెస్ట్ కర్తా క్లీన్ కర్తా వేసే డైట్ లేతే ఓ ఫాస్టింగ్ మే దేతే ఉస్కే బాద్ మే కన్స్ట్రక్టివ్ డైట్ జో హమారా బాడీ కో బిల్డ్ కర్నే కే లియే క్యా డైట్ చాయే ఓ డైట్ లేనా పడతా తో క్యా హే పేలే ఎలిమినేషన్ డైట్ మే ఫాస్టింగ్ దేతే వో వెరీ ఇంపార్టెంట్ డీటాక్స్ మెథడ్ హే అగర్ ప్లేన్ ఫాస్టింగ్ సబ్ లోగ్ నహీ కర్ సక్తే క్యూంకి కుచ్ లోగ్ కో డిసీజెస్ రహతే కుచ్ లోగ్ కో తక్లీఫ్ క్రోనిక్ డిసీజెస్ రహతే కుచ్ మెడిసిన్స్ లేతే
1: బీపీ హై
0: యా కుచ్ మెడిసిన్స్ లేతే వైసే వాళ్ళ కో హమ్ నహీ బోల్ సక్తే సిర్ఫ్ ఫాస్టింగ్ కరో ఐసే నహీ కర్ సక్తే తో ఉస్కో అలగ్ డైట్ మే ఈజీలీ డైజెస్టబుల్ డైట్ లేకే థోడా రెస్ట్ దే సక్తే ఫిజియోలాజికల్ రెస్ట్ ఉస్కే బాద్ మే కన్స్ట్రక్టివ్ డైట్ జో హమ్కో విటమిన్స్ చాయే మినరల్స్ చాయే వో సబ్ కుచ్ దే సక్తే తో లోవర్ పార్ట్ ఆఫ్ ది అబ్డమన్ లోవర్ పార్ట్ ఆఫ్ ది ఇంటెస్టైన్ క్లీన్ కర్నే కే లియే బి కోలన్ వాష్ హే ఎనిమాస్ హే ఐసే బి లేకే లోవర్ పార్ట్ బి డీటాక్స్ కర్ సక్తే వో బి పేలే బస్తి క్రియా బోల్ కే వో బి ఏక్ క్రియా హే ఆయుర్వేద మే హమారా ఋషి లోగ్ పేలే సే బి బతాయా కి యే బి ఏక్ క్రియా హే బోల్ కే సో ఉస్మే బి హమ్ క్యా కర్ సక్తే అభి ఎనిమాస్ హే కోలన్ థెరపీ హే కోలన్ ఇరిగేషన్ హే ఐసే క్లీన్ కర్ సక్తే వో బి ఏక్ అచ్చా సా డీటాక్స్ మెథడ్ హే సెకండ్ మెథడ్ హే ఎలిమినేటివ్ ఆర్గన్స్ జో హే లైక్ కార్బన్ డైఆక్సైడ్ హమ్ బాహర్ నికల్నా తో ఉస్మే ఉస్కో క్యా కర్నా ప్రాణాయామ కర్నా జ్యాదా ప్రాణాయామ కరే తో ఆక్సిజన్ ఇంటేక్ జ్యాదా హోతా కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్పెల్షన్ బి జ్యాదా హోతా ఔర్ స్టీమ్ బాత్స్ హే స్టీమ్ బాత్ బోలే తో స్కిన్ సే బహుత్ సారే చీజ్ ఎలిమినేషన్ హో జాతా అగర్ హమ్ స్వెటింగ్ నహీ హువా తో హమ్ లోగ్ క్యా కర్తే ఏసీ మే బైఠతే
1: బిల్కుల్
0: అందర్ బైఠతే బాహర్ నహీ జాతే టీక్ తర స్వెటింగ్ నహీ హోతే తో ఇస్మే బి ఎలిమినేషన్ కే లియే హమ్ స్టీమ్ బాత్ సౌనా బాత్ ఐసే డిజైన్ హువా హే క్యూంకి స్వెటింగ్ మే బి జ్యాదా ఎలిమినేషన్ హో జాతా తో యే సబ్ కుచ్ క్యా హే యే సబ్ కుచ్ డీటాక్స్ మెథడ్స్ హే
1: జీ बहुत अच्छी बात बताई आपने. खासकर जब हम बात करेंगे आजकल जैसे हृदय रोग हृदय आघात इतना ज्यादा बढ़ चुका है तो जो हृदय रोग या श्वसन संबंधी समस्याएं होती हैं जैसे कमर दर्द भी हो गया खासकर महिलाओं में जो प्रसव के पश्चात होता है उसके रोकथाम के लिए कौन से विशेष योगासन और प्राणायाम लाभकारी हैं?
0: वो उनका केस में डिपेंड करते हैं कि कैसे है उनका क्या हो गया अंदर सिर्फ लोअर बैक पेन है या कुछ अंदर डिस्क का प्रॉब्लम है वो जैसे वजह से वैसे योगा करते हैं हम तो कुछ आसनास है जैसे भुजंगासना शलभासना धनुरासना अर्धचक्रासना ऐसे आसनास कमर दर्द के लिए बहुत अच्छा रहता है और जो हृदय रोग आप बोल रहे టెన్షన్ బీపీ బ్లడ్ ప్రెషర్ కమ్ కర్నే కే లియే యోగాసనాస్ హే ప్రాణాయామ హే తో ఇస్మే ఇండికేషన్స్ భీ హే కాంట్రా ఇండికేషన్స్ భీ హే వో దేఖ్ కే హమ్ జో ఇండికేటెడ్ హే వహీ యోగా కర్నా పడేగా జైసే ప్రాణాయామ మే అగర్ బ్లడ్ ప్రెషర్ హే తో కపాల్ భాతి నహీ కర్నా జైసే బినా గురు కే సాథ్ కోయి అగర్ ఆప్కో టీక్ తరహ ఇన్స్ట్రక్టర్ నహీ హే తో జైసే చాయే వైసే నహీ కర్నా तो इंस्ट्रक्टर का इंस्ट्रक्शंस लेके कुछ इंडिकेटेड है कुछ कॉन्ट्रा इंडिकेटेड है वो देख के तो योगा बनाना पड़ता
1: जी. अब हम बात करेंगे जो मौसमी बीमारियां होती हैं पवित्रा जी जैसे कि वायरल हो गया मतलब कोई फ्लू हो गई मतलब मौसम जैसे भी बारिश का सीजन स्टार्ट होने वाला है मॉनसून आने वाला है तो उसमें भी तो ऐसे किस प्रकार के विशेष आहार विहार हमारे होने चाहिए खान पान होने चाहिए या फिर इसके प्रति भी कोई प्रतिबंधिता है कि हाँ भाई ये प्रतिबंध है ये इस मौसम में ये नहीं लेना चाहिए ऐसे करना चाहिए तो वो जो हमारे दैनिक दिनचर्या के आहार विहार हैं उसके बारे में बताएं.
0: इसमें डरने का कुछ भी बात नहीं है
1: जी
0: हम सिर्फ प्रिपेयर्ड रहना है बस अभी बारिश का मौसम है हमारा बॉडी प्रिपेयर्ड रहना हमारा इम्यून सिस्टम अच्छे से रखना
1: जी
0: तो वेल ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫుడ్ లేనా बाहर का खाना नहीं लेना, विटामिन सी जो ज़्यादा है वो इम्यून सिस्टम को बूस्ट करता है, तो विटामिन सी का फूड्स बोले तो सिट्रस फ्रूट्स, सिट्रस पाइनएप्पल होता, ऑरेंजेस, बेरीज,

0: स्वस्थ शरीर, शांत मन और संतुलित जीवन, यही है योग का संदेश।
1: योग केवल व्यायाम नहीं बल्कि स्वयं को जानने, समझने और अपने भीतर की ऊर्जा को जागृत करने का माध्यम है।
0: आज के इस व्यस्त जीवन शैली में जब तनाव, भाग दौड़ और चुनौतियाँ हमारे जीवन का हिस्सा बन गई है, तब योग हमें सिखाता है संतुलन, संयम और सकारात्मकता।
1: 21 जून को विश्व भर में मनाए जाने वाले अंतर्राष्ट्रीय योग दिवस के अवसर पर आकाशवाणी हैदराबाद के विभिन्न कार्यक्रमों में योग से जुड़े विविध पहलुओं पर होगी विशेष प्रस्तुति।
0: योग का महत्व, योग का विज्ञान, विशेषज्ञों के विचार, प्रेरणादायक अनुभव और उपयोगी जानकारियाँ।
1: तो आइए योग को केवल एक दिन तक सीमित ना रखें, बल्कि उसे अपने जीवन का हिस्सा बनाएं।
0: 21 जून तक और अंतर्राष्ट्रीय योग दिवस के दिन भी बने रहिए आकाशवाणी हैदराबाद के साथ
1: और मनाइए अंतर्राष्ट्रीय योग दिवस।
2: హిందీ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం అంటే రేపు సాయంత్రం 7:15 పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిల్లో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఇందులో వర్షాకాలంలో కోళ్ల పెంపకం నిర్వహణ ఈ అంశం గురించి రాజేంద్రనగర్ కోళ్ల పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ హనుమంతరావు గారు రైతులు, పశుపోషకులు, పశుపాలకులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు ప్రామాణిక సమాధానాలు, సలహాలు తెలియజేస్తారు. ఆసక్తి గల రైతులు, పశుపోషకులు మీరు ఫోన్ చేయాల్సిన నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324 0852. గమనిక విన్నారు. ఆకాశవాణి సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. రేపు యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్లో వన్ డే కౌంట్డౌన్ ఈవెంట్ ఈరోజు ఘనంగా జరిగింది. పచ్చదనాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. రేపు నిర్వహించనున్న నీట్ జాతీయ అర్హత ప్రవేశ పునః పరీక్షకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈవేళ దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ చేపడుతోంది. రాష్ట వ్యాప్తంగా ఈరోజు వడగాలులు కొనసాగుతాయని, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో సాయంత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ప్రపంచవ్యాప్తంగా రేపు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఏడాది ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే అంశాన్ని ప్రధాన ఇతివృత్తంగా ఎంపిక చేశారు. యోగా దినోత్సవం వేడుకలను పురస్కరించుకుని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో వన్ డే కౌంట్డౌన్ ఈవెంట్ ఈరోజు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా, మాజీ ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, హర్యానా మాజీ గవర్నర్ దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, భారతదేశం విశ్వగురువుగా నిలిచేందుకు మన సంస్కృతి సంప్రదాయాలే కారణమని, ప్రపంచానికి మన దేశం అందించిన అత్యంత గొప్ప అపురూపమైన కానుక యోగా అని అన్నారు. రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా మాట్లాడుతూ, వేల సంవత్సరాలుగా మానవాళికి ఆరోగ్యకరమైన జీవనం, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక సమతుల్యతకు మార్గం చూపిన భారతదేశపు సనాతన జ్ఞాన సంప్రదాయం యోగా అని చెప్పారు.
1: आज इस गौरवशाली मंच से हम सब यह दृढ़ संकल्प लें, योग को केवल एक दिन का उत्सव नहीं बल्कि अपने दैनिक जीवन का एक अनिवार्य हिस्सा बनाए. जब देश का प्रत्येक नागरिक शारीरिक और मानसिक रूप से सशक्त होगा, तभी हम एक स्वस्थ, समृद्ध और आत्मनिर्भर भारत के निर्माण में अपना अमूल्य योगदान दे सकेंगे.

0: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ భారత ప్రాచీన యోగాను ప్రపంచానికి పరిచయం చేసి అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రాచుర్యం కల్పించిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మోదీ చొరవతోనే యునైటెడ్ నేషన్స్ అధికారికంగా జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిందని, ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమని చెప్పారు.
1: గత 7 సంవత్సరాలుగా మనము 24 అవర్స్ కౌంట్ డౌన్ కింద యోగాకు సరిగ్గా 24 గంటల ముందు మన హైదరాబాద్ లో ఈ కార్యక్రమాన్ని గత అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ఇంకా భవిష్యత్తులో చాలా అద్భుతంగా మరింతగా ఈ హైదరాబాద్ జిల్లాని, హైదరాబాద్ ప్రజలను సంఘటితం చేసి వాళ్ళను కూడా భాగస్వాములు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి.
0: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు. నేటి పరుగుల జీవన శైలిలో పెరుగుతున్న మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు యోగాయే ఉత్తమ మార్గమని వికారాబాద్ జిల్లా పతంజలి యోగా సమితి గౌరవ అధ్యకులు శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈ నెల 21వ తేదీన తాండూరులో యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ తెలియజేశారు.
2: ప్రజలందరూ వయసుతో సంబంధం లేకుండా ఈ యోగాభ్యాసన కార్యక్రమంలో పాల్గొని నేటి మారుతున్న అలవాట్లకు, మానసిక ఒత్తిళ్లకు యోగా అనేది విరుగుడు కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కొంత సమయాన్ని యోగాభ్యాసన కార్యక్రమానికి కేటాయించి యోగా చేయడం మూలంగా మానసికంగా స్థిరత్వాన్ని, శారీరక దృఢత్వాన్ని పొందడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొని దిగ్విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి.
0: వనపర్తి జిల్లాలో అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా క్రీడలు, యువజన సర్వీసుల శాఖ అధికారి సుధీర్ రెడ్డి చెప్పారు. గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల మైదానంలో ఉదయం 6 గంటలకు జరిగే కార్యక్రమంలో విద్యార్థులు, అధికారులు, యోగా సంఘాల సభ్యులు పాల్గొనాలని సుధీర్ రెడ్డి కోరారు.
3: ఆదివారం రోజు అంతర్జాతీయ యోగా డే పురస్కరించుకుని వనపర్తి పట్టణంలోని ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాల మైదానంలో యోగా డే నిర్వహించుకోవడం జరుగుతుంది. కార్యక్రమంలో అందరూ పాల్గొని అంతర్జాతీయ యోగా డే విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను.
0: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆయుష్ ఆరోగ్య మందిర్ యోగా శిక్షకులు ఎలిగేటి కృష్ణ ఆకాశవాణితో మాట్లాడుతూ,
4: యోగా ద్వారా శారీరక, మానసిక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు మరియు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన సమాధిని పతంజలి మహర్షి అష్టాంగ యోగను అందించడం జరిగింది. దాని ఆధారంగా మనము యోగా చేద్దాము. నిత్యము సూర్య నమస్కారాలు అభ్యాసం చేస్తే శారీరక శక్తి పెరుగుతుంటుంది.
0: సిద్దిపేటకు చెందిన యోగా శిక్షకులు బీర్కూరి మనోహర్ మాట్లాడుతూ, ప్రతిరోజు యోగా చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు.
5: యోగా ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, తేజస్సు, ఓజస్సు, వ్యాధి నిరోధక శక్తి, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం, మనోధైర్యం, ఉత్సాహం పెంపొందుతాయి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. నాగర్ కర్నూలులో వన మహోత్సవాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ, పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పులను ఎదుర్కోవాలంటే విస్తృత స్థాయిలో మొక్కలు పెంచాలన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం కూడా ముఖ్యమని, పచ్చదనాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని, వాటిలో ప్రజల భాగస్వామ్యం అవసరమని అన్నారు. ఎంపీ మల్లు రవి, నాగర్ కర్నూలు అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత నిధులు విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా 9,44,00,000 మందికి పైగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి 18,840 కోట్ల రూపాయలకు పైగా నిధులు నేరుగా జమ చేస్తారు. దేశవ్యాప్తంగా రేపు జరిగే నీట్ యూజీ పునః పరీక్షను పారదర్శకంగా నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దేశ విదేశాల్లోని 565 నగరాల్లో మొత్తం 22,79,000 మందికి పైగా అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారు. పరీక్షను పర్యవేక్షించేందుకు 2,00,000 మందికి పైగా సిబ్బంది నియమించారు. అక్రమాలు అరికట్టేందుకు సీసీటీవీ నిఘా, బయోమెట్రిక్ వెరిఫికేషన్, జీపీఎస్ ఎస్కార్ట్ వాహనాలతో సహా వివిధ రకాల భద్రత ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్టీఏ మాక్ డ్రిల్ చేపట్టింది. పరీక్షల్లో మోసాలకు కారణమయ్యే చట్టవిరుద్ధమైన కంటెంట్ వ్యాప్తిని అడ్డుకోవడానికి టెలిగ్రామ్ యాప్ను తాత్కాలికంగా నిలిపివేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. గడిచిన 12 ఏళ్లలో భారత ప్రభుత్వం సాధించిన విజయాలు, దేశంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులపై హైదరాబాద్ కవ్వాడిగూడలో

0: సీజీఓ టవర్స్ లో పీఐబీ ఆధ్వర్యంలో వార్త ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ మాట్లాడుతూ, గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నాయకత్వంలో దేశం పలు రంగాల్లో గణనీయ పురోగతి సాధించిందని చెప్పారు. రాష్ట వ్యాప్తంగా ఈరోజు కూడా వడగాడ్పులు కొనసాగుతాయని, దక్షిణ తెలంగాణ జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. హైదరాబాద్ లో రాత్రి అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కక్షిదారులకు సత్వర న్యాయం అందించడంలో లోక్ అదాలత్లు కీలకమని ములుగు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్వీపీ సూర్యచంద్రకళ అన్నారు. జాతీయ లోక్ అదాలత్ ను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ, రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోవాలని ఆమె సూచించారు. కేసుల సత్వర పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్లు సమర్థ వేదికగా నిలుస్తాయని నల్గొండ జిల్లా జడ్జ్ పవన్ కుమార్ అన్నారు. జిల్లా న్యాయసేవ సంస్థ ఆధ్వర్యంలో నల్గొండ కోర్టులో జాతీయ లోక్ అదాలత్ ను ఆయన ప్రారంభించారు. కక్షిదారులకు సత్వర న్యాయం అందించడంలో లోక్ అదాలత్లు కీలక పాత్ర పోషిస్తాయని కరీంనగర్ జిల్లా సెషన్స్ జడ్జ్ శివకుమార్ అన్నారు. జిల్లా కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, అధికారులు కూడా పాల్గొన్నారు. మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఈ నెల 26వ తేదీన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ నిరోధక దినోత్సవం సందర్భంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారి స్వరూపరాణి చెప్పారు. పాఠశాలలు, కళాశాలల్లో పోటీలు, ఈ ప్రతిజ్ఞ కార్యక్రమాలు చేపట్టి మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజల్లో చైతన్యం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. కంటి ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా తరచూ పరీక్షలు చేయించుకోవాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నల్గొండలో ఉచిత కంటి శిబిరాన్ని నిర్వహించారు. విద్యా ప్రమాణాల పెంపులో పెద్దపల్లి జిల్లాను రాష్టంలో అగ్రగామిగా నిలిపినందుకు జిల్లా కలెక్టర్ కోఎ శ్రీహర్షకు గవర్నర్, ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రశంసా పత్రం లభించడంపై ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు హర్షం వ్యక్తం చేశారు. రేపు యోగా దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లో వన్డే కౌంట్డౌన్ ఈవెంట్ ఈరోజు ఘనంగా జరిగింది. పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. రేపు నిర్వహించనున్న నీట్ జాతీయ అర్హత ప్రవేశ పునః పరీక్షకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈవేళ దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ చేపడుతోంది. రాష్ట వ్యాప్తంగా ఈవేళ వడగాడ్పులు కొనసాగుతాయని, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో సాయంత్రం భారీ వర్షాలు కురవచ్చునని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వనితాలోకం.

0: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో పారడైజ్ లాస్ట్ శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి కథానిక వింటారు.
1: వర్షం పెద్దదైంది. నగరం మెత్తగా తాకుతున్న వాన చినుకుల్లో తడిసిపోతోంది. రోడ్ల మీద వాహనాలు పరుగులు పెడుతున్నాయి. ఆ రొద చెవులకు వినిపిస్తున్నా ఆమె పట్టించుకోనట్టు ఆ వానలో తడిసిపోతూ నడుస్తోంది. ఆమెకి ఇప్పుడు ఒకటే లక్ష్యం, అదే ఆమె గమ్యం. చినుకులు మొహం మీద చల్లగా తగులుతూ మెడమీదకు జారిపోతున్నాయి. ఒకప్పుడు వానంటే ఆమెకు అమితమైన ఇష్టం. ఎందుకంటే అప్పుడు ఆమె పక్కన అతను ఉన్నాడు. ఇప్పుడు అతను లేడు, ఆమె మాత్రం ఉంది. గోరింకను కోల్పోయిన రామచిలుక గూడు వదిలి ఒంటరిగా బయటకు వచ్చింది. నిజానికి ఆమెకి వానలో తడవడం అంటే చాలా ఇష్టం. అతనితో కలిసి వానలో గంతులేసిన రోజులు గుర్తొస్తున్నాయి. అతనితో

జీవితం వానతో మొదలైంది. అంతం కూడా వానతో అయితే అంతకన్నా ఏం కావాలి? హుస్సేన్ సాగర్ లైట్ల వెలుగులో మెరిసిపోతోంది. దూరంగా బుద్ధుడి విగ్రహం. ఆ వెనక నీకన్నా నేనింకా ఎత్తులో ఉన్నాను అంటున్నాడు అంబేద్కర్. ఎక్కడా చోటు లేకుండా గొడుగులు పట్టుకుని కొందరు, చేతిలో ఉన్న బ్యాగులు తలమీద పెట్టుకుని కొందరు అసహనంగా వానలోకి చూస్తున్నారు. ప్రద్యుమ్నతో ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చింది. ఎన్నో మధుర స్మృతులు ఇక్కడే పోగేసుకుంది. అవన్నీ మూటకట్టుకుని ఈ నది గర్భంలో దాక్కోవాలని వచ్చింది. కాని ఎలా? నిట్టూర్చింది. ప్రద్యుమ్నతో పరిచయం అయిన రోజులు గుర్తుకొచ్చాయి. ఆ రోజు కూడా ఇలాగే వర్షం పడుతోంది. యాబిట్స్ జనరల్ పోస్ట్ ఆఫీస్ దగ్గర నుంచి నాంపల్లికి నడుస్తోంది. వర్షం మొదలవడంతో దగ్గరలో ఉన్న హోటల్ ఆవరణ వైపు పరిగెత్తి అక్కడ నిలబడింది. అప్పుడే సరిగ్గా ప్రద్యుమ్న కూడా అక్కడికే వచ్చాడు. వర్షం పెద్దది అవుతున్నా కొద్దీ చాలా మంది వచ్చి అక్కడ చేరుకున్నారు. జనం ఎక్కువ అవడంతో ఆమె అతన్ని తగులుతూ నిలబడాల్సి వచ్చింది. ముడుచుకుని ఇబ్బందిగా నిలబడింది. అతను ఆమె ఇబ్బంది గమనించాడు. లోపలికి వెళ్లి కాఫీ తాగితే కనీసం అరగంట కూర్చోవచ్చు, వెడదామా, ఈ లోపల వర్షం తగ్గచ్చు అన్నాడు. ఆమె ఆశ్చర్యంగా చూసింది. ఏమాత్రం పరిచయం లేని తనతో నేరుగా కాఫీ తాగడానికి రమ్మని అడగడానికి ఎంత ధైర్యం అనుకుంది. అలా చూడకండి, ఇంత ఇబ్బంది పడుతూ నిలబడే కన్నా హోటల్ లోపల హాయిగా కూర్చోవచ్చు కదా అని అన్నాను అన్నాడు. నిజమే కదా అనుకుంది ఆమె. పదండి అంది. ఇద్దరూ హోటల్ లోపలికి వెళ్లారు. గట్టిగా ఉరుములు మెరుపులు మొదలయ్యాయి. వాన ఉధృతంగా కురుస్తోంది. చూశారా, సమయానికి మంచి ఆలోచన వచ్చి లోపలికి వచ్చాం అన్నాడు. అవును అన్నట్టు తల ఊపింది. టేబుల్ దగ్గరకు వచ్చిన సర్వర్కి 2 ప్లేట్స్ ఇడ్లీ చెప్పాడు. అదేంటి, కాఫీనే అన్నారుగా. వర్షం పరిస్థితి చూస్తే అరగంటలో తగ్గేలా కనిపిస్తోందా, అందుకే ఇడ్లీ ఆర్డర్ చేశాను. కాఫీ మాత్రం అయితే అరగంట కూర్చోగలం, ఇడ్లీ కూడా తింటే మరో అరగంట కూర్చోవచ్చు, అందుకే అన్నాడు. నా పేరు ప్రద్యుమ్న, మీ పేరు అడిగాడు. కృతి. నేను డెల్ కంపెనీలో చేస్తున్నా. మీరు? నేను జూనియర్ కాలేజీ లెక్చరర్ని. అతని కళ్లల్లో నిజాయితీ ఆమెని కట్టి పడేసింది. ఆమె నవ్వులో స్వచ్ఛత అతన్ని కట్టేసింది. ఎంత సమయం గడిచిందో తెలియకుండా వాళ్ల మధ్య కబుర్లు దొర్లాయి. వాన తగ్గిందని జనం విలవిల్లాడుతూ రోడ్డున పడ్డారు. అతను బండి తీసుకొచ్చాడు. ఆమె ఎక్కింది. బండి నల్లకుంట వైపు కదిలింది. ఆ రోజు నుండి వారు తరచూ కలవడం మొదలుపెట్టారు. కాఫీ కప్పులతో కలిసిన మాటలు బండి మీద ప్రయాణంలో మరింత పెరిగాయి. ఆ మాటల్లో పరస్పరం భావాలు పంచుకున్నారు, ప్రేమను పెంచుకున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఇరుపక్షాల పెద్దల అంగీకారంతో వైభవంగా పెళ్లి జరిగింది. మొదట్రాతి ఆమెని 2 చేతుల్లో బంధించి, వర్షమా, ఎంత చేస్తివే, నాకో వరాన్నిస్తివే అన్నాడు నాటకీయంగా. ఆమె ఫక్కు నవ్వింది. తమరికి ఈ కళ కూడా ఉందా అంది. 64 కళలు ఉన్నాయి, ఒక్కొక్కటే ప్రదర్శిస్తా. ముందు ఈ కళ, దీన్ని శృంగార కళ అంటారు. ముందుగా ఇలా సున్నితంగా చుబుకం పట్టుకుని కళ్లల్లోకి చూస్తూ మెత్తగా నవ్వి పెదవులతో ఐ లవ్ యూ అని చెప్పాలన్నమాట. మంచం మీద తన ఎదురుగా మంచానికి కట్టిన మల్లె చెండ్లు కాక మరో మల్లె చెండులా కూర్చున్న ఆమె భుజాలు పట్టుకుని దగ్గరకు తీసుకున్నాడు. స్నేహితుడిగా ఎన్నోసార్లు అతనికి దగ్గరగా కూర్చుంది. ఎన్నోసార్లు ఇద్దరు కలిసి వంటగదిలో వంట చేశారు. అనేక సార్లు అతని స్పర్శ తగులుతూనే ఉంది. కాని అప్పుడెప్పుడూ కలగని ఒక మధురానుభూతి కలిగింది ఆమెకి. శృతి చేసి పెట్టిన వీణతీగల్లా ఆమె నరాలు తీయని రాగం ఆలపించాయి. అప్రయత్నంగా అతని గుండెల మీద వాలిపోయి చుట్టుకుపోయింది. అతను మరింత దగ్గరగా తీసుకున్నాడు. కృతి, నాకు అనవసరమైన డైలాగ్స్ చెప్పడం ఇష్టం లేదు, కాని ఒకటే మాట చెప్తాను. నేను నిన్ను కలిసిన మరుక్షణం నుంచి హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను. నీకోసం నా ప్రాణం అయినా సరే అలవోకగా ఇచ్చేస్తాను. ఇది నిజం. నువ్వు ఎప్పుడూ ఏ సందర్భంలోనూ బాధపడకూడదు, దుఃఖపడకూడదు. నేను నాకు చేతనైనంత వరకు ఎలాంటి ఇబ్బందులు కష్టం లేకుండా చూసుకుంటా. పొరపాటున నా వలన ఏదన్నా జరిగితే వెంటనే నిలది. అంతేకాని నాతో దెబ్బలాడడం, మాట్లాడకుండా ఉండడం లాంటివి చేయొద్దు. నేను చచ్చిపోతాను. చటుక్కున వెనక్కి తిరిగి కుడిచేయి అతని పెదాల మీద నొక్కిపెట్టి, ఇలాంటి మాటలు మాట్లాడతారా ఈ సమయంలో అంది కంపిస్తున్న స్వరంతో. ఆమె కళ్లెల్లో కన్నీరు చూసి, సారీ సారీ, ఇంకెప్పుడు మాట్లాడాను, సరేనా, నవ్వు మరి అన్నాడు ఆమెకి గిలిగింతలు పెడుతూ. కన్నీళ్ల మధ్య నవ్వుతూ, చాలు చాలు, ఆపు, గిలిగింతల కోసం ఇన్ని విన్యాసాలు చేయక్కర్లేదు, నువ్వు నన్ను స్పృశించగానే ఒళ్లంతా తుళ్ళింత అంది. అయితే ఇంకెందుకు ఆలస్యం అంటూ గబుక్కున దగ్గరికి లాక్కున్నాడు. అనురాగ సంగమం తర్వాత అతని గుండెల మీద పడుకుని, నాకు కళ ఉంది, ఆ కళ నెరవేర్చుకోవడానికి నువ్వు సహకరిస్తావుగా అంది. ఏమిటా కళ అని అడిగాడు. స్వంత

ఏర్పరచుకుని మంచి కారు కొనుక్కుని ముచ్చటగా ఇద్దరు పిల్లల్ని కని వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వడం. అంతేనా? తప్పకుండా సహకరిస్తా. అంతేనా అని ఈజీగా అనకు. ఇప్పటినుంచే మనం ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, సరేనా? ఓకే మేడం. అయినా మొదటి రాత్రి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? మరేం మాట్లాడాలో అల్లరిగా అడిగింది. గలగలా నవ్వుతూ మరోసారి దగ్గరగా లాక్కున్నాడు మరో సంగమానికి. ఆమె జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. అది చాలా మధురంగా ఉంది. అతని మంచి మనసులో ఆమె కొలువైపోయింది. అతని పెదాల మీద ఆమె పేరు నిత్య జపం అయింది. అతని ప్రపంచం ఆమె అయింది. సరిగ్గా 4 నెలల తర్వాత అతను శుభవార్తతో వచ్చాడు. నీకో శుభవార్త చెప్తా, నాకేమిస్తావు అన్నాడు. ఇవ్వడానికి నా దగ్గర ఇంకేముంది, మనశ్శరీరాలు సమర్పించాను అంది. చాలా అపురూపమైంది, ఉంది, అది ఇంకా ఇవ్వలేదు అన్నాడు. ముందు శుభవార్త చెప్పు. ఓకే, ముందు చెప్పాకే అడుగుతాలే అంటూ ఆమె కూర్చున్న కుర్చీలోనే ఆమెని అత్తుకుని కూర్చుంటూ నీ డ్రీమ్ హౌస్ వచ్చేస్తుంది అన్నాడు. నిజంగా అంది. నిజంగా నిజం. మా ఆఫీసులో చాలా మంది ఇవాళే అడ్వాన్స్ ఇచ్చారు. గచ్చిబౌలిలో విల్లాస్ కడుతున్నారు. చాలా పెద్ద బిల్డర్స్, సిటీలోనే చాలా పెద్ద కన్స్ట్రక్షన్స్ కంపెనీ. ఇదిగో బ్రోచర్, ఇది పెద్ద హాలు, ఓపెన్ కిచెన్, ఈ పక్క మెట్లు, పైన 3 బెడ్రూమ్స్, కింద 1 బెడ్రూమ్, అది గెస్ట్ బెడ్రూమ్, వివరించసాగాడు ప్రద్యుమ్న. బ్రోచర్ చూస్తూ ఎంత బాగుందో గేటెడ్ కమ్యూనిటీ, అబ్బా గార్డెన్ ఎంత బాగుందో, మధ్యలో ఫౌంటైన్, ఇది కమ్యూనిటీ పార్క్ అనుకుంటా, ప్రతి ఇంటికి చుట్టూ ఓపెన్ ప్లేస్ ఉంది కదా, ఇదిగో ఇక్కడ ఇచ్చాడు, చాలా బాగుంది, రేపే అడ్వాన్స్ ఇచ్చే ప్రద్యు అంది ఎగ్జైటింగ్ గా. నవ్వుతూ ఆమె పక్క నుంచి లేచి మరో కుర్చీ లాక్కుని కూర్చుని అన్నాడు, మేము ఫిజికల్ విజిట్ చేశాం, ఏరియా కూడా చాలా బాగుంది, నీకు బాగా నచ్చుతుంది కూడా. నాకేం కావాలో, నాకెలా ఉంటే నచ్చుతుందో నాకన్నా నీకే బాగా తెలుసు ప్రద్యు, నా కల ఇంత త్వరగా నిజమవుతుందని ఊహించలేదు. థ్యాంక్ యూ డియర్, అతని చేయి తన చేతిలోకి తీసుకుని అరచేతిలో ముద్దు పెట్టుకుంది. ఇంత కష్టపడి ఇంత పెద్ద గిఫ్ట్ ఇస్తుంటే ఇదే నువ్విచ్చే రిటర్న్ గిఫ్ట్ అలిగినట్టు అన్నాడు. కిలకిలా నవ్వుతూ కుర్చీలోంచి లేచి అతని దగ్గరగా వచ్చి మెడ చుట్టూ చేతులు పెనవేసి తప్పకుండా ఇస్తా మంచి గిఫ్ట్ అంది. ఆ రోజే వాళ్ల పెళ్లి రోజు. సరిగ్గా గత ఏడాది ఇదే రోజున వాళ్ల ప్రేమ ఫలించి పెద్దల ఆశీర్వాదంతో దంపతులు అయినారు. ఉదయం నుంచి శుభాకాంక్షల వెల్లువ మొదలైంది. తలంటుకుని జుట్టు ఆరబెట్టుకుంటూ వచ్చిన ఆమె వెనకే వచ్చి ఆమె చేతిలో నుంచి పట్టుకుచ్చులాంటి జుట్టు చేతిలోకి తీసుకుని ఆ జుట్టుతో తన మొహం కప్పుకున్నాడు. మెడ వెనక్కి పెట్టి నవ్వుతూ ఏంటిది, ఏమైంది అంది. ఈ జుట్టులో చిక్కుకుపోవాలని ఉంది అన్నాడు. వెనక్కి అతనికి అభిముఖంగా తిరిగి తన జుట్టు అతని చేతి నుంచి విడిపించుకుంటూ అంది, నా గుండెల్లో నిన్ను దాచేసుకున్నాను ప్రద్యు, ఇంకా ఎక్కడికి వెళ్లలేవు. అమ్మయ్యా చాలా సెక్యూర్డ్ ఫీలింగ్, సరే ఇలారా నీకు సర్ప్రైజ్ అంటూ ఆమె చేయి పట్టుకుని బెడ్రూంలోకి తీసుకుని వెళ్లి తన బట్టలు ఉన్న షెల్ఫ్ తెరిచాడు. బట్టల అడుగున ఉన్న క్యారీ బ్యాగ్ తీసి కళ్లు మూసుకో అన్నాడు. ఏమిటో ఆ సర్ప్రైజ్ అంటూ కళ్లు మూసుకుంది. కళ్లు తెరవకు అంటూ అతను వెనక్కి వెళ్లాడు. మెడ మీద చల్లగా తగలడంతో ఆమె చేత్తో తడుముకుని గబుక్కున కళ్లు తెరిచింది. ఏంటిది, సంతోషంతో గట్టిగా అరిచింది. చూసుకో ఇదిగో అద్దం, ఆమె భుజాలు పట్టుకుని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరగా నడిపించి అద్దం ముందు నిలబెట్టాడు. నక్షత్రాల వరుసలాంటి డైమండ్ నెక్లెస్, ఎంత బాగుంది, చెప్పా చేయకుండా ఇంత ఖరీదైన బహుమతి. కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఉద్వేగంతో చటుక్కున అతన్ని కౌగిలించుకుని, ఎంత బాగుంది ప్రద్యు, ఇది నీ గిఫ్ట్, ఇది కానుక కాదు, నీ ప్రేమకి సాక్ష్యం, జీవితాంతం ఈ ప్రేమ ఇలాగే ఉంటుంది కదూ అంది. ఉండదు, అల్లరిగా అనవి ఇంకా పెరుగుతుంది అన్నాడు. నిన్ను షాపింగ్ తీసుకుని వెళ్లి డ్రెస్ కొనాలి అనుకున్నాను, కానీ నీలా ఇలా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలన్న ఆలోచన నాకు రాలేదు, ముద్దు బుర్రా అంది. నాకు కావాల్సిన గిఫ్ట్ వేరే ఉంది, అది నీకు తెలుసు, దానికోసం కళ్లు కాయలు కాస్తున్నాయి అన్నాడు. ఏం కాయలు, కొంటెగా అంది. పిల్లకాయలు. కృతికి బాధగా అనిపించింది. పాపం పిల్లల కోసం తనకన్నా ఎక్కువగా తప్పిస్తున్నాడు, ఎందుకు లేట్ అవుతోంది, ప్రతి నెలా పీరియడ్స్ రాగానే దిగులుగా అనిపిస్తోంది, కొందరికి పెళ్లి అయిన 2 నెలలకే ప్రెగ్నెన్సీ వస్తుంది, కొందరికి 6 నెలలకే, తనకేమైంది దిగులుగా అంది. రేపు డాక్టర్ దగ్గరికి వెళ్దామా ఒకసారి చెకప్కి, తొందర పెడుతున్నానా, పర్వాలేదులే కృతి, ఏడాదిగా ఇంకా కొంతకాలం ఫ్రీడమ్ ఎంజాయ్ చేద్దాం, అయినా ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు, త్వరగా రెడీ అవ్వు బయటకు వెళ్దాం, ఇవాళ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి డిన్నర్ వరకు అన్నీ బయటే, ఎడా పెడా తిరిగిద్దాం పద అన్నాడు. మన ప్రేమ పటిష్టం అవ్వాలంటే పిల్లలు ఉండాలి, మన బంధానికి వాళ్లు వారధులు, రేపు ఖచ్చితంగా వెడదాం డాక్టర్ దగ్గరికి ప్లీజ్ అంది. ఆమె నుదుటి మీద ఎగురుతున్న ముంగుర్లు సవరిస్తూ, నీకంత తొందరగా ఉంటే వెళ్దాంలే అన్నాడు. థ్యాంక్స్.

ఉల్లాసంగా వెళ్లిపోయింది తయారవడానికి. కానీ తెల్లవారేసరికి జీవితంలో అనూహ్యమైన మార్పు వచ్చింది. సరిగ్గా 6 గంటల వ్యవధిలో ఆమె జీవితంలో హరికేన్ లాంటి తుఫాన్ వచ్చేసింది. ఆ ప్రళయంలో కన్న కలలు, పెంచుకున్న ఆశలు కూకటి వేళ్లతో కళ్ల ముందే విరిగిపడ్డాయి. నిద్రలేస్తూనే విరుచుకుపడిన అతను, కుప్పకూలిన ఆమె, ఆందోళన, దిగులు, గుండెల్లో దడ, అంబులెన్స్ హారన్ కన్నా భయంకరంగా, హాస్పిటల్ చేరగానే గుండెని చీచేసే వార్త, హీ ఈజ్ నో మోర్, మ్యాసివ్ హార్ట్ అటాక్. ప్రపంచం మొత్తం అంధకార బంధనం అయింది. జీవన చక్రం ఆగిపోయింది. ఆమె కన్నీళ్లు వాన నీళ్లతో పాటుగా ప్రవహించసాగాయి. వెక్కిళ్లు, ఉరుములు, మెరుపుల మధ్య గిలగిల్లాడాయి. ఎందుకు బతికి ఉన్నావు కృతి? ప్రద్యుమ్న లేని ఈ జీవితం నీకు అవసరమా? అంతరాత్మ ప్రశ్నించింది. ఆనలో తడిచిపోతును బిడ్డా, దా ఈడ కూసో. అక్కడే గోనె పట్టా కప్పుకునికి సిమెంట్ బెంచి మీద ముడుచుకుని కూర్చున్న స్త్రీ పిలిచింది. కృతి ఆమె వైపు చూసింది. ఆమె పక్కన మూట, అందులో నుంచి కనిపిస్తున్న మొక్కజొన్న కండెల చివర్లు. దుఃఖం ఘనీభవిస్తూ కృతి గుండెల్లో రా ఇలా మారిపోతోంది. మాట రావడం లేదు. ఆమె మూట దగ్గరగా లాక్కుని చోటు కల్పించి మళ్లీ పిలిచింది. కృతికి వెళ్లాలనిపించడం లేదు. వర్షం వల్ల జనం జాగా కూడా లేకుండా ఓ పక్క తడిసిపోతూనే నిలబడి ఉన్నారు. రోడ్లన్నీ గట్టు తెగిన నదులు పొంగినట్టున్నాయి. 5 నిమిషాలు కళ్లు మూసుకుని గుండె దిటవ్ చేసుకుని ఈ నదిలో దూకేస్తే ఛ, కనీసం ఆ అదృష్టం కూడా ఇవ్వలేదు దేవుడు. ఏడుపొస్తోంది. ఏ రైలు పట్టాల మీదకో వెళ్లాల్సింది. సెంటిమెంటుతో వచ్చింది ఇక్కడికి. ఆమె మళ్లీ పిలిచింది. రాబిడ్డా ఈడ కూసో. ఈమె వదిలేలా లేదు. నెమ్మదిగా వెళ్లి ఆమె పక్కన కూర్చుంది. గప్పటి సంధి చూస్తున్నా, కళ్లు తుడుచుకుంటూనే ఉన్నావు. ఎందుకేడుసు నువ్వు బిడ్డ? ఏం కష్టం వచ్చింది? ఆమె ఆప్యాయంగా అడిగింది. మళ్లీ దుఃఖం కరిగి పొంగింది. అడ్డంగా తలాడిస్తూ పళ్ల బిగున్న దుఃఖం బయటకు రాకుండా బిగిస్తూ, ఏం లేదు అంది. నీలెక్కనే నేను ఆడదాన్ని. నాకెరకలేదా? నీ ముఖం చేస్తూనే తెలుస్తుంది మస్తు రందిపడుతున్నావని. ఏందో ఉంది చెప్పు బిడ్డ, కట్టమంటే నాకు తెలుసు అంది. ఆమె స్వరంలో అనేక అనుభవాల రాపిడికి సంబంధించిన ధ్వని వినిపించింది. ఏమీ లేదమ్మా, నేను కట్టుకున్న స్వప్న సౌధం కూలిపోయింది. నాకు బతకడానికి కారణం కనిపించడం లేదు. నా బతుక్కి ఒక అర్థం కనిపించడం లేదు, గాద్గదికంగా అంది కృతి. నాకు గంత పెద్ద మాటలు అర్థం కావు, కాని ఒక్కటి అర్థమైంది, నువ్వు ఎవరినో ప్రేమించను, ఆడు మోసం చేసిండు, అవునా? అంత దుఃఖంలోనూ నవ్వొచ్చింది కృతికి. ప్రతి ఆడపిల్ల కన్నీళ్లకి ఒకటే కారణం, ప్రేమలో ఫెయిల్ అవడం. ఇదే ప్రతివారి ఊహ, అంచనా. లేదమ్మా, పెళ్లి చేసుకున్నాం, హాయిగా ఉన్నాం. ఎందుకో దేవుడికి కన్ను కొట్టింది. ఆయన్ని తీసుకుని వెళ్లిపోయాడు. అయ్యో గట్లనా, పాపం ఎంత కట్టం వచ్చింది బిడ్డా. ఊకో ఊకో, ఏడ్చేం చేస్తావు, బాధపడకు. పిల్లలున్నారా? లేరు. పిల్లలుంటే ఆల కోసం దుఃఖం మింగుతుంటివి, నిట్టూర్చింది అవ్వ. వర్షం తగ్గింది. పుట్టలో నుంచి బయటికి వచ్చిన చీమల్లా జనం రోడ్డు మీదకి పరుగులు పెట్టారు. ఆన తగ్గింది, సీకట్ అయింది. పో బిడ్డ ఇంటికి పో, ఏమైనా ఇంటికి పోయి తిని పండుకో, తప్పదు. నువ్వు వెళ్ళు అవ్వా, తర్వాత వెళ్తా అంది. ఆమె తన మూట తీసుకుని లేవబోతూ తిరిగి కూర్చుంది. అమ్మో, మొత్తం నీ ఇల్లు జరైనాక పోతాయి. అప్పుడు పోతలే అంది రోడ్ల మీద ఉన్న నీళ్లు చూస్తూ. ఈమె వెళ్లిపోతే బాగుండు కృతి. ఆమె వెళ్లడం కోసం ఎదురు చూస్తూ అలాగే కూర్చుంది. ఇంకా కాసేపు కూర్చుని జనం ఎక్కువ లేని చోటు చూసుకుని వెళ్లి గబుక్కున దూకేస్తే ఆ తర్వాత ఎవరు చూస్తేయే? అవ్వ స్వరం, అమ్మా నాకు ఫోన్ల ఆటో చేపిస్తావా అంది. కృతి లేచింది. ఎటు వెళ్లాలవ్వా అని అడిగింది. బాగంబర్పేట. నువ్వు కూడా నాతో రాబిడ్డ, ఆడికెళ్లి వదులే మీ ఇంటికి అంది. నాకు ఇంకా పనుంది, ఇప్పుడే వెళ్లను అంది. ఇయాల ఏం పని బిడ్డ, నడు, రేపు చేసుకుందూపా అంది అవ్వ బలవంత పెడుతూ. కృతికి చిరాగ్గా అనిపించింది. ఇవాళ టైం బాగాలేదు, చావడానికి కూడా ముహూర్తం చూసుకోవాలి కాబోలు అనుకుంటూ, సరే నేను క్యాబ్ బుక్ చేస్తాలే, నిన్ను దింపేసి వెళ్తా, క్యాబ్ బుక్ చేస్తూ అంది. క్యాబ్లో ప్రయాణం చేస్తున్నంతసేపు ఆమె చెప్తూనే ఉంది. జీవితానికి అర్థం ఏమిటి అనే ప్రశ్నకి జవాబు జీవించి ఉన్నంతకాలం లభించదు. వేసే ప్రతి అడుగులో ఆ ప్రశ్నే ఉదయిస్తూనే ఉంటుంది. జీవితానికి అర్థం లేదు, ఉంది. అది ఏమిటో జీవితాన్ని అనుభవించిన వాళ్లకే బాగా తెలుస్తుంది. ఈ ప్రపంచంలోని ఎందరో దగాపడిన స్త్రీలలో నేను ఉన్నాను. 25 ఏళ్ల వయసులో నా ప్రయాణం ఆగిపోయింది అనుకున్నాను. కొంతకాలం జీవించి పోవడమే జీవితానికి అర్థం అనుకున్నాను. కానీ నా కళ్ల ముందు నిస్సహాయంగా నిలబడిన 2 పిల్లలు జీవితానికి అర్థం చెప్పారు. ఆమె తనదైన భాషలో చెబుతూనే ఉంది. అందులో సారం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న కృతి ఆమె చివరి మాటకి ఉలిక్కిపడి ఆమె వైపు చూసింది. ఏమన్నావు అంది. ఆమె నవ్వింది. ఒక్క నిమిషం దిగమ్మా.

ఉంది. ఆమె మాటలకి మంత్రించినట్టు క్యాబ్ దిగింది కృతి. శబ్దానికి ఇద్దరు అమ్మాయిలు గుడిసెలాంటి ఒక ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. ఇల్లు నా బిడ్డలు, ఇళ్ళకి 2-3 ఏండ్లు ఉన్నప్పుడే వాళ్ళ నాయన ఈ లోకం విడిచిపెట్టిండు. ఈ ఇద్దరిని సంపి నేను కూడా చచ్చిపోదామనుకున్నా, కానీ ధైర్యం లేకుండే ఎట్ట బతికినో బతికినా. ఇప్పుడు ఇల్లు ఒక ఆమె డాక్టర్ చదువుతుంది, ఒక ఆమె లాయర్ చదువుతుంది. ఆ దినం నేను సంపి ఉంటే ఈ ఇద్దరిని నేను ఈ లోకానికి ఇచ్చేదాన్ని కాను. చూడమ్మా, ఈ బతుకు దేవుడిచ్చింది, మళ్ళా ఆయన తీసుకుంటానే పోవాలి. చదువుకున్నావు, నీకు నేను చెప్పేది అవసరం లేదు. బతుకంటే ఎందెందో చెప్తారు, కానీ బతుకంటే ఒక ధర్మం. పోయి ధర్మంగా బతుకు. ఎప్పుడన్నా నేను యాదికొస్తే ఈడకొచ్చి యాదమ్మా అని పిలువు. ఒక్క పిలుపుకి మేము ముగ్గురం వస్తాం. పోయిరా. ఆమె మూటల్లో నుంచి 2 మొక్కజొన్న కండెలు తీసి ఇచ్చి మంచిగా కాల్చుకుని నిమ్మకాయ ఉప్పు పెట్టుకుని తినమ్మా అంది. కళ్ళు తుడుచుకుని వదనకుండా తీసుకు.

0: వచ్చి యాదమ్మా అని పిలువు. ఒక్క పిలుపుకి మేము ముగ్గురం వస్తాం. పోయిరా. ఆమె మూటల్లో నుంచి రెండు మొక్కజొన్న కండెలు తీసి ఇచ్చి మంచిగా కాల్చుకుని నిమ్మకాయ ఉప్పు పెట్టుకుని తినమ్మా అంది. కళ్ళు తుడుచుకుని వదనకుండా తీసుకుంది కృతి. తనని కాపాడడం కోసం ఆమె ఎంత తపన పడింది. ఎవరామె? ఆమెకి తనకి ఏమిటి సంబంధం? చూడగానే తన మనసు చదివిన ఈమె ఎంత పెద్ద సైకాలజిస్ట్, ఎంత విశాల హృదయం. కృతి చుట్టూ చూసింది. ఐదారు అంతస్తుల అపార్ట్మెంట్లు నిశ్శబ్దంగా ఉన్నాయి పరిసరాలు. ఆ బహుళ అంతస్తుల భవనాల మధ్య ఒక పూరి గుడిసెలో నివసిస్తున్న ఆమె ఒక పేద తల్లి. యాదమ్మ కాదు, ఒక ప్లేటో, ఒక బుద్ధుడు, ఇంకా ఎందరో తత్వవేత్తల వారసురాలు. ప్రద్యుమ్న, నీతో కలిసి అందమైన భవంతిలో ముత్యాల్లాంటి పిల్లలతో హాయిగా ఉండాలనుకున్నాను. నువ్వు లేని ప్యారడైజ్ ఎందుకు? ఇలాంటి మనసున్న తల్లుల పక్కన స్లమ్ అయితే ఏం ఉండకూడదా? జీవితాన్ని జీవితంగా చూసే ఈమెకన్నా తత్వవేత్తలు ఎవరున్నారు? ప్రద్యు, ధర్మంగా బతకడమే జీవితం అని చెప్పిందామె. నీ తలపులతో జీవిస్తూ నీ ఆశయం నాదిగా సాధించడమేగా నేను నెరవేర్చాల్సిన ధర్మం. అందుకే జీవిస్తాను, తప్పక జీవిస్తాను. ఇదే నేను నీకిచ్చే పెళ్లిరోజు కానుక. చెక్కిళ్ల మీద కన్నీళ్లు కారిపోతుంటే సీటులో వెనక్కి వాలిపోయింది కృతి.
1: మీరింతవరకు పారడైజ్ లాస్ట్ శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి కథానిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఐ శ్వేతాప్రసాద్ గారి లలిత గీతం వింటారు.

వనితా లోకం కార్యక్రమంలో ఇంతవరకు పారడైస్ లాస్ట్ కథానిక విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం 22వ తేదీ సాయంత్రం 7:15 పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిల్లో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఇందులో వర్షాకాలంలో కోళ్ల పెంపకం నిర్వహణ ఈ అంశం గురించి రాజేంద్రనగర్ కోళ్ల పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ హనుమంతరావు గారు రైతులు, పశుపోషకులు, పశుపాలకులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు ప్రామాణిక సమాధానాలు, సలహాలు తెలియజేస్తారు. ఆసక్తి గల రైతులు, పశుపోషకులు, పశుపాలకులు మీరు ఫోన్ చేయాల్సిన నెంబర్లు 0400 STD కోడ్ జత చేసి 2324085252, ఇంకొక నెంబర్ 2324085353.

0: ఈనాటి కార్యక్రమంలో జిజ్ఞాస్ ప్రైమరీ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం.
1: చిన్నారులందరికీ స్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో చక్కని పాటలు, పద్యాలు, శ్లోకాలు, దేశభక్తి గీతాలు, మరెన్నో కబుర్లు వినిపించడానికి మీ ఫ్రెండ్స్ బోల్డంతమంది రెడీగా ఉన్నారు. వీరందరూ పద్మారావు నగర్లోని జిజ్ఞాస్ ప్రీ ప్రైమరీ పాఠశాల నుంచి వచ్చారు. ఒకసారి స్వాగతం చెప్పేద్దామా?
2: నా పేరు లిర్తికాశ్రీ. నేను 5వ తరగతి చదువుతున్నాను. జిజ్ఞాస్ పాఠశాల నుంచి మేమందరం ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు మేము మీ ముందు నాటకాలు, గేయాలు, కథలు, పద్యాలు ఇవన్నీ చెప్పబోతున్నాము. విని ఆనందపడండి. ముందుగా సాన్విత, విశ్రుత్ వీళ్ళు వినాయకుడి పాట పాడబోతున్నారు.

0: థ్యాంక్ యూ.
1: ఇప్పుడు యూకేజీ చదువుతున్న సంతోషి ఆద్య రైమ్స్ చెప్పబోతుంది.
2: చబ్బి చీక్స్, డింపల్ చిన్, రోజీ

0: comes the color from the water gun. Dum, dum, dum, Holi has come. Thank you.
1: ఇప్పుడు పిఆర్ కార్తికయ్య హిందీ రైమ్స్ చెప్పబోతున్నాడు.
2: ఆసే అనార్ అనార్ ఓతే బరే మజేదార్, ఆసే ఆమ్ ఆమ్ ఓతే బరే మజేదార్, చోటీ సే ఇమలి కత్తి కత్తి ఇమలి, ఈ సే ఇక్ కత్తి కత్తి ఇక్, ఊ సే ఉల్లు ఊ సే ఊన్, రుషే రుషే రుషి కత్తే జ్ఞాన్, ఏ సే ఏది ఐ సే ఐనక్, ఓ సే ఒకలి ఔ సే ఔరత్, అంగ్ సే అంగుర్ అహమాలే కుచ్నై. థ్యాంక్ యూ.
1: ఇప్పుడు ముతహల్ ఒక కథ చెప్పబోతున్నాడు.
3: హలో ఎవ్రీవన్, యు ఆర్ లిసనింగ్ టు మొహమ్మద్ ముతహల్ హుసేన్. ఐ గోనా సే యూ షార్ట్ అండ్ నైస్ స్టోరీ ఆఫ్ యాంట్ అండ్ ద డఫ్. వన్స్ దేర్ వాజ్ ఏ లిటిల్ యాంట్ సర్చింగ్ ఫర్ వాటర్ అండ్ ఫెల్ ఇన్ టు ఏ స్ప్రింగ్. ఏ కైండ్ డఫ్ సా హర్ స్ట్రగల్ అండ్ డ్రాప్ ఏ లీఫ్ ఇన్ టు ద వాటర్ అండ్ హెల్ప్ ద యాంట్ టు రీచ్ అవుట్. Later, a ant saw the hunter about to trap the dove. To save the dove, ant beat the hunter to make him drop his net. The dove flew away safely. Moral, one good turn deserves another. Thank you.
1: ఇప్పుడు జయస్వి మానస భగవద్గీతలో కొన్ని శ్లోకాలు మనకు తెలియజేస్తుంది.
4: భగవద్గీత శ్లోకాలు 12వ అధ్యాయం. అత ద్వాదశోధ్యాయ అర్జున వాచ ఏవం సతతయుక్తాయ భక్తాస్వం పరిపాసతే ఏ చా ప్రక్షర మౌర్యత్తం తేజాగేయో పవిత్రమః. శ్రీ భగవాన్ వాచ మయ్యా వేషమనోయేమ నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః మేమేయుత్తక్త మామతాః. ఏత్వా శరమ నిర్దేశం ఔర్యత్తాం పరియుపాసతే సర్వాద్రగుమాశించం చ కూటస్థమచలందువం సన్నియమేడియర్ గ్రామం సర్వత్తాసమబుద్ధయ ఏత్వా అంటి మావేవ సర్వభూత తేరచ. థ్యాంక్ యూ.
1: ఇప్పుడు ఫాతిమా ఒక పద్యం చెప్పబోతుంది.
5: సూరజ్ నికలా ధూప్ ఖిలి ఫూల్ ఖిల్ గయా శహతూత్ పర్ చూలా దార్ ఖుష్బూ చూలా చూల్ రీతు శహతూత్ ఖా. థ్యాంక్ యూ.
1: ఇప్పుడు అభినవ్ రవి కుమార్ తన ఫేవరెట్ టీచర్ గురించి చెప్తున్నాడు.
6: మై ఫేవరెట్ టీచర్ ఈజ్ సైన్స్ టీచర్. షీఈస్ అవర్ క్లాస్ టీచర్. షీ టీచర్స్ సైన్స్. షీఈస్ వెరీ కైండ్. షీ టీచర్స్ విత్ లాట్ ఆఫ్ ఫన్. షీ టెల్ అస్ టు రైట్ నీట్లీ. షీ టేక్ కేర్ ఆఫ్ అస్. ఐ లవ్ మై టీచర్. థ్యాంక్ యూ.
1: ఇప్పుడు భవిష్య తన్విశ్రీ దేశభక్తి గీతం పాడబోతున్నారు.

0: అందమందరం.
1: ధన్యవాదములు.
2: ఇప్పుడు చిన్మయ్ మిత్ర ఒక మంచి నీతి కథ చెప్పబోతున్నాడు.
3: ఒక చిన్న ఊరిలో నారాయణ అని ఒక రైతు ఉన్నారు. ఆ రైతుకు 4 కొడుకులు. ఆ 4 కొడుకులు ఎప్పుడు కొట్టుకుంటూ పోట్లాడుకుంటూ ఉండేవారు. నారాయణ ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేవారు, వీళ్ళని ఎలా కలిసిమెలిసి ఉండాలి అని, ఇట్లా నేర్పించాలి అని. ఒకరోజు తనకి ఒక ఉపాయం వస్తుంది. ఒకరోజు తను 4 కర్రపుల్లలను తెచ్చి తలా ఒక్క తెచ్చారు. వాటిని విల్చేయమన్నారు. అందరి చేతులున్న 4 కర్రపుల్లలను అందరూ సులభంగా విల్చేశారు. నారాయణ మళ్ళీ 4 కర్రపుల్లలను తీసుకువచ్చి దాన్ని ఒక దారంతో కట్టి ఒక కత్తని చేస్తారు. అట్లనే మరో 3 సార్లు చేస్తారు. మొత్తము 4 కత్తలను నారాయణ తయారు చేశారు. అది తలా ఒక్కటిచ్చారు. ఇంతకు ముందు విరివిరిగా ఉంటే అందరూ సులభంగా విరిచేశారు, కానీ ఇప్పుడు అన్ని కలిపి ఉంటే విరిచేయలేకపోయారు. అప్పుడు నారాయణ అంటారు, చూసారా పిల్లలు, మీరు విరివిరిగా ఉంటే మీరు సులభంగా విరిచేశారు, కానీ కలిసి ఉన్నప్పుడు మీరు విరిచేయలేకపోయారు. అందుకే మీరు కలిసిమెలిసిగా ఉంటే మీరు బలంగా అవుతారు. ఈ కథలోని నీతి ఐకమత్యమే మహాబలం. ధన్యవాదములు.
2: ఇప్పుడు వినీత్ సరదాగా మనకు 4 వాక్యాలు చెప్పబోతున్నాడు.
4: చీకటి వంటిది బొగ్గు, ఇంటి ముందు ముగ్గు, ముగ్గులో పూల మొగ్గ, మురిసింది పాప బొగ్గ. అక్క ఎక్కింది పక్క, చూసింది నింగి చుక్క, మెరిసింది ముక్కు ముక్కెర, ఎగిరింది తక్కరి కొక్కెర. థ్యాంక్ యూ.
2: ఇప్పుడు అక్స ఒక పోయం చెప్తుంది.
5: నమస్కార్ సభీ లోగ్, మేరా నామ అక్సా ఫాతిమా హై, మే 4 కక్షా మే పడతీ హూ. మేరే విద్యాలయ కా నామ హై జిగ్నాస్ విద్యాలయ. ఆప్ సభీ లోగో కో మే కృతా సునానే వాలీ హూ. కృతా కా నామ హై ఫౌజీ. దేశ్ కి రక్షా కర్తే కౌన్, హమ్ తో దిన్ భర్ కర్తే మోజ్. దేశ్ కి రక్షా కర్తే ఫౌజీ, ఫౌలాద్ సే హై అప్నే నౌజవాన్. దేశ్ కే గౌరవ హై ఫౌజీ, కర్తే హర్ మౌసమ్ దేశ్ కి రక్షా. జై హింద్ జై భారత్. ధన్యవాద్ సభీ లోగ్.
2: ఇప్పుడు యశ్వంత్ ఒక హిందీ పద్యం చెప్పబోతున్నాడు.
6: చం చం చం చం బిజిలీ చమ్కే, జం జం జం జం పానీ బల్చే, తమ్ తమ్ నమ్ ఢోలక్ బాజే, చం చం చం చం హంతో నాచే, పానీ బల్చే జబ ఓలే ఓలే, తల్ తర్ తర్ తర్ మెండక్ బోలే. ధన్యవాద్.
2: ఇప్పుడు చేతన్ భగత్ ఒక కథ చెప్తున్నాడు, విందామా.
7: ఒక ఊరి చివరిన పచ్చని మైదానంలో 4 ఆవులు ఎంతో సఖ్యంగా స్నేహంగా ఉండేవి. కలిసి గడ్డి మేయటం, కలిసి తిరగటం చేసేవి. ఇవి ఎప్పుడో కలిసి మెలిసి గుంపుగానే ఉండేవి. కాబట్టి పులి సింహం వీటి జోలికి రాలేకపోయాయి. కొంతకాలానికి ఏదో విశేషంలో వీటి మధ్య దెబ్బలాట జరిగింది.

0: జరిగింది. నాలుగు ఆవులు నాలుగు వైపులా విడివిడిగా గడ్డి మేయటానికి వెళ్ళాయి. ఇదే సరైన సమయమని పులి సింహం దాసుకొని ఒక్కొక్క దాన్ని చంపేశాయి. ఈ కథలోని నీతి ఐకమత్యమే మహాబలం. ధన్యవాదాలు.
1: ఇప్పుడు నిహారిక ఉయ్యాలో అనే పాటని వినిపిస్తుంది.
2: అందరికీ నమస్కారం. నా పేరు నిహారిక. నేను 5వ తరగతి చదువుతున్నాను. కలవారి కోడలు వియ్యాలో కనక మహాలక్ష్మి వియ్యాలో, కలవారి కోడలు వియ్యాలో కనక మహాలక్ష్మి వియ్యాలో, కడుగుతున్నది పప్పు వెయ్యాలో కడుగల నా పొసి వియ్యాను, కడుగుతున్నది పప్పు

కష్టాలమ్మా వియ్యాలో, ఎడవకు సెలలు వియ్యాలో, ఏమి కష్టాలమ్మా వియ్యాలో, తుడుచుకో కన్నీళ్ళు వియ్యాలో, ముడుచుకో ముళ్ళమ్మ వియ్యాలో, తుడుచుకో కన్నీళ్ళు వియ్యాలో, ముడుచుకో ముళ్ళమ్మ వియ్యాలో, ఎత్తుకో బిడ్డను వియ్యాలో, వెళ్ళి వద్దామమ్మ వియ్యాలి, చేరిని వాళ్ళతో వియ్యాలో, చెప్పిరామమ్మ వియ్యాలో, చేరిని వాళ్ళతో వియ్యాలో, చెప్పిరామమ్మ వియ్యాలో, కట్టె మంచం మీద వియ్యాలో, పవించిన మామ వియ్యాలో, కట్టె మంచం మీద వియ్యాలో, పవించిన మామ.

మంపు తరవీయాలు, నేనెరగ మీ అక్క నడుగు వీయాలు, నేనెరగ వీయాలు మీ అక్క నడుగు వీయాలు.

పెట్టుకో సొమ్ములు ఇయ్యాలో, కట్టుకో చీరలు ఇయ్యాలో, పెట్టుకో సొమ్ములు ఇయ్యాలో, ఎత్తుకో బిడ్డను ఇయ్యాలో.

0: శుభముగా పోయిదమయ్యాను, మెట్టింటికి నువ్వు ఇయ్యాలో క్షేమంగా తిరిగి రామయ్యాను, మెట్టింటికి నువ్వు ఇయ్యాలో క్షేమంగా తిరిగి రామయ్యాను. ధన్యవాదాలు అందరికీ.
1: ఇప్పుడు దిశాంత్ ఒక కథ ఇంగ్లీష్లో చెప్తున్నాడు.
2: హలో ఎవరీవన్, మై నేమ్ ఇస్ దిశాంత్. ఐఎమ్ స్టడింగ్ ఇన్ 6th స్టాండర్డ్. ఐఎమ్ ఫ్రమ్ జిగ్నా స్కూల్. టుడే ఐఎమ్ గోయింగ్ టు టెల్ అబౌట్ ఏ మారల్ స్టోరీ, డాంకీ ఇన్ లయన్ స్కిన్. వన్స్ అపాన్ ఏ టైమ్ డాంకీ ఫౌండ్ లయన్ స్కిన్. హీ డ్రెస్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ దట్ స్కిన్ వేర్ ఎవర్ హీ వెన్ ద అదర్ యానిమల్స్ అండ్ పీపుల్ ఫియర్డ్ హిమ్. ఎవ్రీ వన్ థాట్ హీ వాజ్ ఏ రియల్ లయన్. Soon he started to think himself as a lion. One day some donkeys are braying.

0: ఇంటరెస్టెడ్ ఈ వాంటెడ్ టు షో దట్ ఈ క్యాన్ సింగ్ ఈవెన్ లౌడర్ ఈ స్టార్టెడ్ బ్రయింగ్ ద విలేజర్స్ హియర్డ్ హిమ్ దే ర్యాన్ విత్ స్టిక్ దే బీట్ దెమ్ టు డెత్ దోస్ పూర్ డాంకీస్ పేడ్ ద ప్రైస్ ఫర్ హిస్ ఫూలిష్నెస్ నెవర్ మస్క్వైడ్ యాజ్ ఎ సమ్మన్ లైస్ థ్యాంక్ యూ
1: నా పేరు లిర్తికాశ్రీ నేను ఒక పాట పాడబోతున్నాను

0: ధన్యవాదములు. ఇప్పుడు తన్వేష్ తెలుగులో ఒక చిన్న కథ చెప్పబోతున్నాడు.
1: చిలుక, పిచ్చుక, ఎలుక, జింక కలిసి ఉండేవి. ఒకనాడు జింక వలలో చిక్కుకుంది. అది చిలుక ఇంకా పిచ్చుక చూసి ఎలుక దగ్గరికి వెళ్ళింది. అవి చాలా బాధపడ్డాయి. చిలుక ఇంకా పిచ్చుక జింక వద్దకు వెళ్ళి ధైర్యం చెప్పాయి. ఎలుక వచ్చి వలను కొరికి జింకని కాపాడి తమ ఇంటిగారికి తీసుకుని వెళ్ళింది. జింక ధన్యవాదాలు చెప్పింది. నాకు ఈ కథలో ఏం అర్థమైందంటే, మన స్నేహితులకి ఎవరికి ఆపద వచ్చినా మనం సహాయం చేయాలి. థ్యాంక్ యూ.
0: ఇప్పుడు అలి హిందీలో ఒక కథ చెప్పబోతున్నాడు.
2: ప్రణామ్, మే చెతి కక్షా సే పడతా హూ. మేరే స్కూల్ కా నామ్ జిగ్నా స్కూల్ హై. ఏక్ బార్ కీ బాత్ హై, జంగల్ మే ఏక్ కవ్వా రహతా థా. వో బహుత్ ఖుష్ థా, క్యూంకి ఉస్కీ జ్యాదా ఖ్వాహిషే నహీ థీ. ఏక్ బార్ వో జంగల్ మే ఏక్ హన్స్ కో దేఖా. వో కహనే లగా కీ వో బహుత్ అచ్చా హై. థ్యాంక్ యూ.
0: నేను నా స్నేహితులు శ్రీకృష్ణుడి పాట పాడబోతున్నాము.

0: ధన్యవాదములు.
1: విన్నారు కదా చిన్నారులు, మీరింతవరకు పద్మారావు నగర్ లోని జిగ్నాస్ ప్రీ ప్రైమరీ పాఠశాల విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం. ఈరోజు ఈ కార్యక్రమంలో సెలవు తీసుకుంటూ మళ్లీ ఇంకొక కార్యక్రమంతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు.
2: జిగ్నాస్ ప్రైమరీ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు.

0: వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,00,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవి విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్క్ లకు లోబడి ఉంటాయి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

రంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

ఒక ముఖ్య గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం అంటే రేపు 7:15 పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిల్లో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఇందులో వర్షాకాలంలో కోళ్ల పెంపకం నిర్వహణ ఈ అంశం గురించి రాజేంద్రనగర్ కోళ్ల పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ హనుమంతరావు గారు రైతులు, పశుపోషకులు, పశుపాలకులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు ప్రామాణిక సమాధానాలు, సలహాలు తెలియజేస్తారు. ఆసక్తి గల రైతులు, పశుపోషకులు, పశుపాలకులు మీరు ఫోన్ చేయాల్సిన నెంబర్లు 040 ఎస్టడీ కోడ్ జతచేసి 2324-0852, ఇంకొక నెంబర్ 2324-0853 ఈ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒడిశా పర్యటనలో భాగంగా మయూర్భంజ్ జిల్లా పహాడ్పూర్ చేరుకున్నారు. అక్కడ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 68వ పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొంటారు. అనంతరం రాయ్రంగ్పూర్లో మోహన్ చరణ్ మాజీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ల పదవీ కాలం పూర్తయిన సందర్భంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమానికి ప్రధానమంత్రి హాజరవుతారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పెరేడ్ మైదానంలో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమం జరిగింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ శివప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పలువురు ప్రముఖులు అందులో పాల్గొని యోగాసాధన చేశారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ పర్యటించారు. సిరికొండ మండలం పొన్నలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించారు. సర్వే నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బీఎల్ఓలకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చామని సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా నియమించుకుంటున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా రేపు జరిగే నీట్ యూజీ పునః పరీక్షను పారదర్శకంగా నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దేశ విదేశాల్లోని 565 నగరాల్లో మొత్తం 22,79,000 మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవుతారు. 2 లక్షల మందికి పైగా పర్యవేక్షణ సిబ్బందిని కూడా నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈవేళ కూడా వడగాడ్పులు కొనసాగుతాయని, దక్షిణ తెలంగాణ జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య చేపాకు వేదికగా 3వ వన్డే క్రికెట్ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. వార్తల ముఖ్యాంశాలు సమతం మరిన్ని వార్తలు సాయంత్రం 4 గంటలకు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 3:02:50.

ఆకాశవాణి సమయం 3:03 దాటి 10 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 3:55 మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై సాయంకాలం ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, నమస్కారం.

54 నిమిషాలు దాటి 45 సెకండ్లు. ఆకాశవాణి. గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా 23వ విడత పీఎం కిసాన్ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై మా సాయంకాలం ప్రసారాలు ప్రారంభం. సమయం 3 గంటల

0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు, ముందుగా వినండి.

0: ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో, స్వీయ సంగీత సారథ్యంలో గంగా కల్పన శ్రీవర్ధినితో కలిసి ఆలపించిన వేటూరి గీతం విన్నారు. గంగోత్రి చిత్రం నుండి.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
0: శ్రోతలకు గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం అంటే 22వ తేదీ సాయంకాలం 7:17 పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిలిలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఇందులో వర్షాకాలంలో కోళ్ల పెంపకం నిర్వహణ ఈ అంశం గురించి రాజేంద్రనగర్ కోళ్ల పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ హనుమంతరావు గారు రైతులు, పశుపోషకులు, పశుపాలకులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు ప్రామాణిక సమాధానాలు, సలహాలు తెలియజేస్తారు. ఆసక్తిగల రైతులు, పశుపోషకులు, పశుపాలకులు మీరు ఫోన్ చేయండి, సరైన సమాధానాలు పొందండి. మా ఫోన్ నెంబర్లు 040 STD కోడ్ జత చేస్తూ 2324085252, మరొక నెంబర్ 2324085353. ఫోన్ నెంబర్లు మరోసారి 040 STD కోడ్ జత చేస్తూ 2324085252, 2324085353. ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. ఈ ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం ఈ సోమవారం అంటే 22వ తేదీ రాత్రి 7:15 ప్రసారమవుతుంది.

0: పోర్టు పరిశ్రమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి జి నాగరత్న గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త సహాయ సంచాలకులు శ్రీ ఎస్ రామగోపాల్ గారు. 8:03 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఒక ప్రత్యేక కథనం, మైండ్ఫుల్నెస్ యొక్క లయను ఆస్వాదించడం అనిరుద్ధ్ జోషి గారి ప్రసంగం ఉంటుంది ఈరోజు రాత్రి 8:03. 9:15 స్పాట్లైట్, 9:30 జాతీయ సంచిక కార్యక్రమం, 10:00 జాతీయ సంగీత కార్యక్రమంలో వివేక్ కర్మహయ్య గారి గాత్రం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. ఇంకా ఈరోజు రాత్రి 11:10 ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై వార్తా విభాగం ఆకాశవాణి వారి ధారావాహిక ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఇవి ఈ పూట ప్రసార విశేషాలు. ఇక రేపటి ప్రసారంలో 6:10 బైబిల్ సూక్తులు వినిపిస్తారు పాస్టర్ కిరణ్ కుమార్. భక్తిరంజని కార్యక్రమంలో ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి సుప్రభాతం భక్తి గీతాలు ప్రసారమవుతాయి రేపు 6:15. రేపు 6:30 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతా రెడ్ రోజ్ నందు దేశవ్యాప్తంగా నిర్వహించబడే సామూహిక యోగా ప్రదర్శన కార్యక్రమంలో గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు పాల్గొంటారు. ఈ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. 6:35 పొలం పనులు, 7:00 కొమర భీమ ఆసిఫాబాద్ జిల్లా సమాచార లేఖ. ఇక 8:35 శాస్త్రీయ సంగీతానుసంధాన కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది. 9:35 తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా అత్యుత్తమ సేవలు అందించి రిటైర్ అయిన పోనంగి రఘువీర్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈ కార్యక్రమం రేపు 9:35 ప్రసారమవుతుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా టిఎల్ నరసింహారావు గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది రేపు 11:03. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం, 12:40 హిందీ కార్యక్రమం ప్రసారమవుతుంది. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా గురువు శ్రీమతి బాలకామేశ్వరి గారితో పరిచయం వింటారు. 2:30 బాల వినోదం చిన్నపిల్లల కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అమీర్పేట విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 3:00 సమన్వయ నాటక కార్యక్రమంలో భాగంగా ఓ కాశీవాసి రావయ్య నాటకం ప్రసారమవుతుంది. రచన శ్రీ పిటి మాధవ్, నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి. ఇక రేపు 5:03 జానపద సంగీత కార్యక్రమంలో గొల్ల కేతమ్మ మల్లన్న కళ్యాణ ఘట్టం ఒగ్గుకథ వినిపిస్తారు శ్రీ సింగారపు ఉదయ బృందం వారు. 5:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 రాత్రి 7:15 తిరిగి 9:30 ఐసీసీ మహిళల T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 ప్రత్యక్ష వ్యాఖ్యానం ట్రాన్స్మిటర్లో మాత్రమే ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, 5:50. ఇలాఖాయి ఖబరే ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ये आकाशवाणी है, अब आप वाजुल्ला खान से इलाकाई खबरें सुनिए. सबसे पहले सुर्खियां. सदर जमहूरिया द्रौपदी मुर्मू और वजीर आजम मोदी ने ओडिशा के रायरंगपुर में 47,000 करोड़ रुपए से जायद मालियत के तरक्याती मनसूबों का इफ्तिताह किया और संघ की बुनियाद रखा. NTA ने नीट UG 2026 के दोबारा इम्तिहान से पहले मुल्क भर में सिक्योरिटी की तमसीली मशक की. सिकंदराबाद परेड ग्राउंड पर बैन अवी योम योगा की एक शानदार तकरीब मुनद की गई. चीफ इलेक्टोरल ऑफिसर ने SIR 2026 पर सख्ती से अमल दरामद करने की हिदायत दी और वजीर सीतक्का ने हैदराबाद में खवातीन और बहबूदी अतफाल की कॉन्फ्रेंस का इफ्तिताह किया. अब खबरें तफसील से.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ సాయంకాలం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు, ఇందులో కుందేళ్ల పెంపకం వివరాల గురించి రాజేంద్రనగర్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ స్వాతి గారు అందించే వివరాలు ప్రసారమవుతాయి. 7:15 ఇల్లువాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో రాష్ట్రంలో పట్టు పరిశ్రమ విస్తరణ అభివృద్ధి గురించి మహబూబ్నగర్ జిల్లా

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. చదువుతున్నది ఇవటూరి జయచంద్ర. ముందుగా ముఖ్యాంశాలు. ఓటర్ల జాబితాను పారదర్శకతతో నిర్ధారించేందుకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR 2026ను కఠినంగా అమలు చేయాలని తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ మంత్రి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో వన్డే కౌంట్డౌన్ ఈవెంట్ ఈరోజు ఘనంగా జరిగింది. బాల్య వివాహాలు, వేధింపులను నిర్మూలించి తెలంగాణను సురక్షిత రాష్ట్రంగా మార్చేందుకు అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని మంత్రి దనసరి అనసూయ సీతక్క కోరారు. ఈ వానాకాలంలో రైతులు సాగు చేసుకునేందుకు, కొరత లేకుండా ఎరువులను సరఫరా చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గత 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో సాధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి, మహిళా సాధికారత, పారదర్శక పాలనకు సాక్ష్యంగా నిలుస్తాయని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. ఇప్పుడు వార్తలు వివరంగా. ఓటర్ల జాబితాను పారదర్శకతతో నిర్ధారించేందుకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను 2026ను కఠినంగా అమలు చేయాలని తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జూన్ 25 నుంచి బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి గణన పత్రాలను పంపిణీ చేస్తారని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే సుమారు 80% మ్యాపింగ్ పూర్తయిందని, కొత్త ఓటర్లు జూలై 25 వరకు తమ వివరాలు నమోదు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో వన్డే కౌంట్డౌన్ ఈవెంట్ ఈరోజు ఘనంగా జరిగింది. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు, హర్యానా మాజీ గవర్నర్ దత్తాత్రేయ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రతి ఏటా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఆరోగ్యకరమైన జీవనాన్ని ప్రోత్సహిస్తుందని, యోగా ద్వారా వివిధ ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని అన్నారు. యోగా అనేది అద్భుతమైన ప్రక్రియ అని, ఈ ప్రపంచంలోనే అన్ని వైద్య విధానాలకెల్లా అది ఉత్తమమైనదని రాజన్న సిరిసిల్ల జిల్లా యోగా గురువు పల్లికొండ గంగాధర్ అన్నారు. ఆకాశవాణితో ఆయన మాట్లాడుతూ,
1: ఈ యోగ సాధనను వినియోగించుకున్నట్టయితే ఆరోగ్యం, మనశ్శాంతి, అనేక బలహీనతలు తొలగిపోతాయి, ప్రశాంతత ఏర్పడుతుంది. ఇద్దరు యోగ చేయాలని ఆశిస్తూ,
0: యోగ సాధనతో శారీరక దృఢత్వాన్ని పొంది ఆరోగ్యంగా ఉంటారని మెదక్ జిల్లా యువజన సంఘాల క్రీడల అధికారి రమేష్ అన్నారు. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో సామూహిక యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా ఎన్నో అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. యోగా వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గడంతో పాటు ఈ యోగాసనాల ద్వారా శారీరక దృఢత్వం పెరుగుతుంది. అదే విధంగా రక్తపోటు అదుపులో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ప్రాణాయామం చేయడం వల్ల శ్వాస నియంత్రణ అనేది అదుపులో ఉంటుంది. తద్వారా ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యం కూడా పెరుగుతుంది.
0: ఇటీవల ఆత్మహత్య చేసుకున్న పాండురంగ అనే రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఆదిలాబాద్ జిల్లాలోని పొన్న గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్ల ఈ సంఘటన జరిగిందని, రైతులకు రుణమాఫీ, రైతు బంధు అందలేదని విమర్శించారు. ప్రభుత్వం ధాన్యం సేకరణపై చేస్తున్న వాదనలను ప్రశ్నిస్తూ, బాధిత కుటుంబానికి 25 లక్షల నష్టపరిహారాన్ని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగాన్ని ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సింగరేణిలో భారీ బొగ్గు కుంభకోణాన్ని దాచిపెట్టేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. 45 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు వివరాలకే విచారణ జరుపుతున్న నిజ నిర్ధారణ కమిటీని అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను వాడుకుంటోందని విమర్శించారు. అవినీతి పాలనను అంతం చేయడమే లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తుందని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు. ఈరోజు హనుమకొండ జిల్లాలో పరకాల, వరంగల్, హనుమకొండలలో టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడుతూ, ప్రజల హక్కులను కాపాడటం, మంచి పాలనను అందించడం ద్వారా

0: తెలంగాణను ముందుకు తీసుకెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు. బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్లతో ప్రజాభవన్లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఉపాధి పెంచేందుకు స్టడీ సర్కిళ్లను సంస్కరించాలని, ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, బీసీ హాస్టళ్లలో పరిశుభ్రతను మెరుగుపరచాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మిషన్ వాత్సల్య, సంక్షేమ్ అంగన్వాడీ, మిషన్ శక్తిలపై హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి సదస్సును స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక ప్రారంభించారు. బాల్య వివాహాలు, వేధింపులను నిర్మూలించి తెలంగాణను సురక్షిత రాష్ట్రంగా మార్చేందుకు అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆమె కోరారు. వానాకాలంలో రైతులు సాగు చేసుకునేందుకు కొరత లేకుండా ఎరువులను సరఫరా చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్తో కలిసి ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫర్టిలైజర్ బుకింగ్ యాప్లో పట్టాదారు పాసు పుస్తకం, పంట వివరాలను నమోదు చేస్తే రైతు పేరున ఎకరాకు 2 బస్తాల చొప్పున యూరియాను సరఫరా చేస్తామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 సంవత్సరాలుగా సాధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి, మహిళా సాధికారత, సంక్షేమం, పారదర్శక పాలనలో పురోగతికి సాక్ష్యంగా నిలుస్తాయని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, పిఎం స్వానిధి, పిఎం ముద్రా యోజన, ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన, ఇటువంటి పథకాలు ప్రతిష్టాత్మకమైనవని ఆయన ప్రస్తావించారు. అమ్మ పేరున కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటా కనీసం ఒక మొక్క నాటాలని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ప్రజలకు పిలుపునిచ్చారు. వనపర్తి జిల్లా కొత్తకోటలోని బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ఆమె పాల్గొని విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి పాఠశాల మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించకుండా సత్వరమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పేర్కొన్నారు. ఈరోజు హన్మకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్లతో కలిసి జిల్లా అధికారులతో ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన భూ సమస్యలు, అట్రాసిటీ కేసులు వంటి అంశాలను ఆయన సమీక్షించారు. రైతు బీమా కేవలం సంక్షేమ పథకం మాత్రమే కాదని, రైతు కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చే భరోసా అని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. రైతు కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రారంభించిన రైతు బీమా పథకాన్ని నిర్వీర్యం చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా బుగ్గమాదరం గ్రామంలో నిర్మిస్తున్న రాజీవ్ గాంధీ ఎత్తిపోతల పథకం పనులను నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు పనుల నాణ్యత, పురోగతిపై అధికారులతో కలిసి ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్లోని బంజారాభవన్లో జరిగిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓటర్ల జాబితాను పారదర్శకతతో నిర్ధారించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ ఇంటెన్సివ్ రివిజన్ను కఠినంగా అమలు చేయాలని తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గత 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో సాధించిన అభివృద్ధి పారదర్శక పాలనకు సాక్ష్యంగా నిలుస్తుందని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రపతినా ద్రౌపది ముర్ము ఇత్యనయా సహ ఒడిశా రాజ్యే 640,000 కోటి రూప్యకాణాం పరియోజనానాం ఉద్ఘాటనం అకరోత్. సర్వకారః సార్వజనిక హితాయ 16 నిశ్చిత మాత్రా ఔషధ సంయోజనానాం నిర్మాణం, విక్రయణం, వితరణం చ నిషేధితవాన్. శ్వః నిర్ధారితాయాః నీట్ యూజీ ఇతి పునః పరీక్షాయాః ప్రాక్

మానవ వైకల్యాలన్నింటిలోకి బధిరత్వము మీద అనేక మందికి అభిప్రాయ భేదాలున్నాయి. బధిరుల శక్తి సామర్థ్యాలపై ప్రజల్లో వివిధ పొరపాటు తలంపులున్నాయి. కొందరి దృష్టిలో బధిరులు వివేకహీనులని, వారు ఎదుటి వ్యక్తి సంభాషణలను, శబ్దాలను వినలేరని, అర్థం చేసుకోలేరని, అయిననూ వారు సహజంగా భాషను ఉపయోగించడంలో మరియు మాట్లాడడంలో ఎటువంటి సమస్యలు ఎదుర్కోరని అభిప్రాయం. దీనిలో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకనగా బధిరులను చూసినట్లయితే వారు భాషాభాషణ నైపుణ్యాలను నేర్చుకునే సామర్థ్యం లేనివారుగా పైకి కనిపించరు. దీనికి ఇంకొక కారణమేమిటంటే, చాలామంది ప్రజలు పోస్ట్ లింగ్వల్లీ అనగా భాషను పొందిన తర్వాత ఏదైనా కారణం చేత బధిరత్వము ఏర్పడినట్లయితే, అలాంటి పిల్లలు పిల్లలతో కలవడం లేదా మాట్లాడడం ద్వారా మరియు ఆ పిల్లలు వ్యక్తులతో తమలో తాము మాట్లాడడము, చదవడం మరియు వ్రాయుట లాంటివి బాగా చేస్తారు. చాలా మటుకు ప్రజలు ప్రీలింగ్వల్లీ అనగా భాషను ఆపాదించుటకు ముందుగానే వెనికిడిలోపం ఉన్నట్లయితే, అలాంటి పిల్లలు ఇతర వ్యక్తులతో గాని ఇతర పిల్లలతో గాని సంబంధాలు ఎక్కువగా పెట్టుకోరు, మరియు ఇది ఒక రహస్యమైన లేదా దాగియున్న వైకల్యంగా మనం చెప్పవచ్చు. కాబట్టి దీనిని గుర్తించి వారి సమస్యలకు పరిష్కారాన్ని ఇవ్వవలసి ఉంటుంది. కొన్ని వందల సంవత్సరాల క్రితము పుట్టుకతో ఏర్పడ్డ వినికిడి లోపం పిల్లలను మూగవారు అని పిలిచేవారు. మాట్లాడలేని వారిని మూగవారే కాకుండా తెలివిలేని వారుగా కూడా పిలిచేవారు. అంతేకాకుండా వీరు చట్ట ప్రకారంగా ఎటువంటి ఆస్తులను, వారసత్వాన్ని పొందడానికి వీలు లేకుండా ఉండేది. మరియు వీరు వివాహం చేసుకోవడము, విద్యార్జన మరియు ఎటువంటి క్లిష్టమైన పనులు చేయడానికి చెయ్యనిచ్చేవారు కాదు. ముఖ్యమైన మూలాధారమైన ప్రాథమిక హక్కులను ఇచ్చుట కూడా నిరాకరించారు. కాని 18వ శతాబ్దం మధ్యకాలంలో బధిరులు లేదా వినికిడి లోపం గల విద్యార్థుల యొక్క బౌద్ధిక సామర్థ్యము సాధారణ వ్యక్తుల సామర్థ్యంతో పోలిస్తే సాధారణ స్థాయిలోనే ఉందని వైద్యపరంగా తేలింది. మరియు వారు కూడా భాషాభాషణలను నేర్చుకోదగిన వారుగా మరియు వారికి తగిన విధంగా ప్రత్యేక పద్ధతి ద్వారా విద్యను నేర్పించవచ్చని అర్థం చేసుకున్నారు. దీని ఫలితంగా ప్రజల్లో సాధారణ అవగాహన మరియు సామాజిక వైఖరిలో మార్పు, ఈ చెవిటి, మూగ లేదా బెహరా, గూంగ, మూక మొదలగు పదాల స్థాయిలో బధిరులు లేదా వినికిడి లోపమున్నవారు అనే పదాలు వచ్చి చేరాయి. ముఖ్యంగా బధిరత్వానికి అనేక కారణాలున్నాయి. బధిరత్వానికి ముఖ్య కారణంగా చెప్పవలసింది వంశపారంపర్యము, ప్రమాదము మరియు జబ్బు పడుట. దీనిలో 50% బధిరత్వ విషయంలో జన్యువుల లక్షణాలు, వంశపారంపర్యత అనునవి బధిరత్వానికి ముఖ్య కారణాలు. అనేక సందర్భాల్లో వాతావరణ కారకాలు అంటే ప్రమాదాలు ఏర్పడము, గాయాలు, జబ్బు పడుట, మందులు మొదలగునవి వివిధ రకాల బధిరత్వానికి కారణంగా చెప్పవచ్చు. గర్భముతో లేదా ఇతర విష ప్రభావంలో ఉన్నప్పుడు రుబెల్లా ప్రభావం వంటి పుట్టిన పిల్లవానిపై పడును. జన్మించుటలోనున్న ఆటంకాలు అంటే ఆక్సిజన్ సరఫరా నిలుపుదల వినికిడిపై ప్రభావం చూపిస్తుంది. స్థిరమగు తీవ్రస్థాయి శబ్దాలు వృద్ధిపరమగు మరియు సంఘపరంగా తీవ్రమైన జ్ఞాన నాడీ వినికిడి లోపానికి దారితీస్తుంది. ఇదేవిధంగా చెవిలో ఏర్పడిన గడ్డలు, ప్రేలుడు పదార్థాల వలన చెవి దెబ్బతినుట, పుర్రెకు లేదా చెవికి గాయమగుట వలన వినికిడి సమస్యకు దారితీస్తుంది. వినికిడి లోపం గల పిల్లవాని సాధారణ ఎదుగుదలపై అనేక విధమైన ప్రభావాలు చూపిస్తాయి. దానికి కారణాలు, వినికిడి లోపం గల పిల్లవాడు ముఖ్యంగా తీవ్రమైన మరియు లోతైన వినికిడి లోపం నుంచి బాధపడే పిల్లవాడు భాషను నేర్చుకున్నటకు మరియు మాట్లాడటంలో సంభాషణ నైపుణ్యాల కొరకు తగినంత సమయం కేటాయించవలసి ఉంటుంది. దీనివల్ల విద్యాపరమైన నైపుణ్యాలు మరియు సాంఘిక నైపుణ్యాలు సంపాదించును. పిల్లవాడి యొక్క అభివృద్ధికి ప్రభావితం చేయు కారకాలు ఏవనగా, వినికిడి బలహీనతకు వయస్సు పైబడుట, స్థాయి మరియు లోప విధానం, అంతేకాకుండా బలహీనతను గుర్తించిన వయస్సు మరియు వ్యాధి నిర్ధారణ, పిల్లవానికి అవసరమైన తగినట్లుగా వినికిడి పరికరాలు మరియు ఇతర సంభాషణ విధానాలు ప్రభావవంతంగా ఉపయోగించడము, మానసిక సామర్థ్యం, వ్యక్తిత్వం, ఇల్లు లేదా కుటుంబం మరియు పరిసర వాతావరణము, తల్లిదండ్రులకు సూచనలు, వాళ్ళు ఎంతవరకు అమలు చేయగల సమర్థులు అని తెలుసుకోవడం, తల్లిదండ్రుల ఆధారము, పాఠశాలల్లో బోధనా లక్షణాలు, ఇవన్నీ కూడా వినికిడి లోపం గల పిల్లవాని సాధారణ ఎదుగుదలపై ప్రభావితం చూపిస్తాయన్నమాట. బధిరత్వం అనేది తీవ్రమైన ప్రతిబంధకం. బాల్యం నుంచే దీన్ని తీవ్ర ప్రభావాలను నిరోధించుటకు ప్రయత్నం

చేయకపోతే వినలేకపోవుట అనే సమస్య బాల్యం నుండి ప్రభావితం చూపును. వినికిడి లోపం గల బాలులే కాకుండా అతని కుటుంబ సభ్యులు, అతని చుట్టుపక్కల సమాజం కూడా ప్రభావితమవుతుంది. ముఖ్యంగా పిల్లవాడి విషయానికి వస్తే సాధారణ జీవనం నుండి ఏకాకిగా ఉండుటకు ఇష్టపడతాడు. ప్రజలలో సంబంధం గల వివిధ శబ్దములు, ఆహారంను తెలియజేసే గిన్నెల చప్పుళ్ళు, పాడుట మరియు సంగీతం యొక్క లయ, తల్లి యొక్క ప్రేమపూర్వక స్వరము మరియు సలహాల పదాల నుంచి కలిగే సౌలభ్యత, భద్రత అనే అనుభవాలకు సాధారణ విద్యార్థులు పొందే అవకాశాన్ని వినికిడి లోపం గల సమస్యల ఉన్న పిల్లవాడు పొందలేక దూరంగా ఉంటాడు. వినగలుగు పిల్లలకు సులభంగా నేర్చుకునే అవకాశం ఉంది. ఎటువంటి ప్రయత్నములు చేయవలసిన అవసరముండదు. కాని వినికిడి లోపం గల పిల్లవాడు వినికిడి బలహీనత వల్ల వీటన్నింటికీ దూరంగా ఉండవలసి వస్తుంది. అంతేకాకుండా కుటుంబం కూడా ఇతని పిల్లవాడిపైన అదేక ప్రభావాన్ని చూపిస్తుంది. వైకల్యము అంటే ఏంటో ఖచ్చితమగు అర్థము పిల్లవాడు అర్థం చేసుకున్నట్టుకు ప్రయత్నములు చేయను. అది జీవితంపై ప్రభావం చూపిస్తుంది. దాని ప్రభావాలు తగ్గించుటకు విధానాలు ఆలోచించుట మరియు పిల్లవాడు విద్య నేర్చుకున్నటలో వీలైనన్ని వివిధ పద్ధతిలో సాగినట్లుగా చూడాలి. పిల్లవాడికి తల్లిదండ్రులే మొదటి గురువులు. వారిని స్పష్టంగా గుర్తించవలసి ఉంటుంది. మరియు ఇల్లు అనే సహజ వాతావరణంలో ఏ ఒక్కరూ అందించని సౌకర్యాలు అందించగలగాలి. యుక్త వయస్సు వారు లేదా ఇతర బదులు కూడా దీనిపైన ప్రభావితం చూపిస్తుంది. అది ఏ విధంగానంటే యుక్త వయస్సులో అందరూ విద్యార్థుల వలనే బదిర విద్యార్థులకు కూడా కుటుంబంలో ఒత్తిడి పెరుగుటకు అవకాశం కలదు. వినికిడి లోపం గల యువకుడు తరచూ కుటుంబంలో తన స్థానం కొరకు దానిని పటిష్టపరుచుకున్నటకు కష్టాన్ని అనుభవిస్తాడు. ఈ సంవత్సరంలోనే పిల్లవాడు తనంటే ఏమిటో గుర్తింపు కొరకు మరియు నిర్వహణ మరియు సంబంధాల అభివృద్ధి పరుచుకున్నటకు నేను ఎవరు, నేను ఎక్కడ, దేనికి చెందుతాను, వ్యక్తిగా నా విలువ ఏమిటి అనేటటువంటి యుక్త వయస్సులోనున్న బధిర విద్యార్థులందరూ ఎదుర్కొనే ముఖ్యమైన ప్రశ్నలు. సహ విద్యార్థుల సమూహం ఏర్పడుట చాలా కష్టం. చాలాసార్లు నోటితో చెప్పవలసిన అవసరం ఉంటుంది. కావున ఈ వయస్సులో చాలాసార్లు పిల్లలు ఒంటరిగా ఉండాలని వారి కుటుంబానికి బరువుగాను అనుకుంటారు. కావున ఈ దశలో యుక్త వయస్సు బధిరుల కుటుంబంతో పాటు బలమైన మానసిక మరియు సాంఘిక ఒత్తిడులు ఎదుర్కోవలసి ఉంటుంది. అంతేకాకుండా కుటుంబంలోని పెద్దవారు లేదా తాతలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు కూడా ఎంతో ప్రభావం చూపిస్తుంది. నిరాకరించే దశను ఎదుర్కొనుటకు ముసలివాళ్లు లేదా తాతలు చాలా ఇబ్బందులు ఎదుర్కొనవలసి ఉంటుంది. ఎందుకనగా వారు రెండు విధాలుగా బాధకు గురవుతారు. అది వినికిడి సమస్యలు గల మనవలు మనవరాన్లు ఉన్నందున మరియు తన స్వంత పిల్లవాడికి అలాంటి పిల్లలు ఉన్నందున వారు ఇంకా తీవ్రంగా బాధపడతారు. ఎందుకంటే తల్లిదండ్రుల వల్ల పిల్లలు బాధపడితే వారికి ఏ విధంగా వీలైతే ఆ విధంగా అభివృద్ధి కొరకు సహాయం జరుగుతుంది. అందుకని వీరందరికీ కూడా ఈ వినికిడి సమస్యపైన మంచి అవగాహన కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందువల్ల కుటుంబం యొక్క పాత్ర సమాజంలో చాలా పెద్దదిగానే మనం చెప్పవచ్చు. వ్యక్తి జీవితంలో కుటుంబం అనేది ప్రాథమిక విభాగం. తల్లిదండ్రులు ఈ విభాగం యొక్క మూలస్తంభాలు. కుటుంబం ద్వారానే పిల్లలు అనేక విషయాలు తెలుసుకుంటారు. పిల్లల యొక్క సాంఘిక, మానసిక, ఉద్వేగ, విద్య మరియు మూర్తిమత్వ వికాసంపై కుటుంబంలోని వ్యక్తుల ప్రభావం అధికంగానే ఉంటుంది. ప్రేమ, వాత్సల్యం, ఇచ్చిపుచ్చుకునే ధోరణి, బాధ్యతలను స్వీకరించడం మొదలైన అనేక మానసిక సాంఘిక అలవాట్లు కుటుంబం ద్వారానే నేర్చుకుంటారు. సర్దుకుపోయే తత్వాన్ని కూడా పిల్లలు కుటుంబం నుంచే అలవాటు చేసుకుంటారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రోత్సహించి తగిన సహాయ సహకారాలు అందించడం వల్ల వారు అన్ని విషయాల్లో ముందంజ వేస్తారు. వినికిడి లోపం గల పిల్లల్ని స్వీకరించి వీరి పట్ల ప్రేమ, ఆదరణ చూపించినట్లయితే వీరు కూడా సమాజంలో మంచి గుర్తింపు ఉన్న వ్యక్తులుగా రాణించగలుగుతారు. తల్లిదండ్రులు వీరి వైకల్యాన్ని గుర్తించి లేదా వైకల్యాన్ని గురించి నిరాశ, నిస్పృహలకు లోను కాకుండా లోపాన్ని అంగీకరించి వారికి కావలసిన పునరావాస సేవలను అనగా రీహాబిలిటేషన్ సర్వీసెస్ ని, తర్వాత తదుపరి కార్యక్రమాలను అంటే ఫాలోఅప్ ప్రోగ్రామ్స్ ని ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండాలి. వీరి యొక్క పునరావాస బాధ్యతను పూర్తిగా నిపుణులపై నెట్టివేయకుండా తల్లిదండ్రులిద్దరూ కూడా వీరిని స్వీకరించి సమాన బాధ్యత వహించి వారి అభివృద్ధికి పాటుపడాలి. దీని కొరకు తల్లిదండ్రులు ఎంతో శ్రమపడాల్సి ఉంటుంది. అంతేకాకుండా తల్లిదండ్రుల కొరకు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని వినికిడి లోపం స్వభావాన్ని, పిల్లల యొక్క ప్రవృత్తులను తెలుసుకుని వారికి అందుబాటులో ఉన్న పునరావాస కార్యక్రమాలను, వినికిడి యంత్రాల నిర్వహణను, వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను మరియు పిల్లలతో ఏ విధంగా సంభాషించాలి, వారి భాషను ఎలా సవరించాలి అనే విషయాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. వీటన్నిటి కోసం
ఏవైజే ఎన్ఐఎస్

ఎస్హెచ్డి అనే జాతీయ సంస్థ తల్లిదండ్రుల కొరకు కొన్ని కార్యక్రమాలను అందిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా పేరెంట్ ఇన్ఫాంట్ ప్రోగ్రామ్ అనగా తల్లిదండ్రులు శిశువుల శిక్షణ కార్యక్రమము, అర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమము, అతి చిన్న వయస్సు నుండే ఈ వైకల్యాన్ని అధిగమించడానికి అవసరమైన శిక్షణనిస్తున్నారు. వినికిడి లోపం ఉన్న పిల్లల మానసిక సాంఘిక అభివృద్ధిపై కుటుంబంలోని వ్యక్తుల ప్రభావం అధికంగానే ఉంటుంది. భాష నేర్చుకోవడంలో మరియు వారి భావాలను వ్యక్తపరచుటలో కూడా ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. పిల్లవాడు మానసికంగా ఒంటరిగా ఒత్తిడికి గురై ప్రతి వారిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఉండడం వల్ల మరియు అన్ని విషయాల్లోనూ సామాజిక పరిస్థితుల నుండి తప్పించుకునడం వల్ల విద్యార్థి ఒంటరివాడుగా మిగిలిపోతున్నాడు. అంతేకాకుండా కుటుంబంలో సర్దుకుపోయే మనస్తత్వము వివిధ స్థాయిల్లో ఉంటుంది. అది ఇంటి వాతావరణము, పిల్లవాడి అంతర్గత సామర్థ్యం, భావోద్వేగ స్థిరత్వము, అదనపు వైకల్యం మొదలగునవి ఆ

0: ఒంటరివాడగా మిగిలిపోతున్నాడు. అంతేకాకుండా కుటుంబంలో సర్దుకుపోయే మనస్తత్వము వివిధ స్థాయిల్లో ఉంటుంది. అది ఇంటి వాతావరణము, పిల్లవాడి అంతర్గత సామర్థ్యం, భావోద్వేగ స్థిరత్వము, అదనపు వైకల్యం మొదలగునవి ఆ పిల్లవాడి ప్రవర్తనపై ఆధారపడుతుంది. అందువల్ల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తమ పిల్లల ప్రవర్తనను గుర్తించి వారిని ప్రోత్సహించడం ద్వారా తమ సామర్థ్యాన్ని నిరూపిస్తారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు కొన్ని సూచనలను ఈ విధంగా మనము అందించవచ్చు. వినికిడి లోపం ఉన్న పిల్లలపై మిగతా పిల్లల మాదిరిగానే ప్రేమాభిమానాలు చూపించాలి. అతి ప్రేమ, నిరాదరణ చూపరాదు. శ్రవణ యంత్రాన్ని అమర్చడంలో ఆలస్యం చేయరాదు. పిల్లలు వీలైనంత ఎక్కువసేపు శ్రవణ యంత్రాన్ని, అంటే హియరింగ్ ఎయిడ్ని ఉపయోగించేటట్లుగా చూడాలి. కుటుంబ సభ్యులందరూ సంజ్ఞలు ఉపయోగించకుండా భాషను ఉపయోగించేటట్లు ప్రోత్సహించాలి. ఆడిటరీ ట్రైనింగ్ ద్వారా వినికిడి శక్తిని అభివృద్ధి చేయాలి. వీరిలోని సామర్థ్యాన్ని, ప్రత్యేక నైపుణ్యాలను గుర్తించి వారి అభివృద్ధికి ప్రోత్సహించాలి. భాషణా దోషాలను గుర్తించి సవరించాలి. వినికిడి లోపం గల పిల్లలు ఉండడం పాపంగానో శాపంగానో భావించకూడదు. సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తమ సమస్యలను, బాధలను పిల్లలపై చూపరాదు. వారి అవసరాలను గురించి తెలుసుకోవాలి. ఇంటి పనుల్లోనూ ఆటల్లోనూ సమాన భాగస్వామ్యం కల్పించాలి. వీలైనంత ఎక్కువసేపు వీరితో మాట్లాడాలి. ఇరుగు పొరుగు వారికి వీరి పట్ల సరైన వైఖరిని, లోపం గురించిన సరైన అవగాహనని కల్పించాలి. ఈ విధంగా వినికిడి లోపం ఉన్న వారికే కాకుండా వారి తల్లిదండ్రులకు కూడా, ఇతర కుటుంబ సభ్యులకు కూడా వీరి మానసిక సాంఘిక విద్య పట్ల ఇతర సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించుకుని వినికిడి లోపం ఉన్న పిల్లలకు సరైన మార్గదర్శకత్వాన్ని ఇచ్చినట్లయితే వారి మూర్తిమత్వ వికాసానికి ఎంతో దోహదపడుతుంది.
1: ఇంతవరకు మీరు వినికిడి లోపం గల పిల్లల్లో మానసిక సాంఘిక అభివృద్ధిలో కుటుంబం యొక్క పాత్ర అనే పాఠం బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ నుండి 4th సెమిస్టర్ విద్యార్థుల కోసం విన్నారు. ఈ పాఠ్యాంశాన్ని శ్రీమతి జె. అరుణ వివరించారు.

జ్ఞానం మానవుని ఉన్నత అవసరాల్లో ఒకటి. ఉన్నత అవసరాలు మనుషుల్ని మరింత ఉన్నతుల్ని చేస్తాయి. విజ్ఞాన కల్పతరువులో ఎన్నో శాఖోపశాఖలు, సార్వత్రిక విశ్వవిద్యాలయంలో కావలసిన అవకాశాలు.

0: జ్ఞానార్జనలో స్త్రీ పురుషులిద్దరూ సమానులే. జీవితాంతం మానవులందరూ విద్యార్థులే.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

ఆకాశవాణి ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సహకారంతో రైతు సోదరులకు వ్యవసాయ సూచనలు వింటారు.

0: కుందేళ్ల పెంపకం గురించి వివరాలు తెలియజేస్తారు రాజేంద్ర నగర్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ స్వాతి గారు.
1: అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ స్వాతి. నేను హైదరాబాద్లోని వెటనరీ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మీకు నేను కుందేళ్ల పెంపకం మరియు ప్రయోజనాల గురించి చెప్తున్నాను. ముందుగా కుందేళ్ల పెంపకంలో ఉపయోగాలు ఏమున్నాయంటే, ఇది గొర్రెలు, మేకలు, గేదెలతో పోలిస్తే మనకి తక్కువ ఖర్చుతో నిర్వహించవచ్చు. కుందేలు పుట్టిన తర్వాత 5 నుంచి 6 మాసాల వయస్సుకి లైంగిక పరిపక్వత చెంది సాలీనా 5 సార్లు ఈని 30 నుంచి 40 పిల్లల్ని ఇస్తాయి. కుందేళ్లలో ప్రాణాంతకమైన వైరస్, బ్యాక్టీరియా లాంటి సూక్ష్మజీవుల వ్యాధులు సోకడం చాలా తక్కువ. మరణాల రేటు కూడా తక్కువ. టీకాలు వేయించాల్సిన అవసరం కూడా లేదు. కోళ్ల ఫారము, డైరీ ఫారంలతో పోల్చుకుంటే మందుల ఖర్చు కూడా చాలా తక్కువ. పోషణ విషయానికి వస్తే 1 కిలో దానా సుమారుగా 35 రూపాయలు ఉంటుంది. ఇది ఒక కుందేలుకి 10 రోజుల వరకు సరిపోతుంది. రోజుకి ఒక కుందేలు 100 నుంచి 150 గ్రాముల దాణా వరకు తింటుంది. దాణా ఇవ్వలేకుండా మనం

క్యారెట్, క్యాబేజీ ఆకులు, గరికగడ్డి, స్టైలో, బర్సీము, లుసర్న్ ఇలాంటి గ్రాసాలను కూడా ఇచ్చి కుందేలని పెంచుకోవచ్చు. ఈ ఆకులను వాడి దాణా ఖర్చుని బాగా తగ్గించవచ్చు. కుందేళ్ల మాంసంలో మాంసకృత్తులు అంటే ఫ్యాట్స్ 21 నుంచి 22% మాత్రమే ఉంటాయి. ఇది కోళ్ల మాంసము, గొర్రెల మాంసంతో పోల్చుకుంటే చాలా తక్కువ. అందుకని ఇది చిన్నవారికి, ముసలివారికి, మధ్య వయసులో ఉన్న వాళ్ళకి చాలా సులభంగా జీర్ణమవుతుంది. సన్నకారు చిన్నకారు రైతులు 5 నుంచి 10 జతలతో ప్రారంభించి వాటి యాజమాన్యం, మార్కెటింగ్ గురించి పూర్తి అవగాహన పొందిన తర్వాత క్రమంగా సంఖ్యను పెంచుకోవడం మేలు. కుందేళ్ల వసతికి గాను షెడ్ల నిర్మాణం, కేజెస్ తయారీ మొదలైన వాటిని ప్రారంభ దశలో ఎక్కువ ఖర్చు అయినా కూడా దీర్ఘకాలికంగా అవి ఉంటాయి కాబట్టి తర్వాత యాజమాన్య ఖర్చులు మాత్రమే ఉంటాయి. తర్వాత కుందేళ్లలో మాంసోత్పత్తికి అనువైన జాతులు ఏమిటంటే గ్రే జెయింట్, ఫ్లెమిష్ జెయింట్, సోవియట్ చించిల్లా, న్యూజిలాండ్ వైట్, కాలిఫోర్నియన్ వైట్ ఇవన్నిటిని మన దేశంలో 1960 నుంచి దిగుబడి చేసుకుని పెంచుతున్నారు. బ్రీడర్ కుందేళ్లు సుమారు 3 నుంచి 6 కేజీల బరువు వరకు ఉంటాయి. వీటి జీవితకాలం 6 నుంచి 7 సంవత్సరాలు ఉంటుంది. సాలీనా 5 నుంచి 6 సార్లు ఈనుతాయి. ఒక ఈతలో మనకి 5 నుంచి 12 పిల్లల వరకు వస్తాయి. తర్వాత వసతి సౌకర్యం. కుందేళ్ల యాజమాన్యంలో కేజీ పద్ధతిలో సులువుగా ఉంటుంది. ప్రతి ఆడ కుందేలుకి 2.5 ఫీట్ల పొడవు, 1.5 ఫీట్ వెడల్పు, 1 ఫీట్ ఎత్తు. అదే మగ కుందేలుకైతే 1.5 ఫీట్ పొడవు, 1.5 ఫీట్ వెడల్పు, 1 ఫీట్ ఎత్తు పరిమాణం ఉండే కేజీలు సరిపోతాయి. షెడ్లోకి గాలి వెలుతురు పుష్కలంగా రావాలి. షెడ్లో ఉష్ణోగ్రత 25 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్కు మించరాదు. ఎండాకాలంలో చూరుపైన వరిగడ్డి కప్పి స్ప్రింక్లర్ల ద్వారా నీటితో తడపాలి. షెడ్ చుట్టూ తడి గోనె సంచులు కట్టాలి. చలికాలంలో ఈదురుగాలు రాకుండా గోనె సంచులు షెడ్ చుట్టూ కట్టాలి. కుందేళ్ల ఫారం చుట్టూ నీడనిచ్చే చెట్లని నాటాలి. ఫారం రోడ్డు పక్కన ఉండరాదు. శబ్ద కాలుష్యానికి కుందేళ్లు భయపడి ఒత్తిడికి గురై ఉత్పాదక సామర్థ్యం తగ్గుతుంది. తర్వాత 5 నుండి 6 నెలల వయసులో సుమారు 3 కిలోల బరువు ఉన్న ఆడ కుందేలుని మగ కుందేలుతో జత కట్టించాలి. ఆడ కుందేలుని మగ కుందేలు కేజీలోకి సుమారు 6 నుంచి 8 గంటలు ఉంచితే సంయోగక్రియ పూర్తవుతుంది. ఆడ కుందేళ్లలో అండం విడుదలకు మగ కుందేళ్లతో సంపర్కం అయిన 4 నుంచి 6 గంటల్లో జరిగి ఫలదీకరణ చెంది పిండంగా మారుతుంది. చూడికాలం 28 నుంచి 30 రోజులు. ఆడ కుందేళ్లను ఈనిన తర్వాత 7 రోజుల నుంచి ఎప్పుడైనా మగ దానితో జత కట్టించవచ్చు. సంపర్కం జరిగిన 12-15 రోజుల్లో చూడి నిర్ధారణ చేయవచ్చు. ఆడ కుందేలు కేజీలో ఈనడానికి 2 నుంచి 4 రోజుల ముందే కట్టెతో చేసిన నెస్ట్ బాక్స్ ని అమర్చాలి. నెస్ట్ బాక్స్ లో వరిగడ్డి ముక్కలను వేసి అమరిస్తే ఆడకుందేలు తన దేహం నుంచి ఉన్నిని పీకి గూడును తయారు చేసుకుంటుంది. సాధారణంగా ఆడకుందేలు రాత్రి సమయంలో గాని తెల్లవారుజాములో గాని బోన్లో దూరి 15 నుంచి 16 నిమిషాలలో ఈనుతుంది. ఒకసారి 5 నుంచి 12 పిల్లల వరకు ఈనుతుంది. పిల్లలు కేజ్ నుంచి వెలుపలకు రాకుండా నెస్ట్ బాక్స్ లోనే ఉండేటట్టు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈనినప్పుడు తల్లికి సరిపడ దానా, నీరు ఉండాలి. ఆడకుందేలు దినంలో ఒకసారి బోన్లో దూరి పాలిస్తుంది. ఆడకుందేలకి 8 చందులే ఉంటాయి. కనుక ఎక్కువ పిల్లలు పెడితే వేరే ఆడకుందేలతో పాలు పట్టించాలి. పుట్టిన పిల్లలు 30 నుంచి 50 గ్రాముల బరువు ఉంటాయి. 10 నుంచి 15 రోజుల వరకు చర్మంపై బూరు ఏర్పడదు. కళ్ళు తెరవడానికి 5 నుంచి 6 రోజుల సమయం పడుతుంది. పుట్టినప్పటి నుంచి 20 రోజుల వరకు పుట్టిన పిల్లలకి తల్లిపాలే ఆహారం. ఆ తర్వాత తల్లికి ఏదైతే దాణా ఇస్తామో అవి మెల్లగా పిల్లలు అలవాటు చేసుకుంటూ ఉంటాయి. ఆ గడ్డిని, దానాను తింటూ ఉంటాయి. సుమారు 4 వారాల వయసులో పిల్లల్ని తల్లి నుంచి వేరు చేయవచ్చు. ఆ 4 వారాల సమయం పూర్తయ్యేసరికి పిల్లలు దానాను తినడం అలవాటు చేసుకుంటాయి. తర్వాత పిల్లల్ని తల్లి నుంచి వేరు చేశాక మళ్ళీ తల్లిని మగ కుందేలతో జత కట్టించవచ్చు. తర్వాత ఎలుకలు, పందికొక్కులు, పిల్లులు ఇవి చిన్న పిల్లల్ని తినే అవకాశం ఉంటుంది. అందుకని వాటి నుంచి చిన్న పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. 4 నుంచి 5 నెలల్లో సుమారున 3 కిలోల బరువు తూగే సమయంలో అమ్ముకోవచ్చు. ఒక మగ కుందేలుకి 5 నుంచి 6 ఆడ కుందేళ్లను దాటించడానికి వాడుకోవచ్చు. కుందేళ్ల దాణా మిశ్రమం. లూసన్, బర్సీము వంటి పచ్చిమేతలే కాకుండా కుందేళ్లకి దాణా కూడా అవసరం. 1 క్వింటాల్ దాణా మిశ్రమానికి 50 కిలోల మొక్కజొన్నలు, 22 కిలోల వేరుశనగ చెక్క, 25 కిలోల తౌడు మరియు 3 కేజీల లవణ మిశ్రమాన్ని కలిపి తయారు చేసుకోవచ్చు. ఇది ఒక చిన్న ఫీడ్ మిల్లులో వేసి పట్టుకొని మెత్తగా అయ్యాక వాటిని ప్రతిరోజు మనము కుందేళ్లకి ఇవ్వాలి. తర్వాత షెడ్ పరిశుభ్రత. షెడ్ పరిశుభ్రంగా ఉంటేనే మనకి అనారోగ్యము, ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. కాబట్టి షెడ్ లో ఉండే మలమూత్రాలను రోజు కడుగు వేసి కనీసం వారానికి ఒకసారైనా ఫినాయిల్ తో చల్లాలి.
కేజీలో పేరుకుపోయిన వెంట్రుకలను, బూజును నెలకొకసారైన బర్నర్తో కాల్చాలి. కేజీలో అమర్చిన దానా, నీళ్ల కుండలను 6 నెలలకోసారైన శుభ్రపరిచి నీటిలో ముంచి ఆరబెట్టి శుభ్రం చేయాలి. నెస్ట్ బాక్స్లో ఈనిన ప్రతిసారి డెటాల్తో గానీ సోడి

0: హైడ్రాక్సైడ్తో కానీ శుభ్రం చేసి ఎండబెట్టాలి. లోపల పేరుకపోయిన జిడ్డును స్పిరిట్తో శుభ్రం చేయాలి. విరేచనాలు ఉన్నప్పుడు సల్ఫాక్వినాక్సినాల్ అనే మిశ్రమాన్ని పశువైద్యుడి సలహా మేరకు వాడాలి. చర్మ సంబంధ వ్యాధులు ఉన్నప్పుడు ఆస్కాబియల్ లోషన్ చర్మంపై రాయడం కానీ ఐవర్మెక్టిన్ అనే ఇంజెక్షన్ని చర్మం కింద సూదితో ఇవ్వడం కానీ చేయవచ్చు. పెరిగిన గోళ్ళు దంతాలను ఎప్పటికప్పుడు కత్తిరిస్తూ ఉండాలి. ఒక సంవత్సరంలో బాగా బరువు కలిగిన ఒక మగ ఒక ఆడ కిందేల్ని విత్తనానికి ఎంపిక చేసుకుని మిగతావి అమ్ముకోవచ్చు. మెడలు వంకర తిరగడం, పిల్లల్ని తినే కుందేళ్లు, పక్షవాతం, దొడ్డికాళ్ళున్న కుందేళ్లని ఏరివేయాలి. వీటిని ఉపయోగిస్తే మళ్ళీ వచ్చే పిల్లలకు కూడా జన్యుపరమైన వ్యాధులు రావచ్చు, కాబట్టి వీటిని బ్రీడింగ్కి వాడకపోతే చాలా మంచిది. ప్రతి 2-3 సంవత్సరాలకు బ్రీడింగ్కి వాడే మగ కుందేళ్ళని, ఆడ కుందేళ్ళని వేరే ఫారం నుంచి తెచ్చుకున్నట్టయితే ఇటువంటి జన్యు సంబంధిత వ్యాధుల్ని అరికట్టవచ్చు. ఎండాకాలంలో నీటిల తొట్టల్లో ఎప్పుడు నీరు కుందేళ్లకు లభ్యమయ్యేలా చూడాలి, లేకపోతే ఆడకుందేళ్లు పిల్లల్ని తినే ప్రమాదం ఉంటుంది. తర్వాత అపరిచితుల ప్రవేశము, శబ్ద కాలుష్యం వీటి వల్ల కుందేళ్లు భయానికి లోనై మెడలు వంకరపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని ఎప్పుడైనా కుందేలు షెడ్ని రోడ్డుకి దూరంగా పెంచుకోవాలి. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే కుందేళ్ల పెంపకం చాలా ఉపయోగకరంగా, లాభదాయకంగా ఉంటుంది. కుందేళ్ల పరిశోధనలో శిక్షణా కార్యక్రమం కావాలంటే హైదరాబాద్లోని వెటనరీ కాలేజ్లో కుందేళ్ల పెంపకంపై శిక్షణా కార్యక్రమాలు తరచుగా మేము నిర్వహిస్తూ ఉంటాము. వీటి గురించి ఏదైనా సలహాలు సూచనలు కావలిస్తే ఈ చెప్పే నెంబర్కి కాల్ చేయవచ్చు. 8244-731-0559 8247310599 ఈ నెంబర్కి కాల్ చేసినట్టయితే కుందేళ్ల పెంపకం గురించి మీకు మరిన్ని సూచనలు సలహాలు ఇవ్వగలుగుతాము. అందరికీ ధన్యవాదాలు.
1: కుందేళ్ల పెంపకం గురించి రాజేంద్రనగర్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ స్వాతి గారు అందించిన వివరాలు విన్నారు.

ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడ్డాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం అంటే 22వ తేదీ సాయంకాలం 7:15 పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిలిలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఇందులో వర్షాకాలంలో కోళ్ల పెంపకం నిర్వహణ ఈ అంశం గురించి రాజేంద్రనగర్ కోళ్ల పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ హనుమంతారావు గారు రైతులు, పశుపోషకులు, పశుపాలకులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు ప్రామాణిక సమాధానాలు, సలహాలు తెలియజేస్తారు. ఆసక్తి గల రైతులు, పశుపోషకులు, పశుపాలకులు మీరు ఫోన్ చేయండి, సరైన సమాధానాలు పొందండి. మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేస్తూ 232408852, మరొక నెంబర్ 232408853. ఈ ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం ఈ సోమవారం 22వ తేదీ సాయంకాలం 7:15 ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. ఆనంద్ చిత్రం కోసం హరిహరన్ చిత్ర ఆలపించిన వేటూరు గీతం, కెఎం రాధాకృష్ణన్ సంగీతం.

ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఇతరుగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఒడిశాలో 47,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు. ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం నెలకొన్న తరుణంలో భారత్ దౌత్య శాంతి పరిష్కారాలు సూచిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. చెన్నైలో జరుగుతున్న చివరి వన్డే క్రికెట్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ భారత్కు 219 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఒడిశాలో 47,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ నేతృత్వంలో ఒడిశా రాష్ట్రం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ రాష్ట్ర పురోగతిని ప్రధానమంత్రి ఈరోజు ప్రశంసించారు. ఒడిశా అభివృద్ది పథంలో వేగంగా దూసుకుపోతోందని, తూర్పు భారతదేశం వృద్ధికి గణనీయమైన సహకారం అందిస్తోందని ఆయన అన్నారు. మయూర్భంజ్ జిల్లాలోని రాయ్రంగ్పూర్లో జరిగిన బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు. ఆమె స్వగ్రామమైన పహాడ్పూర్ను సందర్శించడం ఒక విశిష్ట గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. పహాడ్పూర్ను పునరుత్పాదక ఇంధన ఆధారిత మౌలిక సదుపాయాలు, ఆధునిక ప్రజాసేవలతో కూడిన సూర్యగ్రామ్ సౌరగ్రామంగా అభివృద్ది చేయనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. వివిధ రంగాలకు చెందిన సుమారు 47,000 కోట్ల రూపాయలు

0: అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. తూర్పు భారతదేశం శీఘ్రగతిన జరిగే అభివృద్ధి ద్వారా దేశవృద్ధిని ముందుకు తీసుకువెళ్లడమే కేంద్ర ప్రభుత్వం పూర్వోదయ దార్శనికత ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు. సుభద్ర యోజన, ఆయుష్మాన్ భారత్, పీఎం జన్మన్ యోజన వంటి సంక్షేమ పథకాలను మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. అలాగే పారిశుద్ధ్యం, ప్రజా సంక్షేమంపై రాష్ట ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను కూడా అభినందించారు. పశ్చిమ బెంగాల్లో హుగ్లీ జిల్లాలోని తారకేశ్వర్లో జరిగిన పశ్చిమ బంగ దివస్ వేడుకల్లో కూడా ప్రధానమంత్రి పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 9,44,00,000 మందికి పైగా రైతులకు లబ్ది చేకూరుస్తూ 18,880 కోట్ల రూపాయల విలువైన పీఎం కిసాన్ పథకం 23వ విడతను కూడా ప్రధానమంత్రి విడుదల చేశారు. ముఖ్యమంత్రి సువేందు అధికారితో కలిసి రాష్ట దినోత్సవ వేడుకల ఘనమైన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. రైల్వే, వ్యవసాయం, గ్రామీణాభివృద్ది, మత్స్య, పశు సంవర్ధక రంగాల్లో వివిధ అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ బెంగాల్ అభివృద్ది కోసం బీజేపీ ప్రభుత్వం సూపర్ ఫాస్ట్ వేగంతో పనిచేయడం ప్రారంభించిందని అన్నారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్తూ ఫసల్ బీమా యోజన గురించి కూడా ప్రస్తావించారు.
1: साथियों, आज पीएम किसान सम्मान निधि के तहत देश भर के 9 करोड़ से अधिक किसानों के बैंक खातों में पैसे भेजे गए हैं और पश्चिम बंगाल के किसानों के लिए एक और खुशी की खबर है. आज से राज्य में पीएम फसल बीमा योजना शुरू की जा रही है. फसल बीमा योजना मुश्किल समय में किसान के परिवार को सहारा देगी. फसल को नुकसान होने पर
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన పాలన, ప్రపంచ నాయకులతో నిర్మాణాత్మక సంబంధాల ద్వారా అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రతిష్టను, ప్రభావాన్ని గణనీయంగా పెంపొందించారని రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు కొనియాడారు. ప్రధానమంత్రి సమక్షంలో ఒడిషాలోని మయూర్భంజ్ జిల్లా రైరంగ్పూర్లో మోహన్ చరణ్ మాజీ ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో రాష్ట్రపతి కూడా ప్రసంగించారు. మోదీ నాయకత్వంలో భారతదేశం నిరంతరం శాంతి, చర్చలు, సహకారానికి బలమైన గొంతుకగా అవతరించిందని ఆమె అన్నారు. ప్రపంచంలో పలు ప్రాంతాల్లో సంఘర్షణలు, అనిశ్చిత పరిస్థితులతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో దౌత్యపరమైన చర్చలు, పరస్పర అవగాహన ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలని భారత్ స్థిరంగా చెప్తూ వస్తోందని రాష్ట్రపతి అన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో భారత్ అందించిన మానవతా సహాయాన్ని గుర్తు చేసుకుంటూ వ్యాక్సిన్లు, ఆక్సిజన్, అవసరమైన వైద్య పరికరాల సరఫరా ద్వారా దేశం అనేక దేశాలకు కీలకమైన మద్దతు అందించిందని, ఇది ప్రపంచం పట్ల సంఘీభావం, మానవ సంక్షేమం పట్ల భారత్కున్న నిబద్ధతకు నిదర్శనమని రాష్ట్రపతి ముర్ము అన్నారు. భారత్లో అత్యంత సుదీర్ఘకాలం పనిచేసిన ప్రధానమంత్రిగా నిలిచినందుకు నరేంద్ర మోదీకి ఈ సందర్భంగా రాష్ట్రపతి అభినందనలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఆరోగ్యకరమైన, చురుకైన, గౌరవప్రదమైన వృద్ధాప్యం కోసం యోగాను జీవితకాల సాధనగా అలవర్చుకోవడంలోని ప్రాధాన్యతను తెలియజేస్తూ ఈ ఏడాది 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 ప్రధాన కార్యక్రమం పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో చారిత్రాత్మక రెడ్ రోడ్లో జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కామన్ యోగా ప్రోటోకాల్ సాధనలో దేశానికి నేతృత్వం వహిస్తారు. రెడ్ రోడ్లో జరిగే జాతీయ వేడుకలు ఉదయం 5 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ వేదిక వద్ద వేలాది మంది యోగాభిమానులు పాల్గొనుండగా భారత్, విదేశాల నుండి లక్షలాది మంది పౌరులు వర్చువల్గా ఇందులో భాగస్వాములవుతారు. ఆరోగ్యం, సామరస్యం, సామూహిక సంక్షేమాన్ని పెంపొందించే ప్రపంచ ఉద్యమంగా యోగా పెరుగుతున్న పాత్రను ఈ కార్యక్రమం పునరుద్ఘాటిస్తుంది. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ యోగా సంప్రదాయాన్ని అనుసంధానిస్తూ దేశవ్యాప్తంగా 100 ప్రముఖ ప్రాంతాల్లో ప్రత్యేక యోగా వేడుకలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా న్యూఢిల్లీలో ఎర్రకోట, ఉత్తరాఖండ్లో హరిద్వార్, ఒడిషాలో కోణార్క్, కర్ణాటకలో హంపి, తమిళనాడులోని మహాబలిపురం, మహారాష్ట్రలోని ముంబై, బీహార్లోని నలంద, గుజరాత్లో అహ్మదాబాద్, ఉత్తరప్రదేశ్ సారనాథ్, లదాఖ్లోని లే, తెలంగాణలోని హైదరాబాద్, అస్సోంలోని సిల్చార్ సహా 12 ప్రముఖ ప్రాంతాల్లో ప్రధాన వేడుకలు జరుగుతాయి. విదేశాల్లోని 210కి పైగా భారతీయ రాయబార కార్యాలయాలు, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,500 ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు మహారాష్ట్రలోని కొల్హాపూర్లో

0: 440 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన శ్రీ అంబాబాయి ఆలయ అభివృద్ధి ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ అమిత్ షా, చారిత్రాత్మక కరువేరు నగరంలో వెలసిన శ్రీ అంబాబాయి ఆలయం దేశవ్యాప్తంగా ఉన్న భక్తులకు ఒక ప్రధాన విశ్వాస కేంద్రమన్నారు. ఈ అభివృద్ధి ప్రాజెక్టు ఆలయ చారిత్రాత్మక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడుతూనే ఆలయ పరిసరాలను ఒక ఆధునిక పుణ్యక్షేత్రంగా మారుస్తుందని ఆయన చెప్పారు. జాతీయ భద్రత, సమర్థవంతమైన సరిహద్దు నిర్వహణ పట్ల ప్రభుత్వ నిబద్ధతను కూడా కేంద్ర హోంమంత్రి సందర్భంగా పునరుద్ఘాటించారు. అక్రమ చొరబాట్లను అరికట్టేందుకు మున్ముందు కూడా పట్టుదలతో ప్రయత్నాలు కొనసాగుతాయని అమిత్ షా ఈ సందర్భంగా పేర్కొన్నారు.
1: भाजपा सरकार बनी, उरी पर हमला हुआ, पुलवामा में हमला हुआ, पहलगांव में हमला हुआ, कहीं सर्जिकल स्ट्राइक, कहीं एयर स्ट्राइक, और अंत में ऑपरेशन सिंदूर कर पाकिस्तान के घर में घुसकर आतंकवाद को जवाब देने का काम किया.
0: नेशनल टेस्टिंग एजेंसी नीट 2026 अभ్యర్థి ఒకరి అభ్యర్థన మేరకు పరీక్షకు కేవలం 48 గంటల ముందు పరీక్షా కేంద్రాన్ని అబుదాబీ నుండి నాగ్పూర్కు మార్చింది. నీట్ యూజీ 2026 పునః పరీక్ష కోసం నాగ్పూర్కు బదులుగా అబుదాబీలో పరీక్షా కేంద్రాన్ని కేటాయించిన ఒక అభ్యర్థికి సంబంధించిన అంశంపై ఏజెన్సీ స్పష్టతనిచ్చింది. పరిపాలనాపరమైన కారణాల వల్ల ఏ విద్యార్థి కూడా పరీక్షకు దూరం కాకూడదన్నది తమ ప్రాధాన్యత అని ఏజెన్సీ పునరుద్ఘాటించింది. రేపు జరగనున్న పునః పరీక్ష ఏర్పాట్ల భాగంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించింది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ప్రక్రియ రోజంతా కొనసాగింది. దేశవ్యాప్తంగా ఉన్న పరీక్షా కేంద్రాల్లో జరుగుతున్న ఈ డ్రిల్లో 2.5 లక్షల మందికి పైగా భద్రతా సిబ్బంది పాల్గొన్నారు. సోమవారం నుండి ప్రారంభమయ్యే 2 రోజుల బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశానికి భారత్ వేదిక అవుతోంది. ఈ సమావేశానికి మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షత వహిస్తారు. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న 3వ చివరి వన్డే క్రికెట్ మ్యాచ్లో భారత్కు ఆఫ్ఘనిస్తాన్ 219 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్ 44.2 ఓవర్లలో 218 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇప్పటికే 3 మ్యాచ్ల సిరీస్ను భారత్ 2-0 ఆధిక్యతతో కైవసం చేసుకోగా ఈ మ్యాచ్లో కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఒడిషాలో 47,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం నెలకొన్న తరుణంలో భారత్ దౌత్యా శాంతి పరిష్కారాలను సూచిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. చెన్నైలో జరుగుతున్న చివరి వన్డే క్రికెట్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ భారత్కు 219 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఇల్లు వాకిలి. ఈనాటి కార్యక్రమంలో రాష్ట్రంలో పట్టు పరిశ్రమ విస్తరణ అభివృద్ధి గురించి మహబూబ్నగర్ జిల్లా పట్టు పరిశ్రమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి జి రాగ్ నాగరత్న గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త సహాయ సంచాలకులు శ్రీ ఎస్ రామ్ గోపాల్.
2: రైతు సోదరులకు స్వాగతం. మన తెలంగాణ రాష్ట్రంలో నీటిపారుదల బాగా అభివృద్ధి చెందిన తరుణంలో మనం ఉన్నాము. అందుకే రైతులందరూ చక్కటి పంటలు పండిస్తున్నారు. ఈ పంటలో భాగంగా కూడా మనం ఈ పట్టుపురుగుల పెంపకము, పట్టుపురుగుల పరిశ్రమ కూడా మనము చేపట్టవచ్చు, చక్కటి లాభాలు ఆర్జించవచ్చు. సంవత్సరం పొడవునా ఈ పట్టుపురుగుల పరిశ్రమ ద్వారా మనం పంటలు తీసుకొని లాభాలు పొందవచ్చు. మరి ఇటువంటి లాభాలు పొందాలంటే మరి ఈ పట్టు పరిశ్రమ గురించి సమగ్ర సమాచారం మనం తెలుసుకునేందుకు మహబూబ్నగర్ జిల్లా సెరికల్చర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ జి నాగరత్న గారు మన ఆకాశవాణి స్టూడియోకి విచ్చేశారు. వారిని అడిగి చక్కటి సమాచారాన్ని తెలుసుకుందాం. ఇక వారిని ఆహ్వానిద్దాం. నమస్కారం అండి నాగరత్న గారు.
3: నమస్కారం అండి.
2: ముందుగా తెలియజేయండి, మన రైతు సోదరులు పంటలు అధికంగా పండిస్తున్నారు ఇక్కడ, మరి ఈ పట్టు పరిశ్రమకు ఈ రైతులు కూడా ఆసక్తి చూపిన ఎడల మీరు ఎటువంటి సహకారాన్ని అందిస్తారు? ముఖ్యంగా ముందుగా ఈ పట్టు పరిశ్రమ అభివృద్ధి

0: ఇది విస్తరణ ఎందుకు చేయాలి, దీని ఆవశ్యకత ఎటువంటిది, ఈ సందర్భంలో తెలియచేయండి.
1: ఆల్ ఇండియా రేడియోకు మా పట్టు పరిశ్రమ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ పట్టు పరిశ్రమను రైతులకు ప్రోత్సహించే ఉద్దేశము, పంట మార్పిడి అనేది చాలా అవసరం అండి, అత్యవసరం. పంట మార్పిడి వల్ల ఏంటంటే భూసార వ్యవస్థ అనేది అడుగంటిపోకుండా, అంటే ఫర్టిలైజర్స్ ఉపయోగము ఎక్కువగా లేకుండా, సేంద్రియ ఎరువులతోనే కెమికల్ ఫర్టిలైజర్స్ ఎక్కువగా వాడకుండా చేసే పరిశ్రమ ఉంది అంటే అది కేవలం పట్టు పరిశ్రమ మాత్రమే.
0: ఏ విధంగా అంటారు అంటే పట్టు పురుగుల కోసం మల్బరీ సాగు చేపట్టాలంటారా?
1: మల్బరీ సాగు చేపట్టాలండి. ఇప్పుడు ముఖ్యంగా ఫస్ట్ మనము భూమిలో వేసేది వరి అనుకోండి, ఏదైనా అనుకోండి, మిగతా ఇతర పంటలతో పోలిస్తే ఈ మల్బరీ సాగులో సేంద్రియ ఎరువుల పాత్రనే ఎక్కువగా ఉంటుంది. కెమికల్ ఫర్టిలైజర్స్ తాక, అంటే మిగతా వ్యవసాయ పంటలతో పోలిస్తే పట్టి పరిశ్రమలో మనము ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ వాడకం అనేది చాలా తక్కువ ఉంటుందండి.
0: అంటే ముఖ్యంగా ఏ ఎరువులు వాడతారు? ఇప్పుడు పంది పెంట ఉంటుంది, గోవుల పెంట ఉంటుంది, గేదెల పెంట ఉంటుంది.
1: మేము ఎక్కువగా గోవుల పెంటనేనండి. ఫామ్యార్డ్ మెన్యూరు సేంద్రియ ఎరువులు అంటే మనము బయో ఫర్టిలైజర్స్, వర్మీ కంపోస్ట్ ఇలాంటి ఎరువులను వాడతాం.
0: ఇలాంటి ఎరువులు వాడి మల్బరీ సాగును
1: కొనసాగిస్తాం.
0: మల్బరీ సాగును చేపట్టాలని రైతులకు కూడా మీరు సూచిస్తారు?
1: రైతులకు కూడా తగిన సూచనలు సలహాలు ఇస్తూ, రైతులు అభివృద్ధి దశలో ఉండడానికని మా టెక్నికల్ గైడెన్స్ అంతా చెప్తూ వాళ్లకు, రైతులకు అండదండంగా ఉంటామండి మేము. ఇంకొకటి, ఈ పట్టు పరిశ్రమ ఇంకొకటి ముఖ్యం ఏంటంటే ఇది చిన్న సన్నకారు రైతులకు కూడా చేసుకోవచ్చు. అంటే 2 ఎకరాల వ్యవసాయం ఉన్న రైతు కూడా చేపట్టుకొని ఉపాధి పొంది అధిక లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉంది.
0: మీరు ఇలా తెలియచేస్తుంటే చాలా ఆసక్తికరంగా మాకే వినాలనిపిస్తుంది. మరి రైతులు కూడా చక్కటి సూచన చేసిన వారవుతారు మీరు. అయితే మరి ఇటువంటి సందర్భంలో ఈ పట్టు పురుగులకు సంబంధించిన విత్తనాన్ని ఎక్కడ తెచ్చుకోవాలి? ఎందుకంటే పట్టు పురుగుల ద్వారా ఈ పట్టు దారం కూడా తీసుకొస్తారు, వస్త్రాలు వేస్తుంటారు కదా, పెద్ద కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత పట్టు పురుగుల కోసం మేత కోసం ఈ మలబరీ ఆకులు కూడా అవసరం ఉంటుంది, మలబరీ సాగు చేయవలసిన అవసరం ఉంటుంది. అయితే ముందుగా తెలియచేయండి, ఈ పట్టు పురుగుల విత్తనాన్ని ఎక్కడ తెచ్చుకోవాలి, ఏ విధంగా మన ఊర్లో కానీ మన ప్రాంతంలో కానీ ఈ యొక్క ఏమైనా నిర్మాణం చేపట్టాలా? ఎందుకంటే ప్రతి దాడికి షెడ్ల నిర్మాణం అవసరం ఉంటుంది. మీరు షెడ్లు సరిపోతుందా, లేకుంటే మన గృహంలో కూడా మనం నిర్వహించుకోవచ్చా, ఆ వివరాలు ముందుగా తెలియచేయండి.
1: అయితే ఈ పట్టు పరిశ్రమ చేపట్టడానికని మేము ముందుగా రైతులను ఏ రకంగా ప్రోత్సహిస్తాము అంటే, మొదటగా ముఖ్యంగా మిగతా పంటలు సంవత్సరంలో 2 పంటలు లేదా 3 పంటలు వరకే అవకాశం ఉంది, ఒకే పంట తీసుకుంటాం కొన్ని, కానీ ఈ పట్టు పరిశ్రమలో 8 నుంచి 9 పంటలు తీసుకోగలం. అంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగి ఏ రకంగా అయితే, ఒక సాఫ్ట్వేర్ అనుకోండి, ప్రైవేట్ కానీ గవర్నమెంట్ ఉద్యోగి ఎలా అయితే శాలరీ రూపకంగా డబ్బులు ఆదాయాన్ని పొందుతారో, ఒక రైతు కూడా అదే ఆదాయాన్ని పొందాలంటే కేవలం అది ఒక పట్టు పరిశ్రమ వ్యవసాయంలోనే ఉందండి.
0: అయితే సంవత్సరంలో 12 నెలలు ఉంటుంది, 12 నెలలో 9 పంటల దాకా తీసుకోవచ్చు.
1: 9 పంటలు కొందరైతే సమ్మర్లో కష్టపడి 10 పంటల వరకు కూడా తీసే రైతులు ఉన్నారండి.
0: మరి అటువంటిప్పుడు కనీసం అంటే ఒక 2 నెలలు సరిపోతుందా ఈ పట్టు పురుగును పెంచి దారము కండేట సమయానికి?
1: లేదండి, ప్రభుత్వం తరఫు నుంచి మేము వాళ్ళని ప్రోత్సహిస్తూ రైతులకు చాకీ రేరింగ్ సెంటర్స్ అంటారండి, అంటే చిన్న పురుగులను పెంచే సెంటర్స్ మేము కేంద్రాలకు మేము రాయితీ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని మొత్తంగా వాళ్ళ ల్యాండ్ అన్ని చూసి, అంటే వీళ్ళకి అవకాశం ఉందా, చేసుకునే దానికి అనుకూలమైన వాతావరణం ఉందా, అక్కడ అనుకూలమైన నేలలున్నాయా అని వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న రైతులను మేము ప్రోత్సహించి ఈ చిన్న పురుగులను పెంచడానికి వాళ్ళని ఎంకరేజ్ చేసి అక్కడ చిన్న పురుగు పెంపక కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది.
0: అంటే మీరు చాలా చక్కగా పరిశీలించి గాని ఇటువంటి అవకాశాలు రైతులకు కల్పించమండి. అక్కడ పట్టు పురుగులు చిన్న పురుగులు ఉత్పత్తి చేస్తారు, ఆ తర్వాత
1: చిన్న పురుగులను ఉత్పత్తి చేసి వాళ్ళు రైతులకు సరఫరా చేస్తారండి. అంటే వాళ్ళు 10 రోజులు అక్కడ పెంపకం కొనసాగిస్తారు. 10 రోజులు పెంపకం అయిన తర్వాత 2 స్టేజీలు వాళ్ళు పెంచి రైతుల వరకు కొంచెం వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, ఆ పట్టుగుడ్ల ఖరీదు అన్ని తీసుకొని రైతులకు వాళ్లే సరఫరా చేస్తారు. చాకీ రేరింగ్ సెంటర్ వాళ్లే సరఫరా చేస్తారు. అయితే ఇక్కడ ఇంకొకటి గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే అండి, వాళ్ళు సరఫరా చేసినాక ఇప్పుడు నెల రోజులు ఒక నెల

0: సరే ఆదాయం సంపాదించుకోవచ్చు అన్నాను, కానీ రైతు కష్టపడేది 18 నుంచి 20 రోజులు మాత్రమేనండి. ఆ నెలలో కూడంగా 10 రోజులు చాకిరేరింగ్ సెంటర్లను పెంచి వాళ్ళు సరఫరా చేస్తారు కాబట్టి రైతు చేసుకునేది ఒక 18 నుంచి 20 రోజులు మాత్రమే కష్టపడితే ఒక రైతు ఒక పంట తీసిన వారు అవుతారు. ఒక పంటకు ఖర్చులు అన్ని బోను అంటే నేను ఎక్కువగా చెప్పానండి, 100,000 రూపాయలు సంపాదించే రైతులు ఉన్నారు, ప్రతి నెల 1,00,000 రూపాయల ఆదాయం వచ్చే రైతులు ఉన్నారు. సరే వాళ్ళు సొంతంగా ఇదే అంటున్నాండి, స్వయం ఉపాధి అన్నది నేను అందు గురించే ఫస్ట్ లో చెప్పాను. స్వయం ఉపాధి అంటే వాళ్లే, ఒక కుటుంబంలో 5 సభ్యులు ఉంటే ఒక కుటుంబంలో ఒక మనిషి పెట్టుకున్నా కూడా ఒక 5 నలుగురికి ఉపాధి అవకాశం కల్పించే వాళ్ళం అయితాం. మనము బ్రతుకుతూ మనతో పాటు ఒక 4 మనము ఆదాయాన్ని సమకూర్చిన వాళ్ళైతాం.
1: మీరు చెబుతుంటే చాలా ఆధునీకరించబడినటువంటి పరిశ్రమగా కనపడుతుంది. ఒకప్పుడు ఈ పరిశ్రమ వేరే ఉన్నది, మేము చిన్నగా ఉన్నప్పుడు.
0: అవునండి,
1: మీరు చెబుతుంటే చాలా చక్కటి పద్ధతిలో పెంచుకోవచ్చు అనేది కూడా ఆలోచన బాగుంది. మీరు అన్నట్టు 18-20 రోజులు కష్టపడితే మనకు చేతికి వస్తుంది అంటున్నారు.
0: ఒక 50,000 తీసుకున్నా గానండి మనకి ఫస్ట్ సంవత్సరం పెట్టిన సంవత్సరము, ఇప్పుడు జూన్ లో ఎవరైనా రైతు సపోజ్ పట్టు పరిశ్రమ చేపడితే ఈ సంవత్సరంలో వాళ్ళు 5 నుంచి 6 పంటలు తీసుకోవచ్చు.
1: చాలా చక్కగా మీరు వివరిస్తున్నారు. అయితే చాకీ సెంటర్ల నుంచి ఈ యొక్క పురుగులను తీసుకొని వస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఏ విధంగా వాటికి మేత వేయాలి? మేత వేయాలంటే మీరు అన్నట్టు మలబరీ సాగు కూడా చేయాలని అన్నారు. ఆ మేత విధానము, ఆ కార్యక్రమం గురించి ఒక్కసారి వివరించండి.
0: తప్పకుండా అండి. మేము మొదటగా పట్టు పరిశ్రమ శాఖ వాళ్ళు చేసేది ఏంటంటే, ఒక రైతును గుర్తించడం అంటే వాళ్ళ నేలలు సరి అయిన ఉన్నాయా లేదా అని చూసుకోవడం ఫస్ట్. ఇవి దీనికండి ఎర్ర నేలలు చాలా శ్రేష్టము. తర్వాత చౌడు నేలలు మరీ నల్లరేగడి భూములు అంత ఉండదండి, ఎందుకంటే వాటిలో అంటే పిహెచ్ వాల్యూ అంటాం కదండి, దాని ప్రకారంగా అవి మాత్రం అనుకూలంగా ఉండవు. అందుకని మేము మొదటగా చేసేది ఏంటంటే సాయిల్ టెస్టింగ్ చేయిస్తామండి. ఖచ్చితంగా రైతులను సాయిల్ టెస్టింగ్ అని వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. సాయిల్ టెస్టింగ్ చేస్తే దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ ఏంది, మినరల్స్ ఏంది, ఏ పోషకాలు ఉన్నాయి, సూక్ష్మ పోషకాలు ఎంత పర్సెంటేజ్ లో ఉన్నాయి, స్థూల పోషకాలు ఎంత పర్సెంటేజ్ లో ఉన్నాయి, మల్బరీకి అనుకూలమా కాదా అనేది దాన్ని బట్టి మేము వాళ్ళని సాయిల్ టెస్టింగ్ కు ఎంకరేజ్ చేస్తాం.
1: చాలా చక్కటి ఈ పరిశోధన కార్యక్రమాలు, పరిశీలన కార్యక్రమాలు మీరు డిపార్ట్మెంట్ ద్వారా నిర్వహిస్తున్నారని తెలియజేస్తున్నారు. బాగుంది. మరి ఆ విధంగా మీరు పరిశీలించిన తర్వాత రైతులు ఆసక్తి పెరిగి ఒక ఊర్లో మీరు అన్నట్టు మంచి నేల ఉన్నప్పుడు అక్కడ ఉన్న గ్రామంలో ఉన్నటువంటి రైతులందరినీ మీరు ప్రోత్సహించడానికి మీరు ముందుకు వస్తారు. మీరు సీడ్ కూడా ఈ విధంగా చాకీ సెంటర్ నుంచి మీరు పురుగులను తెప్పించి వాళ్ళకి అందజేస్తారు. బాగుంది.
0: మేము అందరి రైతులను ప్రోగు చేసి వాళ్లకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పించి శిక్షణ వాళ్ళకు
1: శిక్షణ తరగతులు అంటున్నారు. మరి సంవత్సరానికి ఎన్నిసార్లు మీ దగ్గర నిర్వహిస్తుంటారు మహబూబ్నగర్ సెంటర్ లో?
0: మహబూబ్నగర్ సెంటర్ లో అండి, ముఖ్యంగా ఇప్పుడు నేను గతంలో రంగారెడ్డి జిల్లాలో వర్క్ చేశాను. అక్కడ ఒక మంచి ప్రోగ్రెసివ్ ఫార్మర్లకు గాను SRCs అని ఈ మధ్య ఇంట్రొడ్యూస్ చేస్తున్నామండి. వాళ్ళని ఎంకరేజ్ చేసి ప్రతి ఏరియాలో, రంగారెడ్డిలో ఉంది, సిద్దిపేటలో, అట్లా అన్ని జిల్లాలు. SRC అంటే సెరికల్చర్ రిసోర్స్ సెంటర్. సో రైతుల టు రైతులు, ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పే కన్నా ఒక రైతు ఆర్జించిన విషయం ఆయన ప్రాక్టికల్ గా చూసి ఆ రైతులకు శిక్షణ అనేది ఇచ్చినప్పుడు రైతులలో ఆసక్తి ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం.
1: చాలా చక్కటి కొత్త ప్రయోగం లాగా ఉంది మీరు ఇటువంటివి నిర్వహించడం అనేది. బాగుంది, వివరించండి.
0: ఇంకా తర్వాత ఏంటి అంటే, మేము డిపార్ట్మెంట్ తరఫున కూడా మేము వాళ్లకు రైతులందరికీ మళ్ళీ సెంట్రల్ వాళ్ళు స్టేట్ అండి ఇద్దరు కలిసి వీళ్లకు MRMA అనే ప్రోగ్రామ్స్ చేపెట్టాం పోయిన సంవత్సరంలో. MRMA అంటే మేరా రేషం మేరా అభిమాన్. ఆ ట్రైనింగ్ ఒక్కొక్క జిల్లాలో 10 నుంచి 12 ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ తీసుకుంటామండి. గతంలో రంగారెడ్డి, సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి ఉండిందండి, ఈసారి మహబూబ్ నగర్ ఉందండి.
1: కాస్త విస్తరించారు మహబూబ్ నగర్ దాకా.
0: అవునండి, ఎందుకంటే పోయిన సంవత్సరం 3 జిల్లాలు తీసుకొని ఎలా ఉంటుంది దీని ఇంపాక్ట్ అని చూస్తే చాలా రైతులు ముందుకొచ్చి చాలా మంది రైతులు ఈ పట్టు పరిశ్రమ చేపట్టడం జరిగింది.
1: మీరు చెప్తుంటే చాలా ఇంట్రెస్ట్ గా, ఆసక్తికరంగా ఉంది.
0: ఇంకొక ముఖ్యమైన పాయింట్ అండి
1: చెప్పండి,
0: మహిళల పాత్ర దీంట్లో చాలా ఎక్కువగా ఉంటుందండి.
1: మరి ఇటువంటి సందర్భంలో మీరు విస్తరించే కార్యక్రమాలు చేపట్టారు, మహిళలు ముందుకొస్తున్నారండి.
0: మహిళలది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇంటి పట్టునే ఉండి చేసుకునే పరిశ్రమ ఇది.
1: అవును.

0: మహిళలు ఏ విధంగా ఈ పరిశ్రమకు తోడ్పాటు అందిస్తారు?
1: తోడ్పాటు అందిస్తారంటే చెప్తున్నానండి. ఇప్పుడు మల్బరీ సాగు, మేము షెడ్డు గూడంగా ఆ తోటకు దగ్గరలోనే షెడ్ కట్టిస్తామండి. మనం ఊర్లో ఉండి అంత దూరము ట్రావెల్ అంటే ఆకు తీసుకెళ్ళి వెళ్ళడము సులభం కాదండి. మీరు ఒక స్టార్టింగ్ లో ఒకటి చెప్పారండి, మేము చిన్నగా ఉన్నప్పుడు ఇది చాలా అంటే కరెక్ట్ అండి. అది
0: ఊర్లో షెడ్లు ఉండేటివి, పొలంలో మల్బరీ సాగు
1: అప్పుడు కరెక్ట్. ఎందుకంటే అప్పుడు నిజం సెరికల్చర్ లో అప్పుడు విధానం ఎలా ఉండేదంటే ఇంత టెక్నాలజీ లేని
0: అభివృద్ధి
1: చెందలేదు. అప్పుడు ఆకాకు దింపి నాలుగు ఫీడింగ్లు ఇచ్చేదండి, ఇప్పుడు రెండు ఫీడింగ్లు మాత్రమే ఇస్తాం.
0: రెండు ఫీడింగ్లు ఇచ్చుకుంటే సరిపోతుంది.
1: రెండే 20 రోజులు మాత్రమే ఒక రైతు కష్టపడేది, అంతే. రెండే ఫీడింగ్లు, పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి. దీంట్లో టైం అనేది, టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఏదో వచ్చినమా ఏదో 12 గంటలకు మనం అంటే కాదండి, మార్నింగ్ 7-9 లోపల వేస్తే మళ్ళా ఈవినింగ్ కూడా 7 వరకు క్లోజ్ చేయాలండి. టైం అంటే టైం, ఒక 12 అవర్స్ అనేది గ్యాప్ తీసుకొని కరెక్ట్ గా ఫీడింగ్ ఇవ్వాలి. అదంతా ఫీడింగ్ ఇవ్వడం నుంచి ఆ పురుగులలో అండి, పట్టు పురుగులు 5 దశలు అండి. 4 సార్లు మోల్టింగ్ అంటే ఆ పైన చర్మాన్ని వదులుకొని ఇంకో స్టేజ్ లోకి వెళ్ళిపోవడం
0: అనమాట. గూడు కట్టే దశ,
1: గూడు కట్టే దశకి వెళ్ళాలంటే 4 మోల్ట్లు అవుతాయి అనమాట. అవి మాత్రం మేము ఖచ్చితంగా రైతుకు టెక్నికల్ గైడెన్స్ మాత్రం డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి చక్కగా వివరించడం జరుగుతుంది రైతుకు.
0: మీరు అలా వివరిస్తున్నారు కనుక విస్తరణ కార్యక్రమం కూడా ఊపందుకుంటుంది.
1: అంటే వాళ్ళ నా రకంగా అంటే ఎక్కడైనా కూడా నెలకొక పంట 20 రోజులకొక పంట అనేది లేదండి. ఒక సాఫ్ట్వేర్లు కూడా దీంట్లోకి చాలా మంది ఎంతో ఉత్సాహాన్ని చూపించి రావడం జరుగుతుంది.
0: అయితే ఈ మలబరీ సాగును చేసిన తర్వాత వాటి ఆకులను ఏ విధంగా కోసుకోవాలి? గతంలో అయితే బాగా కటింగ్ చేసి ఈ దానా అందించే వాళ్ళు, మీరు ఇప్పుడు ఏ విధంగా ఉన్నారు?
1: ఇప్పుడు కూడా అండి, ఇప్పుడు నేను సిఆర్సీస్ అంటున్నాను కదా, అక్కడ మాత్రము మనం లేత ఆకులనే వేయాలి. మనం అంతే ఏంటి కదండి, చిన్న పిల్లలకు పాలు ఎలా పట్టిస్తామో అదే రకంగా అవి చిన్న పురుగులు అంటే అవి చిన్న
0: పిల్లలు
1: లేత ఆకులు సన్నగా కట్ చేసి
0: వేస్తారండి.
1: రైతు దగ్గరకు వచ్చినాక మేము, మీరు అన్నారు గతంలో 4 ఫీడింగ్లు ఆకాకు దింపి వేసేవాళ్ళం, ఇప్పుడు అలా లేకుండా షెల్ఫ్ మెథడ్ వచ్చిందండి. కొమ్మ మేత పద్ధతి అంటారు దీన్ని. కొమ్మ మేత పద్ధతి అంటే జస్ట్ షూట్స్ కట్ చేయడం,
0: కొమ్మలే తీసుకొస్తారు,
1: కొమ్మలే తీసుకొస్తారు.
0: అరే చాలా మాకు చిత్రంగా అనిపిస్తుంది.
1: వాటికి ఆ షెల్ఫ్లు కట్టేస్తారండి, వాటిపైన వేయడమే.
0: అంటే కొమ్మలు అంటే లేత కొమ్మలా ముదురు కొమ్మలా ఎట్లా?
1: పైనుంచేనండి. ఇప్పుడు పైన లేత కొమ్మలు చాకీకి వాడుకుంటారు కదా, అవి వదిలిపెట్టి స్టేజ్ వైజ్ గా అనమాట. అంటే ఇది ఎట్లుంటుందంటే కింద నుంచి పైకి పోవడం కాదు, పైనుంచి కిందికి రావడం అనమాట.
0: ఈ పద్ధతి వల్ల మరి ఆకులు కూడా కొత్త కొత్త కొమ్మలు కూడా వస్తుంటాయి కదా మొక్కలు.
1: అదే కదండి,
0: రైతుకు ఈ విధంగా కూడా లాభదాయకమే ఉంది.
1: అందుకనే రైతుకి ఏం ప్రోత్సహిస్తామంటే, ఎక్కువ పొలము అంటే ఎక్కువ ఎకరాలు ఉన్న వాళ్ళకి స్పేసింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం మనము ఈ కొమ్మ మేతి పళ్ళ ప్రూనింగ్ చేసినప్పుడు దాని నుంచి ఎక్కువ శాఖలు వచ్చేస్తాయి, లీఫ్ కూడా ఎక్కువ వస్తూ పోతుంది. అటువంటి అప్పుడు పక్క పక్కన దగ్గరలో స్పేసింగ్ 2x2 పెట్టేవాళ్ళండి గతంలో. దానివల్ల మొత్తం ఆకులన్నీ బ్రాంచెస్ పెరిగినప్పుడు దగ్గరికి అయిపోయి గాలి ప్రసరణ అనేది కరెక్ట్ గా జరగకుండా కింది ఆతకంతా వేస్ట్ వెళ్ళిపోద్ది. కాబట్టి మేము ఏం చేస్తున్నాం అంటే స్పేసింగ్, స్థలావకాశం ఎక్కువ అంటే 3x3, మధ్యలో
0: 6 ఫీట్లు
1: 5-6 అలా వేయాలి. ఇప్పుడు మెకనైజేషన్ అనేది చాలా పెరిగిందండి, ఒకప్పుడు లేబర్లు దొరకడం కష్టంగా ఉంది. సో వాళ్ళు మినీ ట్రాక్టర్ పెట్టి దున్నుకోవడానికి ఆ రకంగా మధ్యలో స్పేసింగ్ అనేది ఎక్కువ తీసుకొని మేము వాటికి సేంద్రియ ఎరువులు వేసి వాళ్ళ ప్రూనింగ్ మెథడ్స్ కానీ ఎరువులు ఎప్పుడు వేయాలి కానీ ఎంత డోస్ లో వేయాలి కానీ ప్రతి ఒక్కటి వాళ్ళకి గైడెన్స్ ఇస్తామండి.
0: ఈ మల్బరీ సాగులో కూడా మీరు సాలు పద్ధతులు కూడా చాలా?
1: అవునండి, జోడు సాలు సిస్టమ్, రోటు
0: అయితే సాలుకు సాలుకు ఎంత దూరం ఉండాలి?
1: సాలుకు సాలుకు ఒక 2 ఎకరాలు ఉన్న రైతుకైతేనేమో మధ్యలో ఒక 4 ఫీట్ వదిలిపెట్టి సాలుకు సాలు
0: మొక్కకు
1: 2 చేస్తామండి. ఎందుకంటే ఆ రైతుకు స్టార్టింగ్ లోనే ఎక్కువ మొక్క దిగుబడి రాక మళ్ళీ ఇబ్బంది
0: పడతారు.
1: తర్వాత రాను ఆ 2 ఎకరాల రైతుకు కూడా కావాలంటే పెద్దగా అయినాక మల్బరీ ఒక్కసారి మనం నాటితే 15 సంవత్సరాలు ఆ దాన్నే వాడుకోవాలండి.
0: ఇది కూడా బాగానే ఉంది, అనుకూలంగా
1: ఏదైనా చూడండి. మిగతా పంటలు పెట్టినామా అంటే తీసేస్తాము,
0: ప్రతి సంవత్సరం తీసేయాల్సిందే.
1: మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వేయడమే ఉంటది, మళ్ళీ విత్తనాలు నాటుకోవడం. కానీ మల్బరీ ఎట్లంటండి, ఒక్కసారి మనం పెట్టినామంటే 15 సంవత్సరాలు మెయింటెనెన్స్ కరెక్ట్ ఉన్న వాళ్ళు 20 ఇయర్స్ వరకు తీసుకోవచ్చండి. అంటే మెయింటెనెన్స్ అంటే ప్రతి సంవత్సరం వాటికి ఎరువులు వేయడము, మనం అంటే

0: సాగు పద్ధతులు అనేది మనము ఖచ్చితంగా చేసినామంటే
1: అంటే 20 రోజుల 20 సంవత్సరాల దాకా కూడా మనం
0: వాడుకోవచ్చు.
1: ఇంత చక్కగా చెప్తున్నారు కదా, మరి వేరే పంటలకు తెగులు వచ్చినట్టు దీనికి ఏమైనా పురుగు ఆశించే అవకాశాలు ఉన్నాయా లేవంటారు?
0: ఎప్పుడు ఉంటుంది అంటే ఈ వాతావరణ పరిస్థితులు అనేది కొంచెం ఇది అయినప్పుడు, లేక నేను ఈ స్థలావకాశం వల్ల కూడా వచ్చే అవకాశం ఉందండి. చాలా తక్కువ. ఇప్పుడు మనకు ఎక్కడో తుప్పు తెగులు, బూడిద తెగులు, వర్షాకాలం ఎక్కువైనప్పుడు బూడిద ఫంగస్, బూడిద తెగులు, ఆకుమచ్చ తెగులు అవి వస్తాయండి. కానీ వాటిని స్టార్టింగ్ లో నుంచి ఒకటి రెండు ఉన్నాయా అంటే మొత్తం తీసేసి అవి ఒక గుంతలో పూడ్చి లేదా దూరంగా ఈ కాల్ చేయడం అది చేయొచ్చు. వాటికి గుడంగా కొన్ని ఇంపార్టెంట్, అందుకని ఈ మధ్య ఏమందంటే దానికి గుడంగా మంచి మంచి పోషకాలు ఆర్గానిక్ సంబంధించినవి ఉన్నాయండి. సో వాటిని వాడతాం, వాటిని వాడి ఆ వాటిని కంట్రోల్ చేయడము. అంటే ఇప్పుడు ఒక్కటి చెప్తానండి ఎగ్జాంపుల్, దీనికి కోతల నుంచి బెడద లేదు వీటికి.
1: అవును.
0: ఇంకొకటి ఏంది, నేనేమన్నానంటే అన్ని పరిశ్రమలతో మిళితమే అంటే ఇది డైరీ ఉన్న వాళ్ళకంటే రెండు ఆవులు లేదా రెండు గేదెలు ఉన్న వాళ్ళకు కూడా ఈ మల్బరీ ఆకు తినడం వల్ల పాల చిక్కదనం పెరిగి వాటిలో ప్రోటీన్స్ ఎక్కువ పాలలో ఉన్నాయని సైంటిఫిక్ గా ప్రూవ్ చేశారండి.
1: ఇట్లా గేదెలకు ఆవులకు కూడా ఈ దానగా వాడొచ్చు,
0: దానగా వాడొచ్చు. ఇంకొకటి వీళ్ళంతా చేశాకండి ఇది ఆ కట్టెలు అంతా స్టెమ్ నేను చెప్పాను కదండి, మన దగ్గరకు వచ్చినాక చిన్న పురుగులు మన దగ్గరకు వచ్చినాక షెల్ఫ్లు అంటే మంచాలంటామండి మొత్తం వాటికి వేసేసి, మొత్తం ప్రతి షెడ్లో షెడ్ సైజు కూడా అండి 50 ఫీట్లు పొడవు, 20 ఫీట్లు వెడల్పు,
1: అంత పొడుగు
0: నిర్మించుకోవాలండి ఖచ్చితంగా. మనం
1: మరి 50-20 అంటున్నారు కదా, ఎన్ని వందల పురుగులు మనం ఉత్పత్తి చేసుకోవచ్చు?
0: మనం 250 గుడ్ల వరకు
1: ప్రతి పంట 250 వరకు.
0: అవునండి, అంతకు మించితే పురుగులకు స్థలావకాశం అనేది తక్కువైపోయి ఈ డిసీజెస్ వచ్చి మనకే క్రాప్ లాస్ అయ్యే.
1: 250 పురుగులు అంటే వాళ్ళు ఇచ్చినటువంటి అట్టలు అంటారా పురుగులు అంటారా మీరు?
0: వాళ్ళు ఇప్పుడు లూజ్ ఎగ్స్ అని వస్తున్నాయి, వాళ్ళు చాకీ రేరింగ్స్ అంటారు వాళ్ళు. లూజ్ ఎగ్స్ అని ఒక బాక్స్ లో వేసి
1: ఒక బాక్స్ 250 పెట్టుకోవచ్చు అంటారు.
0: 200 వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క బాక్స్ లో వాళ్ళు చేస్తారు కదండి. అయితే కొద్ది మంది రైతులు ఉన్నారండి
1: చెప్పండి,
0: వాళ్ళు గుడ్లనే తీసుకొచ్చి చేసే వాళ్ళు ఉన్నారు. 28-30 డేస్ కష్టపడతారు వాళ్ళు, చాలా స్కిల్ ఉండాలి,
1: స్కిల్ బాగున్నోళ్ళు, ఇంట్రెస్ట్
0: ఉన్న వాళ్ళు చేస్తున్నారండి. ఇంకా చేయవాళ్ళ ఏరియాలో ఉన్నారు చాలా మందికి, సిద్దిపేట.
1: మేము కూడా చిన్నగా ఉన్నప్పుడు ఈ విధంగా గుడ్లు తెచ్చి చేసేవాళ్ళు.
0: అది అప్పుడు ఈ చాకీ రేరింగ్ సెంటర్స్ అవి లేవు. ఈ టెక్నాలజీ అనేది డెవలప్ అయిన తర్వాత మెయిన్ గా ఈ చాకీ రేరింగ్ సెంటర్స్ రావడము, మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళకి అధికంగా ప్రోత్సహించడము, నిధులు కూడా సెంట్రల్ సిల్కు బోర్డ్ వాళ్ళు కేటాయిస్తారండి, స్టేట్ షేర్ నుంచి కూడా స్టేట్ సబ్సిడీ కూడా ఈ మధ్యలో వచ్చిందండి, వచ్చింది రైతులకు, కొద్ది మంది రైతులకు అందజేయడం కూడా జరిగింది. సో ఆ రకంగా మేము ప్రతి రైతుని ఎంకరేజ్ చేసి అంటే స్టార్టింగ్ నుంచి ఎలా దున్నుకోవాలి, ఎలా ఎరువులు వేయాలి మొదలుకొని పట్టు అది షెడ్ ఎలా కట్టుకోవాలి యాజ్ పర్ నామ్స్ కట్టుకుంటేనే సబ్సిడీలు అండి ముఖ్యంగా. జనరల్ వాళ్ళకేమో 50-25-25 రేషియోలు వస్తుందండి, 50% సెంట్రల్ షేర్ వస్తుంది, 25% స్టేట్ షేర్ వస్తుంది, ఒక 25% రైతు భరించాలి బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్. అది తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 65% అండి,
1: కొంత పెంచారు,
0: కొంత 65% 25% జస్ట్ రైతు బేర్ చేసేది 10% అండి. సో ఆ రకంగా షెడ్కు ప్లాంటేషన్ కి ఆ లోపల షెల్ఫ్లు ఇస్తారు కదండి వాటికి డిసిన్ఫెక్టెంట్స్ కూడా గవర్నమెంట్ తరఫునే వాళ్ళకి అందజేయడం పడుతుంది, డిపార్ట్మెంట్ తరఫునే అందజేయబడుతుంది.
1: మరి చాలా చక్కగా ప్రభుత్వం కూడా సహకరిస్తుందని మీరు వివరిస్తున్నారు కదా, మరి రైతులు కూడా ఆసక్తిగా ముందుకు వచ్చే అవకాశం ఉంది. అయితే మీరు మహబూబ్నగర్ జిల్లాలో పనిచేస్తున్నారు, మీరు మహబూబ్నగర్ జిల్లాలో ప్రాంతం అంతా సంచరించి అక్కడ ఏ ఊర్లలో నేలలు, ఏ ఊర్లో అనుకూలమైన నేలలున్నాయి అని కూడా మీరు పరిశీలిస్తుంటారు. మరి కొత్తగా మీరు మహబూబ్నగర్ జిల్లాకు మీరు రావడం జరిగింది, మరి ఏ ఊర్లు తిరిగారండి, మీకు సరైన నీళ్ళు కనబడ్డాయా అక్కడ?
0: కనబడ్డాయి.
1: మళ్ళీ అక్కడ రైతులతో మీరు సంభాషించారా?
0: సంభాషించాను రైతులతో, అందరికీ మీటింగ్ పెట్టానండి ఈ మధ్యంలో. నేను 1 మంత్ అవుతుంది అంతే వెళ్ళి, నాకు అంతకు ముందే గతంలో నేను మహబూబ్నగర్ జిల్లా వాసినే కాబట్టి నాకు కొంచెం ఆ నీళ్ళ గురించి కూడా జ్ఞానం ఉందండి. అక్కడెక్కడ ఎక్కువ అంటే కోయిల్కొండ మండల్, దేవరకద్ర ఈ ఏరియాలలో మంచిగా ఉందండి రైతు చిన్న చిన్న.
1: ఇప్పుడు మీరు కొత్తగా పరిశీలించిన నేలలు ఎక్కడెక్కడ ఉన్నాయి?
0: నేను పరిశీలించిన నేలలు అయితే ఈ మధ్యలో నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్ లో వెళ్ళానండి.
1: చూశాను
0: అక్కడ కూడా మంచిగా ఉన్నాయండి.
1: అక్కడ కూడా అవకాశం ఉంది పురుగుల పరిశ్రమ
0: కోయిల్కొండ వెళ్ళాను. ఇప్పుడు ఏంటంటే నాకు

0: ఆ జిల్లా అంతా నాకు, నేను ఎందుకంటే పుట్టింది పెరిగింది నా ఎడ్యుకేషన్ అక్కడే అండి, చాలా విలేజ్లా తెలుసు కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ జరిగేది ఏంటంటే శిక్షణ
1: విస్తరణ
0: ప్రోగ్రామ్స్,
1: కార్యక్రమం భాగంగా
0: విస్తరణ
1: మీరు
0: భాగంగా
1: శిక్షణ
0: అదే
1: తరగతులు ఏమైనా నిర్వహించబోతున్నారా, నిర్వహిస్తున్నారా అని అడగబోతున్నాను.
0: ఆల్రెడీ అండి ఒకటి నిర్వహించాము, నిర్వహిస్తే అక్కడ రైతులు చాలా ఇంట్రెస్ట్ పెట్టి ఇప్పుడు 30 మంది ముందుకు రావడం జరిగింది
1: చాలా
0: అండి.
1: సంతోషం. మరి అక్కడ ఉన్న రైతులకు ఈ చాకీ సెంటర్లు ఏది దగ్గరగా ఉంటుందండి?
0: అక్కడ అంటే ఇది ఒకటి ప్రాబ్లం
1: మీరు చాకీ
0: ఏంటంటే,
1: సెంటర్లు కూడా
0: చాకీ సెంటర్లు ఇంతకు ముందు గద్వాల్లో ఉండిందండి మాందొడ్డి అని, ఏదో వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల అబ్బాయి కొంచెం కొన్ని రోజులు డ్రాప్ అయినట్టు. ఎక్కువగా అంటే చాకీ సెంటర్స్ అంటే సూర్యాపేటలో ఉందండి, ఎక్కువ మట్టుకు సూర్యాపేట నుంచే వస్తాయి.
1: ఈ చాక్ సెంటర్లు కాకపోతే మీరు విత్తనం అయితే ఇక్కడ తీసుకొస్తారు? మామూలుగా అయితే బెంగళూరు నుంచి తెచ్చేవాళ్ళు గతంలో.
0: ఇప్పుడు కూడా అంతే, చాకీ సెంటర్ వాళ్ళు కూడా తెచ్చుకునేది బెంగళూరు నుండేనండి,
1: ఎందుకంటే
0: మైసూరు బెంగళూరు,
1: ఎందుకంటే అక్కడ నుండి తెచ్చేవాళ్ళు మన ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు.
0: ఇప్పటికైనా అటు అక్కడేనండి.
1: మరి
0: మొత్తం
1: వీలైతే మీరు వాళ్ళు రైతులు కోరుకుంటే మీరు బెంగళూరు నుంచి తెప్పించి మీరు
0: ఇవ్వగలుగుతామండి,
1: ఆ విధంగా కూడా మీరు సహకారం అందిస్తారు.
0: వాళ్ళు రైతులు డైరెక్ట్ కాంటాక్ట్ చేసుకుని, కొద్ది మంది గుడ్లతోనే చేసే రైతులంతా వాళ్ళు డైరెక్ట్ తెచ్చుకొని హైదరాబాద్ వరకు వాళ్ళు సప్లై చేస్తారండి, పంపిస్తారు. పంపిస్తే వీళ్ళు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఆ బస్సుల ద్వారా వచ్చిన దాన్ని తీసుకొని వెళ్ళి చేసుకోగలుగుతారు.
1: అయితే నాగరత్న గారు మీరు చెప్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఆసక్తికరంగా ఉంది. ఈ పట్టు పురుగులను పెంచిన తర్వాత పట్టు గూళ్ళు ఇవి ఏర్పాటు చేసుకుంటాయి. ఈ పట్టు గూళ్ళు సంపూర్ణమైన తర్వాత ఇప్పుడు ఎక్కడ ఇది సేల్ చేసుకోవాలా, మార్కెటింగ్ చేసుకోవాలా? ఎందుకంటే మార్కెటింగ్ వివరాలు కూడా గ్రామీణ ప్రాంతంలో మహిళలకు సన్న చిన్నకారు రైతులకు తెలియదు కదా. మరి ఈ దీని గురించి ఈ మార్కెటింగ్ వివరాలు మీరు ఏమైనా తెలియజేస్తారా, మీరు ఆధ్వర్యంలో మీరే తీసుకొని వెళ్తారా, ఆ కార్యక్రమం ఎలా జరుగుతుంది, ఎలా చేసుకోవాలంటారు?
0: ఇప్పుడు నేను చెప్పాను కదా సిఆర్సీతో వచ్చినాక వీళ్ళు చేసుకున్న తర్వాత అవి టెక్నికల్ గా మేము మోల్ట్కి ఎప్పుడు పోతే ఎప్పుడు వస్తాయి, వాటికి ఫీడింగ్ ఎలా అయ్యాలి, ఎవ్రీథింగ్ మేము చూపించాక ముఖ్యంగా ఈ పట్టుకాయలని రవాణా అయ్యింది అంటే గవర్నమెంట్ నుంచే 2 మార్కెట్లు ఉన్నాయండి, ఒకటి జనగామ కకున్ మార్కెట్, ఒకటి తిరుమలగిరి కకున్ మార్కెట్ సికింద్రాబాద్లో. రైతులు అందరూ అక్కడికే తీసుకొస్తారండి. ఇంకొకటి వాళ్లకు హిందూపూర్ పోయే అవకాశం ఉంది, రామ్నగర్ సిద్దల్గట్ట పోయే అవకాశం కూడా ఉంది, వాళ్ళ ఇష్టం అండి అది. మన తిరుమలగిరికి వచ్చిన
1: రేట్ బాగుంటే అక్కడ వెళ్ళొచ్చు,
0: వాళ్ళ ఇష్టం అది. కానీ ఇక్కడ ఒకటి ముఖ్యమైన అది ఏంటంటే అంటే దళారీ వ్యవస్థ ఉండదండి,
1: దళారీ వ్యవస్థ లేక ఉంది
0: లేదు.
1: మరి ఈ పట్టు పురుగులు కూడా చేరవేయాలంటే కూడా ఎక్కువ టైం అయితే పురుగులు తొలుచుకొని బయటకు వస్తే దానివల్ల నష్టం కూడా జరుగుతుంది.
0: పట్టుకాయలను ఎప్పుడైనా కానీ ఎప్పుడైతే ఆ చంద్రికలు నేత్రికలు అంటామండి, ప్లాస్టిక్ చంద్రికలు ఇప్పుడు సప్లై చేస్తున్నాము, వాటి ఆ సెల్ఫ్ పైనే ఇట్లా పడుకోబెట్టేస్తారు, అటు చూస్తారు, ఇంకా అవి ఆకు తినడం ఆపేస్తాయండి, ఆ నోట్లో నుండి సెరిసిన్ అనేది బయటకు వస్తుంది,
1: దాని ద్వారా దాని దారంతో గూడు అల్లుకుంటుంది.
0: అవునండి, సెల్ఫ్ల పైన చంద్రికలు అన్ని పెట్టిన తర్వాత అవి వాటి పైకి ఎక్కి గూళ్ళు అల్లిన తర్వాత అండి 5 రోజులకు 5 డేస్కు మనము ఖచ్చితంగా గూళ్ళనన్నీ ఆ చంద్రికల నుండి తీసేయాలి. తీసేసి దాంట్లో మొత్తం కకూన్స్, మంచి కకూన్స్ కొన్ని డబుల్ వస్తాయండి, అంటే స్థలావకాశం ఒక్కోసారి 2 పురుగులు వచ్చి ఒకటే గూడు అల్లుకుంటుంది,
1: అటు కూడా జరుగుతుంటుంది,
0: జరుగుతుంది ఒక్కోసారి. సో అటువంటి గూళ్ళనన్నీ
1: సపరేట్ చేయాలంట,
0: వాటిని చెప్పి గుడ్ కకూన్స్ అంతా సపరేట్ చేసి మార్కెట్ కు పల్చగా అన్నమాట, ప్లాస్టిక్ ఉల్లిగడ్డ సంచులు ఉంటాయి కదండి, వాటిలో చేసుకొని మార్నింగ్ టైంలోనే వాటిని రవాణా చేయాలి. ఎటు తిరిగి 9-10 లోపల వెళ్ళిపోవాలి మార్కెటింగ్ కు, అక్కడ రీలర్స్ ఉంటారండి, నేను చెప్పాను కదా నాన్ ఫార్మ్ సెక్టర్ అని, ఫస్ట్ లో రీలర్స్ ఉంటారు,
1: వాళ్ళు కొనుక్కొని తీసుకుంటారు.
0: లేదు రైతు లేట్ చేసి, ఒకవేళ రీలర్స్ కొన్నాక కూడా వాళ్ళు మార్కెట్ నుంచి లేటుగా చేసి 10 రోజులైతే మీరు అన్నట్టు పురుగు అనేది బయటకు వచ్చింది, అంటే కకున్ బయటికి పురుగు వెళ్ళక ముందు అవి వాటిని తీసుకెళ్లి వాళ్ళు స్టైఫ్లింగ్ స్టీమింగ్ ఇస్తారు, లోపల పూప అనేది
1: చనిపోయి
0: లాట్ వైజ్ గా. మేము గవర్నమెంట్ లో కూడా 2 గవర్నమెంట్ రీలింగ్స్ ఉన్నాయండి, ఒకటి షాద్ నగర్ లో ఉంది, ఒకటి వికారాబాద్ లో ఉంది. మేము గవర్నమెంట్ వాళ్ళు కూడా ఓపెన్ యాక్షన్ కి వెళ్తాం, అదంతా ఓపెన్ యాక్షన్ అండి. ఇక ఈ దళారి మధ్యవర్తిత్వం ఏది ఉండదు. ఇప్పుడు ఒక కూరగాయలు పండించే వాళ్లకు రైతు కన్నా మధ్యవర్తికే ఎక్కువ లాభాలు ఉన్నాయి, రియల్ గా చెప్పాలంటే అట్లా ఉండదండి ఇది. ఏదైనా రైతు రైతు, అందుకే మేము ఏం చెప్తాం రైతుకు అంటే, ఇంకొకటి ముఖ్యమైన పాయింట్ ఏంటండి అండి, వేరే పంటలు తీసుకుంటే ఇప్పుడు సపోజ్ 6 మంత్స్ వెయిట్ చేస్తారు వరే అనుకోండి, 6 మంత్స్ తర్వాత ఈ వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి తెలియదు. వడగళ్ల వాన వచ్చి మొత్తం వడ్లని అది ఎక్కువ నష్టం. అదే పట్టు

0: పరిశ్రమ చేపట్టిన రైతుకు ఒకవేళ ఏదన్నా అనుకోని వాతావరణ పరిస్థితుల నుంచి ఏవైనా డిసీజెస్ వచ్చినా కూడా వాళ్లకు కేవలము చాకీ ఛార్జీలు, నెక్స్ట్ క్రాప్ లో అండి ఏదైతే లాస్ ఉందో కష్టపడితే నెక్స్ట్ క్రాప్ లో
1: వచ్చేస్తుంది. చాలా లాభదాయకంగా ఉంది.
0: చాలా లాభదాయకం,
1: సవివరంగా తెలియజేస్తున్నారు.
0: చాలా అంటే చాలా లాభదాయకం అండి.
1: మీరు చాలా చక్కగా లాభదాయకంగా ఉందని మీరు తెలియజేస్తున్నారు ఈ పట్టు పురుగుల పరిశ్రమ. ఈ తెలంగాణ రాష్ట్రంలో పట్టు పురుగుల పరిశ్రమ విస్తరణ కార్యక్రమంలో భాగంగా అనేక అనేక వివరాలు మీరు రైతు సోదరులకు అందజేశారు, స్కీమ్స్ గురించి అందజేశారు. ఎప్పుడు మా పర్యవేక్షణ ఉంటుంది, మా సెరికల్చర్ డిపార్ట్మెంట్ అధికారుల యొక్క పర్యవేక్షణతో చక్కటి ఆదాయాలు పొందవచ్చు. పట్టు పురుగులను పెంచి రైతు మహిళలు కానీ సన్న చిన్నకారు రైతులు కానీ చక్కగా లాభాలు పొందవచ్చు అని చక్కగా వివరించారు. ధన్యవాదాలు నాగరత్న గారు.
0: థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.
2: రాష్ట్రంలో పట్టు పరిశ్రమ విస్తరణ అభివృద్ధి గురించి మహబూబ్నగర్ జిల్లా పట్టు పరిశ్రమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి

0: పొందొచ్చని చక్కగా వివరించారు. ధన్యవాదాలు నాగరత్న గారు.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
2: రాష్ట్రంలో పట్టు పరిశ్రమ విస్తరణ అభివృద్ధి గురించి మహబూబ్నగర్ జిల్లా పట్టు పరిశ్రమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి జి నాగరత్న గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త సహాయ సంచాలకులు శ్రీఎస్ రామ్ గోపాల్. ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు ముందుగా వినండి. పెద్ది ఈ చిత్రం కోసం మోహిత్ చౌహాన్ ఆలపించిన బాలాజీ గీతం, ఏఆర్ రెహమాన్ సంగీతం.

మనశంకర వరప్రసాద్ గారు చిత్రం నుండి ఉదిత్ నారాయణ శ్వేతామోహన్ ఆలపించిన భాస్కర భట్ల గీతం విన్నారు. బీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. మీరు వింటున్న పాట ది రాజాసాబ్. చిత్రం కోసం విశాల్ మిశ్రా, ఎస్ఎస్ తమన్, శృతి రంజని ఆలపించిన కృష్ణకాంత్ గీతం వింటున్నారు.

0: చిత్రసీమ సినిమా పాటలు విన్నారు.
1: నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం, భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారత్కి రథసారథులవుదాం.

0: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: ఆకాశవాణి సమయం 8 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పీఎం కిసాన్ నిధులను విడుదల చేశారు. ఈ పథకం కింద 23 విడతగా దేశవ్యాప్తంగా ఉన్న 9,44,00,000 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. అర్హులైన ప్రతి రైతు ఖాతాలో 2,000 రూపాయల చొప్పున నిధులు నేరుగా జమ చేస్తారు. బెంగాల్ సంకెళ్లు వీడాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి బీజేపీ కృషి చేస్తోందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే బెంగాల్ సరిహద్దుల్లో కంచె వేయడానికి భూమిని కేటాయించామని చెప్పారు. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో దీన్ని నిర్వహిస్తున్నామన్నారు. శారీరక మానసిక సమతుల్యతను పెంపొందించే యోగా భారత ప్రాచీన వారసత్వ సంపదని, ప్రతి ఒక్కరూ దీన్ని సాధించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని పాడి రైతులను ఆదుకుంటూ విజయ డైరీని బలోపేతం చేసేందుకు ప్రజాప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహర్తో కలిసి సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు విజయ డైరీ పాలు సరఫరా చేయాలని, పాల సేకరణ బిల్లుల చెల్లింపులు వేగవంతం చేయాలని నిర్ణయించారు. బీబీజీ రామ్జీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. బీబీజీ రామ్జీ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని మంత్రి సీతక్క లేఖలో కోరారు. పెద్దపల్లి జిల్లా మంథన్లో మంత్రి శ్రీధర్బాబు చెక్కులు పంపిణీ చేశారు. 64 మందికి సీఎంఆర్ఎఫ్, 45 మందికి కళ్యాణలక్ష్మి చెక్కులు ఇచ్చారు. సింగరేణి సంస్థను కాపాడింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అని, 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సింగరేణి సంస్థకేమీ చేయలేదని శ్రీధర్బాబు విమర్శించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 9 జిల్లాల అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, రాష్ట్ర పదాధికారులు హాజరయ్యారు. పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో 3 మేయర్ పీఠాలను గెలవడమే లక్ష్యంగా సమావేశంలో వ్యూహాత్మక ప్రణాళికలపై చర్చించారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు రేపు 7:05 జాతీయ వార్తల్లో.

0: యు ఆర్ లిస్నింగ్ టు ఎ ప్రోగ్రామ్ ఆన్ ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేటింగ్ ద రిథమ్ ఆఫ్ మైండ్ఫుల్నెస్, స్పెషల్ ఫీచర్ బై అనిరుద్ జోషి. దిస్ ప్రోగ్రామ్ కేమ్ టు యూ ఫ్రమ్ ది స్టూడియోస్ ఆఫ్ ఆకాశవాణి హైదరాబాద్.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

రేపు ఉదయం 9:35 తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా అత్యుత్తమ సేవలు అందించి రిటైర్ అయిన పోనంగి రఘువీర్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈ కార్యక్రమం రేపు ఉదయం 9:35 ప్రసారమవుతుంది. అలాగే 11:03 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా టిఎల్ నరసింహారావు గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది రేపు ఉదయం 11:03. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:30 చిత్రసీమ సినిమా పాటలు. బన్నీ చిత్రం కోసం సాగర్ మాలతి ఆలపించిన చంద్రబోస్ గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

చిత్రసీమలో మీరు చివరిగా విన్న పాట లక్ష్మీ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ సుధా బృందం ఆలపించారు చంద్రబోస్ గీతం, రమణ గోగుల సంగీతం. చిత్రసీమ సినిమా పాటలు విన్నారు.

హలో. ఉదయం 6:10 బైబుల్ సూక్తులు వినిపిస్తారు పాస్టర్ కిరణ్ కుమార్ గారు. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి సుప్రభాతం భక్తి గీతాలు ప్రసారమవుతాయి. 6:30 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పశ్చిమ బెంగాల్ కోల్కతాలోని రెడ్ రోడ్ వేదికగా దేశవ్యాప్తంగా ఒకేసారి నిర్వహించబడుతున్న సమన్వయ సామూహిక యోగా ప్రదర్శనకు గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నాయకత్వం వహించనున్నారు. ఈ కార్యక్రమం ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. రేపు ఉదయం 6:30 6:35 పోలంపల్లు, 7:00 కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సమాచార లేఖ, 7:15 ఈ మాసపు పాట, 8:35 శాస్త్రీయ సంగీత అనుసంధాన కార్యక్రమం, 9:35 తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా అత్యుత్తమ సేవలు అందించి రిటైర్ అయిన పోన

పాట 8:35 శాస్త్రీయ సంగీత అనుసంధాన కార్యక్రమం, 9:35 తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా అత్యుత్తమ సేవలు అందించి రిటైర్ అయిన పోనంగి రఘువీర్ గారితో పరిచయ కార్యక్రమం, పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.

11:03 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రముఖ యోగా గురువు టిఎల్ నరసింహారావు గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం ఉంటుంది. 12:40 హిందీ కార్యక్రమం. 1:20 వనితాలోకంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా గురువు శ్రీమతి బాలకామేశ్వరి గారితో పరిచయం. 2:30 బాల వినోదం చిన్నపిల్లల కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అమీర్పేట్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం. 3:00 సమన్వయ నాటక కార్యక్రమంలో ఓ కాశీవాసి రావయ్య నాటకం ప్రసారమవుతుంది. రచన శ్రీ పిటి మాధవ్, నిర్వహణ శ్రీ కాకరపత్తి సత్యనారాయణమూర్తి. 5:03 జానపద సంగీత కార్యక్రమంలో గొల్ల కేతమ్మ, మల్లన్న కళ్యాణ ఘట్టం ఉగ్గుకథ వినిపిస్తారు శ్రీ సింగారపు ఉదయ బృందం. 5:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:30 రాత్రి 7:15 తిరిగి రాత్రి 9:30 ఐసీసీ మహిళల T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 ప్రత్యక్ష ద్విభాష వ్యాఖ్యానం ట్రాన్స్మిటర్లు మాత్రమే ప్రసారమవుతుంది. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో ఇల్లువాకిలి కార్యక్రమంలో రాజేంద్రనగర్ కోళ్ల పరిశోధనా స్థానంలో జరిగిన పెరటి నాటుకోళ్ల పెంపకంపై రైతులకు శిక్షణ కార్యక్రమం గురించి ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. నిర్వహణ శ్రీ ఎస్ రామ్ గోపాల్. 8:03 కరెంట్ అఫైర్స్ ఈ కార్యక్రమం న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో వెళ్తుంది. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రంలో నుండి రిలే. 9:30 జాతీయ చర్చా కార్యక్రమం న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో ప్రసారమవుతుంది.

ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 11:49 దాటి 14 సెకండ్లు అయింది. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై మా ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.